ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 23వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 23వ తేదీ 13వ తేదీ బుధవారం ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఈఆర్టీ ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు. సమయం 5 గంటల 50 56 నిమిషాలు దాటి 5 సెకండ్లు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇప్పటి వరకు శ్రీ విఘ్నేశ్వర స్తుతి విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట ఇయాల్టి కార్యక్రమాలు. గిప్పటి సంధి రాత్రి 11:00 దాకా ప్రసారం ఏటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇంకా కొంచెం సేపట్లో, అంటే 6:45 సంస్కృతంలో వార్తలు, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 సంస్కృతంలో వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఇక మీరు మెచ్చే, మీకు ఎంతగానో ఉపయోగపడే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇలా పానం పదిలం, జలుబు, ఉబ్బసం, సైనటైసిస్ సమస్యలు, ప్రకృతి వైద్యంతో చికిత్స. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ పి సమీర ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత భేటీ, రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ది చేకూర్చుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో కె లెనిన్ వెట్టిన ముచ్చట ఉంటుంది. ఇంకా వీటితో పాటు కొన్ని విషయాలు విశేషాలుంటాయి ఇలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఈ పొద్దుగల 8:30 నవలతో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 35వ భాగాన్ని వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి, రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. ఇవాళ రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, చారిత్రక నవల ధారావాహిక పఠనం 36వ భాగాన్ని వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. ఇక ఇవాళ సాయంత్రం 5:30 కతిందాం పిల్లగాళ్ల కోసం ప్రసారమయ్యేటి కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుండి ఒకరి కోసం కథ వినిపిస్తారు బి సంధ్యాలీల, రచన గరిపెల్లి అశోక్. ఆ తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి చిలుక సైన్యం కథ వినిపిస్తారు జ్యోతి, రచన కన్నెగంటి అనసూయ. ఇంకా సాయంత్రం 5:45 రూపకం రక్షించే అడవి రక్షణ రూపకం ప్రసారమవుతుంది. పొజమ టార్గొట్టేటి 20 ప్రసారమేటి గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాతోడి యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత బోధ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బబ్రు వాహన్ బృందం పాడిన భజన కీర్తనలు ప్రసారమవుతాయి.

ఇక రాత్రి 7:15 ప్రసారమయ్యేటి ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో పుచ్చకాయ సాగులో మెలకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో పి అశోక్ పెట్టిన ముచ్చట ఉంటది. ఆ తర్వాత పప్పు ధాన్యాల కోత మరియు నిల్వలతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో బి వరజ పెట్టిన ముచ్చట ఉంటది. రాత్రి 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 9:45 చెవికింపు విక్రమ్ ఘోష్ స్వర రచనలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 మావ నేరేడుగొండ మండలం చించోలి గ్రామానికి చెందిన కాత్లే లక్ష్మణ్ బృందం వినిపించే పాండ్య భూపతి రాజు కథాగానం మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇక మీరు మెచ్చే మీ వాళ్లకు నచ్చే అందరూ మెచ్చే పాటల్ని వినాలి అంటే అది 100.2 ఎఫ్ఎం ద్వారానే. మరి ఈ పాటల కార్యక్రమాలు ఈ ఎల్ల పొదుగల్ల 8:45 నుండి 10:00 దాకా ప్రసారమయ్యేటి సింగిరి కార్యక్రమానికి, సాయంత్రం 5:00 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యేటి మాట చెప్పుని పాటయ్య నుండి కార్యక్రమానికి, రాత్రి 8:00 నుండి 8:45 దాకా ప్రసారమయ్యేటి హుషారు ఈ 3 పాటల కార్యక్రమాలకు ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. అంతేకాదు మీ మనసుకు హాయిని కలిగించే పాత కొత్త సినిమాల్లోని మధురమైన పాటల్ని రాత్రి 10:30 మధురిమ కార్యక్రమంలో వినొచ్చు. ఇవి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యేటి సినిమా పాటల కార్యక్రమాల సమయాలు, వాటి వివరాలు. ఇవి ఈ ఎల్ల ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలీటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలీసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆర్టీజీఎస్ వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, డేటా ఆధారిత నిర్ణయాలతో వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరి పీచు, నారు, ఇతర అనుబంధ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కొబ్బరి ఆధారిత పరిశ్రమలో ఏర్పాటు చేసి ఉత్పత్తుల నాణ్యత పెంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు ప్రోత్సహించాలన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం

0: మని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కూడా వారి సమస్యల మీద జిల్లాధికారుల దగ్గర కానీ ఎక్కడైనా కానీ పరిష్కారం కానీ కేసులు కానీ లేకుంటే ఇక్కడికి వస్తే నాణ్యమైనటువంటి పరిష్కారం దొరుకుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా మంది కూడా అక్కడికి వచ్చారు. వారి సమస్యలు విని అప్పటికప్పటికే ఏదో పేపర్ మీద రాయడమే కాకుండా సంబంధించినటువంటి కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా ఇతర శాఖలకు కూడా చెప్పడం జరిగింది. ఈ సమస్యల పట్ల కూడా చాలా మంది సంతృప్తి చెందుతున్నారు కాబట్టి వందలాదిగా కూడా కొన్ని పరిష్కారాల కోసం లేకుంటే ఇక్కడైతే తొందరగా ఆ పరిష్కారం దొరుకుతుందనే ఉద్దేశంతో వస్తున్నారు.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జైలు శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్టంలోని జైళ్ల పరిస్థితి, ఖైదీల రద్దీ, భద్రతా చర్యలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్దం చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో కొన్ని జైళ్లను పునరుద్దరించి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఖైదీలకు నైపుణ్యాభివృద్ది శిక్షణ, మానసిక ఆరోగ్య సహాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్లో పలు అభివృద్ది పనులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న భూమి పూజ చేశారు. పర్యాటకులను ఆకర్షించేలా అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్, జెట్ స్కీ రైడ్స్ను కూడా ప్రారంభించారు. సూర్యలంక బీచ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 98 కోట్ల రూపాయల్ని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ది కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులు విడుదల చేసిందని తెలియజేస్తున్నారు. సూర్యలంక బీచ్ లో ప్రైవేట్ భాగస్వామ్యం తోటి రిసార్ట్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ నిర్మించడానికి కూడా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొంత భూమిని ప్రైవేట్ భాగస్వామ్యులు కూడా కేటాయించడం జరిగింది. అందులో 3 పెద్ద ప్రాజెక్టులు వస్తా ఉన్నాయి. ఆ 3 పెద్ద ప్రాజెక్టుల్లో కూడా పర్యాటకుల్లో 2-3 రోజులు ఇక్కడ ఉంచేయగలిగేలా చేసేదానికి ఒక ప్రయత్నం ప్రారంభించాం. అదేవిధంగా ఇన్నాళ్లు మనం కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఔషధాలను ఎగుమతి చేసేందుకు ఔషధి ఎక్స్ప్రెస్ పేరుతో దేశంలోనే తొలి ఫార్మా ప్రత్యేక రైలును భారతీయ రైల్వే ప్రారంభించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రోడ్డు మార్గంలో రవాణాకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఉష్ణోగ్రత మార్పుల వల్ల ఔషధాలు దెబ్బతినే ప్రమాదం ఉండేదని, ఔషధి ఎక్స్ప్రెస్ ఆ సమస్యలకు పరిష్కారంగా నిలవనుందని తెలిపారు. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టును భవిష్యత్తులో దేశంలోని ఇతర ఫార్మా కేంద్రాలకు కూడా ఈ తరహా రైళ్లను విస్తరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్లు, మార్కాపురం మధ్య నూతన రైలును నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నంద్యాల రైల్వే స్టేషన్లో జెండా ఊపి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో కలిసి రైలు సేవలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కొత్త రైలు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకురావడానికి కృషి చేస్తామని బైరెడ్డి శబరి తెలియజేస్తూ,
3: అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి, పనులు కూడా ముందుకెళ్తున్నాయి, డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం గానీ, గుంటూరుకు గానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్, అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు, ఆరోగ్య అయితేనేమి, ఆరోగ్య అయితేనేమి మేమేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము.
0: తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరగనుంది. పరీక్షకు మొత్తం 106439 మంది దరఖాస్తు చేసుకోగా తెలంగాణ వ్యాప్తంగా 293 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు నుంచే లోపలికి అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశానికి అనుమతి ఉండదని తెలిపారు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరట్వాడా వరకు ద్రోణి విస్తరించినట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతంలో ఈరోజు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది ప్రజలకు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఒక కారాగారం ఏర్పాటు దిశగా ప్రణాళిక రూపొందించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పాలిసెట్ 2026 పరీక్ష ఈరోజు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా రిచా ఝా. అథ వార్తాః. केन्द्रियान्वेषणाभिकरणेन अस्य वर्षस्य राष्ट्रिय पात्रता सह प्रवेश परीक्षा नीट यूजी इत्यस्याः आयोजने प्रश्नपत्रम् अनधिकृतरीत्या बहिरागमन विषयमालक्ष्य प्रकरणं पञ्जीकृतम्. शिक्षा मन्त्रालयस्य उच्च शिक्षा विभागात् प्राप्तस्य लिखित परिवादस्य आधारे संस्थया एतत् प्रकरणं पञ्जीकृतम्. संस्थया संसूचितं यत् విశేషాణం కేంద్రీయావేషణాభీకరణదళానాం నిర్మాణం జాతం తథా ప్రకరణం అన్వేషణార్థం విభిన్నేషు స్థానేషు ఏతాని దళాని ప్రేషితాని సంతి. ఏషా నీట్ పరీక్షా అస్య మాసస్య తృతీయ దినాంకే రాష్ట్రీయ పరీక్షణ సంస్థయా ఆయోజిత ఆసీత్. నవదిల్ల్యాం నీట్ పరీక్షాయాః నిరస్తీకరణ విషయే వార్తాహర సమ్మేళనం సంబోధయన్ రాష్ట్రీయ పరీక్షణ సంస్థయాః మహానిదేశకః అభిషేక్ సింహః అవదత్ యత్ రాష్ట్రీయ పరీక్షణ సంస్థా छात्रेभ्यः पुनः परीक्षाम् आयोजयिष्यति, सा च परीक्षा निष्पक्षरूपेण भविष्यति, पुनः परीक्षायै अतिरिक्तशुल्कं न भविष्यति इति. भारतं श्वः आरभ्य ब्रिक्स विदेशमन्त्रिणाम् उपवेशनस्य आतिथ्यं करिष्यति. अद्य उपवेशनस्य अध्यक्षतां विदेशमन्त्री डॉ एस जयशंकरः करिष्यति. नवदिल्ल्यां वार्ताहरान् संसूचयन् विदेशमन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः उक्तवान् यत् उपवेशनावधौ ब्रिक्स सदस्य देशानां विदेशमन्त्रिणः पारस्परिकहितस्य वैश्विकक्षेत्रीय विषयेषु विचार विनिमयं करिष्यन्तीति. लोकसभाध्यक्षस्य ओम बिरला वर्यस्य नेतृत्वे एकं उच्चस्तरीयं भारतीय संसदीय प्रतिनिधिमण्डलं भारत भूटान संबंधान सुदृढीकरणोद्देश्येन सह अद्य भूटानस्य यात्रां करिष्यति. एकपञ्चाशत् सदस्याः भूटान भारत संबंधानां विभिन्नेषु विषयेषु उभययोः प्रतिवेशिदेशयोः मध्ये सहयोगं संवर्धयितुं च चर्चां करिष्यन्ति इति अपेक्षा अस्ति। यात्रावधौ प्रतिनिधयः भूटान देशस्य राज्ञा तत्रत्य प्रधानमन्त्रिणा च सह मिलनं करिष्यन्ति। उत्तर प्रदेशस्य मुख्यमंत्री योगी आदित्यनाथः राज्यस्य जनान् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः आह्वानं व्यावहारिक रूपेण प्रवर्तयितुं प्रार्थयत्। अनेन नागरिकेभ्यः इन्धनस्य उपभोगं न्यूनीकर्तुं अनावश्यकं स्वर्णक्रयणं परिहर्तुं च आग्रहः कृतः। मुख्यमंत्री योगी आदित्यनाथः निर्देशं प्रदत्तवान् यत् मुख्यमन्त्रिणः मन्त्रिणां अन्ये च जनानां संख्या तत्क्षणमेव 50% यावत् न्यूनीकर्तव्यमिति। असौ प्रार्थयत् यत् राज्ये गृहात् कार्यं कुर्वन्तु इति। महिलानां सुरक्षायै संस्थागत समन्वयं सुदृढीकर्तुं राष्ट्रिय महिला योगेन दिल्ली आरक्षकैः सह एकं उच्चस्तरीयं समीक्षोपवेशनम् आयोजितम्। उपवेशनावधौ राष्ट्रिय महिला योगस्य अध्यक्षा विजया राहतकर इत्येषा समन्वितस्य पीडित केन्द्रितस्य च दृष्टेः आवश्यकतायै बलं प्रदत्तवती। एषा अवदत् यत् महिलाभ्यः समयोचित समर्थनं न्यायं च सुनिश्चेतुं गृहहिंसा अधिनियमस्य अन्तर्गतम् आरक्षकयन्त्रस्य सुरक्षाधिकारिणां च मध्ये प्रभावी सम्पर्कः आवश्यकः अस्ति। अमेरिका देशस्य राष्ट्रपतिः डोनाल्ड ट्रम्प अद्य चीन देशस्य त्रिदिवसीय यात्रायै बीजिंग नगरं सम्प्राप्स्यति। डोनाल्ड ट्रम्प इत्यस्य चीन देशस्य राष्ट्रपतेः शी जिनपिंग इत्यस्य च मध्ये बहुप्रतीक्षिते उपवेशने द्विपाक्षिक सम्बन्धानां अनेकेषु विषयेषु चर्चा भविष्यति इति आशास्यते। आईपीएल इति क्रिकेट प्रतिस्पर्धायां ह्यः रात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलेन सनराइजर्स हैदराबाद दलं 82 अंकैः पराजितम् इति वार्ताः।
5: आकाशवाणी हैदराबाद केंद्रम भद्राद्रि कोत्तगूडेम जिल्ला समग्र निवेदिक विंटारु। निवेदिक अंदिस्तारु श्री आर हरिकृष्ण।
6: భద్రాచలంలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. మార్చి 27న మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 12:00 అభిజిత్ లగ్నంలో జానకిరాముల కళ్యాణం మహోత్సవంగా సాగింది. స్వామివారి కళ్యాణం సందర్భంగా జిల్లా యంత్రాంగం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణ టికెట్లను ఆన్లైన్లో విక్రయించడంతో పాటు ప్రత్యేకంగా బస్సులు నడిపారు. అంతేకాకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక తలంబ్రాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్తాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కళ్యాణాన్ని వీక్షించిన సీఎం ఆ తర్వాత 351 కోట్లతో చేపట్టే భద్రాద్రి ఆలయ అభివృద్ది తొలిదశ పనులకు భూమి పూజ నిర్వహించారు. భూసేకరణ అనంతరం గోదావరి పుష్కరాల నాటికి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. సీతారామ కళ్యాణం మరుసటి రోజున జరిగే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ మహోత్సవంలో తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్ల సతీ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గిరిమార్ట్ను గవర్నర్ ప్రారంభించారు. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. పుష్కర ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ బి రాహుల్ జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే ఉన్న ఘాట్లకు మరమ్మతులు చేయించడంతో పాటు అవసరం ఉన్న చోట నూతన ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రాచలం ఏజెన్సీ గ్రామాల్లో 2 రోజుల శిక్షణ నిమిత్తం ఏజెన్సీలోని గిరిజన గ్రామాలకు వెళ్లిన గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్లు ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమస్యలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలిపారు. జిల్లాలో పామాయిల్ సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆకాంక్షిత భద్రాద్రి జిల్లా గుండాల ఉండాల మండలం కొమ్ముగూడెం గ్రామంలో ఆయిల్ పామ్ పంటపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ పంట ప్రాధాన్యత, సాగు విధానం, అధిక దిగుమడులు పొందే పద్దతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల గురించి రైతులకు ఉద్యాన శాఖ అధికారులు వివరించారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడకుండా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో గ్యాస్ నిల్వలు తగినంత ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు గ్యాస్ సరఫరా ప్రక్రియ అంతరాయం లేకుండా కొనసాగించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 168 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ అంకిత్ తెలిపారు. అవసరాన్ని బట్టి అదనపు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2389, బి గ్రేడ్కు 2369 ధరలు నిర్ణయించగా, సన్నరకం వడ్లకు అదనంగా మరో 500 బోనస్ ఇస్తారని కలెక్టర్ వెల్లడించారు. మార్చి 28 నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా జిల్లాలో 7866 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా జడ్జి వసంత్ పాటిల్ తెలిపారు. రాజీ మార్గం ద్వారా త్వరితగతిన న్యాయం లభించడంతో పాటు సమయం, డబ్బు ఆదా అవుతుందని, కాబట్టి కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరారు.
5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ ఆర్ హరికృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మహాకవి చెరిగుండ ధర్మన విరచిత చిత్రభారత కావ్యం నాటి సామాజిక పరిస్థితులు, చరిత్ర ఆచార్య సంగనభట్ల నర్సయ్య గారి ప్రసంగం వింటారు. అనంతరం దత్తత తీసుకోవడం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరా మార్తి గారితో పరిచయం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 తేడాతో ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. నిన్న న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరిగిన ఎయిమ్స్ 51వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాధాకృష్ణన్, సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో ఉంటూనే ఎయిమ్స్ ఆధునిక వైద్యంలో రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిందని కొనియాడారు. కోవిడ్ మహమ్మారి సమయంలో చూపిన పట్టుదల నుండి గ్రామీణ ఆరోగ్య సేవల వరకు ఎయిమ్స్ అనే బ్రాండ్ దేశంలోనే కాకుండా ఆగ్నేయాసియా ప్రాంతమంతటా నమ్మకానికి చిహ్నంగా మారిందన్నారు. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ఎయిమ్స్ కేవలం 2 40 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా 105వ స్థానానికి చేరుకుందని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే ఇది టాప్ 100లోకి ప్రవేశించి భవిష్యత్తులో ప్రపంచంలోనే 1 సంస్థగా ఎదుగుతుందన్న ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడుతూ, గత 11 ఎయిమ్స్లో రోగుల సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 2014 దేశంలో కేవలం 7 ఎయిమ్స్ సంస్థలుండగా ఇప్పుడు వాటి సంఖ్య 23 పెరిగిందని తెలిపారు. దేశంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 2014 ఉండగా ప్రస్తుతం అవి 825 చేరాయని వివరించారు.
1: ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ ట్రాన్స్ఫార్మేటివ్ ప్రోగ్రెస్ హెల్త్ సిస్టమ్స్ కాఫీ స్ట్రెంగ్థన్ కోశిష్ క్యా कि हम एक्सपैंड करें अफोर्डेबल और हाई क्वालिटी के हेल्थ, और जो हमारा फोकस है वो फोकस है प्रिवेंशन पर, अर्ली डिटेक्शन पर और कॉन्टिन्यूम ऑफ केयर पर.
0: పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ప్రజలపై కనిష్ట భారాన్ని మోపుతూనే దేశంలో ఉత్పత్తిని 36,000 నుండి 54,000 మెట్రిక్ టన్నులకు పెంచామని, ఇది ఒక అద్భుతమైన విజయమని ఆయన పేర్కొన్నారు. సిఐఐ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, భారతదేశ చమురు కంపెనీలు ప్రతిరోజు 1,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తున్నాయని, మొత్తం అండర్ రికవరీ 1,98,000 కోట్ల రూపాయలకు చేరుకోనుందని ఆయన వెల్లడించారు. సరఫరా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడిచమురు, ఎల్ఎన్జి, 45 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20% వాటా హార్మోజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోందని వివరించారు. దిగుమతులపై పెట్టే ఖర్చును తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సూచనలను ప్రజలు పాటించాలని మంత్రి కోరారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఆరోపణల కేసులో నిందితుడు శుభం ఖైర్నార్ను సిబిఐ తన కస్టడీలోకి తీసుకుంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిన్న ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని ఆదేశించింది. ఒక ప్రైవేట్ కోచింగ్ సంస్థ నిర్వహించిన మాక్ టెస్టులో అడిగిన 42 ప్రశ్నలు అసలు నీట్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలాయని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తండ్రి లాతూర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణ విచారణ జరిపి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అమోల్ తాంబే ఆదేశించారు. దీంతో రాజస్థాన్ పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న మనీష్ ను నిన్న జైపూర్ లో అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈ నెల 7వ తేదీన సీకర్ కు చెందిన కెరీర్ కౌన్సిలర్ రాకేష్ కుమార్ తో సహా 5 డెహ్రాడూన్ లో అరెస్టు చేశారు. మరుసటి రోజు 4 నీట్ అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళనాడులో ఈరోజు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోనుంది. బలపరీక్షకు ముందు మద్దతును కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి తన మద్దతుదారుల నాయకులతో వరుస సమావేశాలు జరిపారు. మిత్రపక్షాలతో పాటు ఏఐఏడిఎంకే నుంచి విడిపోయిన వర్గం, అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ మద్దతును టీవీకే ప్రభుత్వం పొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు సుమారు 150 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంలో నిన్న ఏఐఏడిఎంకే 2 వర్గాలుగా విడిపోయింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని వర్గం టీవీకే ప్రభుత్వానికి మద్దతివ్వకూడదని తమ ఎమ్మెల్యేలను ఆదేశించింది. పార్టీ విప్ ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు పడుతుందని సీనియర్ నేత అగ్రి కృష్ణమూర్తి హెచ్చరించారు. 30 ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పుకుంటున్న మరొక వర్గం ఎస్పీ వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మాజీ మంత్రి సివి షణ్ముగన్ నివాసంలో సమావేశమైన అనంతరం తాము విశ్వాస పరీక్షలో టీవీకే ప్రభుత్వానికి మద్దతిస్తామని షణ్ముగం ప్రకటించారు. టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించినందుకు గాను ఏఎంఎంకే ఏకైక ఎమ్మెల్యే ఎస్ కామరాజ్ ను ఆ పార్టీ నుంచి బహిష్కరించారు. వచ్చే ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరగనున్న అంతర్జాతీయ ఆవిష్కరణల కార్యక్రమం భారత్ ఇన్నోవేట్స్ 2026 సన్నాహకాల్లో భాగంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల ద్వారా ప్రపంచ సహకార అవకాశాలు

0: గురించి చర్చించడానికి ఈ సమాపేశంలో వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగిస్తూ, భారత్ కేవలం సాంకేతిక మార్కెట్గానే కాకుండా సాంకేతికతను అభివృద్ది చేసే దేశంగా, నమ్మకమైన అంతర్జాతీయ భాగస్వామిగా ఎదుగుతోందన్నారు. పరిశోధన, అభివృద్ది, జాతీయ అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడం ఇప్పుడు ఒక ప్రాధాన్యత అంశంగా మారిందని పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వంటి కార్యక్రమాలు యువతలో విశ్లేషణాత్మక ఆలోచనలు, విజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నాయని మంత్రి అన్నారు.
1: సమయ కు ఆగే జాతే హే ఆనే వాలే 10-15 సాల్ భారత్ కో 2047 కి రోడ్ మ్యాప్ మే లక్ష్య తక్ పహుంచనే కే లియే కిస్ కిస్ ప్రకార్ కి సోషల్ ఛాలెంజెస్ కో ధ్యాన్ దేనా పడేగా, యే ICSSR కి ఆనే వాలే 10-15 సాల్ కి కామ్ హోని చాహియే. హమే హమారి అర్థనీతి కో మజబూత్ కర్నా హే తో హమారి భాషా కో మహత్వ దేనా పడేగా.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లలో కేవలం 86 పరుగులకే ఆలౌట్ అయింది. గుజరాత్ ప్లేయర్ కాగిసో రబడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలోని ఎయిమ్స్ దేశంలోనే వైద్య ఆవిష్కరణలకు, అత్యున్నత ఆరోగ్య సేవలకు ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా అంతరాయాలను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. తమిళనాడులో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో ఈరోజు తన మెజారిటీని నిరూపించుకోనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. అంబటాళ్ల సంగతులు. మీరు మెచ్చే, మీకు ఎంతగానో ఉపయోగపడే కార్యక్రమం ఇదే.

పొదువెళ్ళలు ఇవ్వంగానే మనకు రెండు మార్గాలుంటాయి. కళలను ఊహించుకుంటూ గడపడం, ఆ కళలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించడం. మరి మనం ఎంచుకునే దానిపై మన భవిష్యత్తు ఉంటుంది. అందుకే మన ఎంచుకున్న పనిలో నిరంతరం శ్రమ పడుతూ విజయం సాధించే వరకు ఆ పనిని ప్రయత్నిస్తూనే ఉండాలి. మరి మీరు చేసే ఈ ప్రయత్నంలో మీకు తోడుంటూ మీకెన్నో ఉపయోగకరమైన కార్యక్రమాల్ని వినిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు మీ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మరి ఇలాంటి అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం, పదిలం, జలుబు, ఉబ్బసం, సైనటైసిస్ సమస్యలు, ప్రకృతి వైద్యంతో చికిత్స, మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ పి సమీర ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత భేటీ, రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో కే లెనిన్ వెట్టిన ముచ్చట ఉంటుంది. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలు ఉంటాయి ఎలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో.

0: తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం వైశాఖమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఏకాదశి బుధవారం. వాతావరణ సూచన: పొదుగలటి పూట ఆకాశం నిర్మలంగా ఉంటది, దినంలో ఎండగా ఉంటది, గాలిలో తేమ 56% ఉండొచ్చు, గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్గా నమోదైనవి. రానున్న 24 గంటల్లో గరిష్టంగా 42 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మీ మనసుకు హాయిని ప్రశాంతతను కలిగించే వాద్య సంగీతాన్ని ఇప్పుడు ఇందాం.

నా పేరు డాక్టర్ సురేష్, పశు వైద్య సహాయ అధికారి ఆదిలాబాదు. ముఖ్యంగా ఈ పొట్టేలు పిల్లల పెరుగుదల అనేటువంటిది అధికంగా ఉంటుంది, ఎందుకంటే దాని జాతి లక్షణం అట్లుంటది. కాబట్టి ఈ ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటాం, అంటే తిన్నది అరిగి దాని మాంసంగా కన్వర్ట్ కావడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది పొట్టేలు పిల్లల్లో. కాబట్టి ఫీడ్ కన్వర్షన్ రేషియో ఎక్కువ ఉంటది కాబట్టి తొందరగా బరువు పెరుగుదల ఉంటది. దానికి తగ్గట్టుగా మనము శాస్త్రీయ పోషణ అనేటువంటిది చేపట్టాలి. ముఖ్యంగా వీటికి గడ్డి, అదేవిధంగా దాన, నీరు అనేటువంటిది, లవణ మిశ్రమం అనేటువంటిది ఇవ్వాలి. గడ్డి అనేటువంటిది మెత్తటి గడ్డి, చాఫింగ్ చేసినటువంటి గడ్డిని మనం ఇవ్వాలి. దాదాపుగా ఈ గడ్డి అనేటువంటిది మనకు రోజుకి 1 కేజీ వరకు గడ్డి అవసరం పడుతుంది. అంటే ఉదయము 500 గ్రాములు, సాయంత్రం 500 గ్రాములు, 1 కేజీ గడ్డి. అదేవిధంగా దాన చూసుకున్నట్లయితే మనకు 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు దాన అవసరం పడుతుంది. ఈ దానలో మాంసకృతులు అధికంగా ఉండేటువంటి దాన మనము ఎంపిక చేసుకోవాలి. ఎందుకంటే పొట్టేలు పిల్లల్లో మాంసం ఉత్పత్తి కావాలి అంటే ప్రోటీన్ అనేటువంటి మాంసకృతులు ఎక్కువ కావాలి. మాంసకృతులు ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక మాంసకృతులు కలిగినటువంటి దానని మనము ఎంపిక చేసుకొని వీటికి అందించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వీటికి నీరు ఎప్పుడు అందుబాటులో ఉంచాలి, లవణ మిశ్రమం అనేటువంటిది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంచాలి. వాటికి ఎప్పుడైతే అవసరం

0: పడతాయో అవి తినేటట్టుగా, అంటే లిక్ చేసేటట్టుగా, నాకేటట్టుగా వేలాడదీసినటువంటి ఈ మినరల్ బ్రిక్స్ అనేటువంటివి దొరుకుతాయి. పాకలో మనం వేలాడదీసినట్టయితే అది ఎప్పుడైతే లవణాలు తక్కువ ఉంటాయో అప్పుడు అది నాకుతుంటుంది మరియు నీళ్లు తాగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఏర్పాట్లు చేసినట్లయితే వాటిలలో బరువు పెరుగుదల అనేటువంటిది అధికంగా ఉంటుంది.
1: పొట్టేలు పిల్లల పోషణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి. సురేష్ చెప్పిన సలహా అది.

0: है द टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. ప్రతిరోజు ప్రత్యేకమైనదే. ఒక్కొక్క రోజుకు కొన్ని విశిష్టతలు, విశేషాలు ఉంటాయి. ఇలా చూసినట్టయితే బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త రొనాల్డ్ రాస్ జయంతి ఇయ్యాల. ఈయన భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరాలో May 13, 1857 సంవత్సరంలో పుట్టినరు. ఈయన తండ్రి జనరల్ సర్ గ్రాంట్ రాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు. 8 సంవత్సరాల వయసులోనే రాస్ను విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్కు పంపించిండ్రు. రైడ్లో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత 1869 సౌత్ ఆప్టన్లోని బోర్డింగ్ పాఠశాలకు పంపించిండ్రు. రొనాల్డ్ రాస్ వైద్యశాస్త్రాన్ని లండన్లోని సెయింట్ బార్ట్లో లోన్ హాస్పిటల్లో 1875 నుండి 1880 మధ్య పూర్తి చేసిండ్రు. ఆ తర్వాత రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సభ్యత్వం పొందిండ్రు. 1881 ఇండియన్ మెడికల్ సర్వీస్లో చేరి ముందుగా మద్రాసులో పనిచేసిండ్రు. రొనాల్డ్ రాస్కు మలేరియా పారాసైట్ యొక్క జీవిత చక్రానికి చెందిన పరిశోధన గాను 1902 వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడ్డది. హైదరాబాద్ నగరంలో తన పరిశోధన జరిపిండ్రు. ప్రస్తుతం మినిస్టర్ రోడ్గా పిలిచే రహదారిని 2000 వరకు సర్ రొనాల్డ్ రాస్ రోడ్ అని పిలిచేవారట. September 16, 1932 సర్ రొనాల్డ్ రాస్ లండన్లో మరణించిండ్రు.
2: బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. పానం, పదిలం, జలుబు, ఉబ్బసం, సైనటైటిస్ సమస్యలు, ప్రకృతి వైద్యంతో చికిత్స. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ పి సమీర ప్రసంగం ఇప్పుడిందాం.
4: ముఖ్యంగా ఈరోజు మనము జలుబు, సైనసైటిస్, అదేవిధంగా ఉబ్బసం గురించి మాట్లాడుకుందాము. జలుబు అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. సో ఈ వైరస్ గాలి ద్వారా మనకు వ్యాపించవచ్చు, లేదా ఆల్రెడీ జలుబు ఉన్న వారు తుమ్మడం, తగ్గడం వల్ల కూడా మనకు వస్తుంది. అంటే ఒక వైరస్ అనేది ఒక శత్రువు అన్నమాట మన బాడీకి. సో ఈ శత్రువు లేదా ఫారెన్ బాడీ అనేది మన ముక్కు లోపలికి వెళ్లినప్పుడు వెంటనే మన ముక్కు, గొంతు లోపల ఉన్న పొర ఏదైతే ఉంటుందో అది కొద్దిగా వాపెక్కుతుంది. వాపెక్కి ఒక రకమైన జిగురు లాంటి పదార్థాన్ని ఉత్పన్నం చేస్తుంది. సో ఈ జిగురు లాంటి పదార్థం ఆ వైరస్ ని పట్టించుకొని బయటికి వచ్చే ప్రయత్నం, అంటే తుమ్మల ద్వారా, దగ్గు ద్వారా, చీమిడి ద్వారా బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే మన శరీరం ఈ వైరస్ ని బయటికి తోసేసే క్రమంలో మనకు ముక్కు దిబ్బడ, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి, ఒక్కొక్కసారి ఒళ్ళు నొప్పులు, జ్వరం, ఇవన్నీ కూడా చాలా సహజం. కాకపోతే ఇది ఒక నేచురల్ బాడీ మెకానిజం కాబట్టి దీన్ని మనం ప్రోత్సహించాలి, బాడీకి మనం అసిస్ట్ చేయాలి అంతేకాని వెంటనే మనం యాంటీబయాటిక్స్ కావచ్చు, హిస్టమిన్స్ వేసుకుని దీన్ని అణచివేయకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే జలుబుని మనం అణచివేయడం వల్ల ఇంకొక క్రానిక్ డిజార్డర్, అంటే దీర్ఘకాలిక సమస్యకి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగానే మనం చెప్పుకున్నాము జలుబు ఒక వైరస్ వల్ల వస్తుంది. సో కాబట్టి యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల దీనికి పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. చిన్నప్పటి నుండి మనం ఏం వింటున్నాము అంటే జలుబుకి మీరు మందులు గనక తీసుకున్నట్టయితే వారం రోజుల్లో తగ్గిపోతుంది, మందులు తీసుకోకపోతే 7 రోజుల్లో తగ్గిపోతుంది. అంటే మీరు మందులు తీసుకున్నా తీసుకోకపోయినా ఇది వారం రోజుల్లో తగ్గిపోతుంది. కాబట్టి ఎలాగో మన బాడీలో నుంచి బయటకు వెళ్లిపోయేదానికి ఎక్స్ట్రాగా మనము మందులు వేసుకుని దాన్ని అణచివేయడం వల్ల కొత్త రోగాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది, కానీ అది శాశ్వత పరిష్కారం మాత్రం ఇవ్వదు మనకు. అదే విధంగా రెండో సమస్య గురించి మనం మాట్లాడుకుంటే సైనసైటిస్. ఈ సైనసైటిస్ గురించి తెలుసుకునే ముందు అసలు సైనసస్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. మన తల, అంటే పుర్రె లోపల ముక్కుకు రెండు వైపులా ముక్కు వెనక భాగం, అదేవిధంగా కళ్ళ పైన నుదురులో మన పుర్రెలో చిన్న చిన్న ఖాళీ గదులు ఉంటాయి అన్నమాట. వీటినే మనం సైనసెస్ అంటాం. సో ఈ ఖాళీ గదుల లోపలి భాగంలో సన్నం పొర ఉంటుంది. ఈ పొర జిగురు లాంటి పదార్థాన్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఇది మనకు ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది, ఎటువంటి శత్రువుని కానీ ఫారెన్ బాడీని మన బాడీలోకి ఎంటర్ కానివ్వకుండా. అయితే ఈ సైనసెస్ లో ప్రొడ్యూస్ అయ్యే జిగురు లాంటి పదార్థం ఎప్పటికప్పుడు మన ముక్కు లోపలికి డ్రెయిన్ అవుతూ ఉంటుంది. కానీ ఇది సరిగ్గా డ్రెయిన్ కాక లేదా పూర్తిగా మ్యూకస్ అనేది ఖాళీ కాక ఈ గదులలోనే కనుక నిండిపోతే అది ఇన్ఫెక్షన్ కి గురయ్యే అవకాశం ఉంది. దాన్నే మనం సైనసైటిస్ అంటారు. సో ఎవరికైతే ఎక్కువగా జలుబు వస్తుందో లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఎప్పుడు బాధపడుతూ ఉంటారో అలాంటి వాళ్లలోనే సైనసైటిస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో వీళ్లలో ముక్కు దిబ్బడ, బుగ్గల పైన నుదురు పైన నొప్పిగా ఉండడము, చీమిడి గట్టిగా రావడం వంటి లక్షణాలు ఉంటాయి. సో ఎవరికైనా సైనసైటిస్ ఉందా లేదా అని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మనం నిల్చొని నడుం భాగం నుండి ముందుకు వంగాలి. ముందుకు వంగినప్పుడు మన నుదురు బుగ్గల పైన బరువుగా అనిపించి నొప్పిగా ఉంటే వాళ్ళకి సైనసైటిస్ ఉంది అని మనం కనుక్కోవచ్చు. సో చాలా మంది ఇబ్బంది ఉంది అని చెప్పేసి సైనసెస్ ని డ్రెయిన్ చేయించుకుంటూ ఉంటారు. జిగురు లాంటి పదార్థం అనేది మనకి ఎప్పుడు ఉత్పన్నం అవుతూనే ఉంటుంది, కాబట్టి డ్రెయిన్ చేయించుకోవడం అంటే దాన్ని ఖాళీ చేయించుకోవడము అనేది పెద్దగా ప్రయోజనం మీకు ఉండదు. అదేవిధంగా మనము అస్తమా అంటే ఉబ్బసం అంటారు దీన్ని. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మొండి జబ్బు. చలికాలమే మనకి ఎక్కువగా అంటే మిగతా కాలంలో ఉన్నప్పటికీ దీని లక్షణాలు కావచ్చు ఈ సమస్యతో ఎక్కువగా చలికాలంలోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీంట్లో ఏమవుతుంది, మామూలుగా సహజంగానే మనం శ్వాస పీల్చుకున్నప్పుడు మన శ్వాస నాళాలు వ్యాకోచం చెందుతాయి. శ్వాస వదిలిపెడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే అవి సంకోచం చెందుతాయి. కానీ ఎప్పుడు దీర్ఘకాలికంగా సంకోచం చెందుతూనే ఉండడం అనేది అస్తమా యొక్క లక్షణం అన్నమాట. అంటే మన శ్వాస నాళాల లోపల ఉండే కండరాలు ఎప్పుడు సంకోచిస్తూనే ఉండడం వల్ల మనకి ఉబ్బసం అనేది వస్తుంది. సో వీళ్లలో శ్వాస తీసుకోవడం కంటే వదిలిపెట్టడమే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దీనికి రెండు రకాల కారణాలు, అంటే బయట కారణాలు లోపలి కారణాలు రెండు ఉంటాయండి. సో ఈ బయటి కారణాలు గనక మనం తీసుకుంటే బయటి దుమ్ము ధూళి, ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీ తీసుకోండి, ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి కాలుష్యం లెవెల్స్ ఎక్కువగా ఉన్న సిటీలలో పట్టణాలలో అస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీరు బెంగళూరు గనక తీసుకుంటే బెంగళూరుని కాటన్ సిటీ లేదా టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు, అంటే బట్టల తయారీ కర్మాగారాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి చోట్ల పనిచేసే వాళ్ళలో ఆ కాటన్ డస్ట్ వల్ల ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకు ముందుతో పోలిస్తే మన ఆదిలాబాద్ జిల్లాలో కాలుష్యం అనేది చాలా పెరిగిపోయింది. సో సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అదేవిధంగా బొగ్గు గనులు ఉన్నాయి, సెరామిక్ ఫ్యాక్టరీస్ కూడా చాలా ఉండడం వల్ల మన కళ్లకు కనిపించని సన్నని రేణువులు దుమ్ము లాగా మొత్తం గాలిలో తిరుగుతూ ఉంటుంది. ఇవి మనం పీల్చుకోవడం వల్ల లాంగ్ రన్ లో మనకి ఉబ్బసం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా కొన్ని రకాల కీటకాల వల్ల, కొన్ని రకాల పుప్పడి రేణువులు, అంటే కొంతమంది పువ్వుల వాసన చూసినప్పుడు లేదంటే గాలిలో పుప్పడి రేణువులు తిరుగుతూ ఉన్నప్పుడు కూడా వాటి వల్ల మనకు ఉబ్బసం వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా కొంతమంది, ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో పెంపుడు జంతువులు ఉంటున్నాయి. ఈ పెంపుడు జంతువులకు దగ్గరగా ఉన్నప్పుడు వాటి జుట్టు కావచ్చు, వాటి బాడీ నుండి వచ్చే ధూళి వల్ల కూడా మనకు అస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఫుడ్ అలర్జీ, అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు మనం తీసుకున్నప్పుడు, కొన్ని రకాల పప్పు దినుసులు కావచ్చు, మాంసాహారము, పాలు, పాల ఉత్పత్తులు, సో ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకు ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా లోపలి ఫ్యాక్టర్స్, నేను బయటివి లోపలివి అని చెప్పాను కదా, మరి లోపలి కారణాలు అంటే చాలా వరకు మనం యాంగ్జైటీకి గురైనప్పుడు, ఎక్కువగా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు, అలాంటి సమయాల్లో కూడా మనకు ఈ శ్వాసనాళ కండరాలన్నీ పూర్తిగా బిగుసుకుపోయి మనకు ఉబ్బసం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ ఉబ్బసంతో బాధపడుతున్నారో వాళ్ళలో కొన్ని పెక్యూలియర్ లక్షణాలు ఉంటాయి, వాటిని పిల్లి కూతలు అంటారు. అంటే శ్వాస మనం తీసుకుని

చిన్న వాళ్ళలో అందరిలోనూ రావచ్చు, వంశపారంపర్యంగా కూడా వస్తుంది. చాలా మందికి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బ్రాంకో డైలేటర్స్ కానీ లేకపోతే పఫ్లు ఇన్హేలర్స్ తీసుకుంటూ ఉంటారు. ఇవి చాలా చక్కగా రిలీఫ్ ఇస్తాయి, కాకపోతే వెంటనే తగినట్టుగా తగ్గి మళ్ళీ వచ్చేస్తాయి. సో ఇలా మళ్ళీ రావడం వల్ల డోసేజ్లు పెంచుకుంటూ పోవడము, మందులకు అలవాటు పడిపోయే అవకాశం కూడా ఉంది. సో అదే విధంగా డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే పుట్టుకతోనే మన రెండు నాసికల మధ్యలో ఉన్న సెప్టమ్ అనేది ఏదో ఒక పక్కకి తొలగిపోయి ఉండడం, లేదా ఏదైనా యాక్సిడెంట్ తర్వాత కూడా అలా జరగడం. నేజల్ పాలిప్ అంటే ముక్కులో కండ పెరుగుతుంది అని అంటారు కామన్ గా. సో ఈ రెండిట్లలో కూడా జలుబు ఉంటుంది, ముక్కు కారడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అదేవిధంగా గురక సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే చలికాలమే మనం ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఎందుకు అంటే మీరు సంక్రాంతి కంటే ముందు కనుక చూస్తే దక్షిణాయనము చివరి రెండు నెలలు అంటే నవంబర్ 15 నుండి సంక్రాంతి వరకు, జనవరి 15 వరకు వాతావరణంలో ఫాగ్ అంటే పొగ మంచు ఎక్కువగా ఉంటుంది. సో దానికి గనక గాలిలో ఉన్న కాలుష్యం గనక తోడైతే దాన్ని స్మాగ్ అంటారు. సో ఈ రెండు కారణాల వల్ల మనకు జలుబు, సైనసైటిస్ వచ్చే సమస్య ఎక్కువ అవుతుంది. అదే విధంగా మీరు సంక్రాంతి తర్వాత అంటే ఉత్తరాయణంలో మొదటి రెండు నెలలు అంటే మనకు ఎండాకాలం మొదలయ్యే ముందు ఇక్కడ ఈదురు గాలులు ఎక్కువగా ఉంటాయి. సో డ్రై ఎయిర్ ఉంటుంది, అంటే గాలంతా కూడా పొడిగా చల్లగా ఉంటుంది. వైరస్ అనేది ఇలాంటి గాలిలోనే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సో మామూలుగా చలికాలం కాకుండా ఎండాకాలం కానీ మిగతా వర్షాకాలం కానీ ఈ వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ కాదు. సో అందుకే మనకు జలుబు, సైనసైటిస్, ముఖ్యంగా ఈ డ్రై ఎయిర్ వల్ల ఆస్తమా అనేది ఈ కాలంలోనే ఎక్కువగా వస్తుంది. శ్వాసకు సంబంధించిన సమస్యలైన జలుబు, సైనసైటిస్, డివియేటెడ్ నేజల్ సెప్టమ్, ముక్కులో కండ పెరగడము, అదేవిధంగా ఉబ్బసం వంటి ఈ సమస్యలన్నిటికీ కూడా మందులు వాడడం కంటే సహజ పద్ధతులు అవలంబించుకోవడం వల్ల మన ఆరోగ్యానికే కాకుండా మన రోగ నిరోధక శక్తికి కూడా చాలా మంచిది. సో ముందుగా ఈ చలికాలము మన శరీరాన్ని చలికి ఎక్స్పోజ్ కానివ్వకుండా వీలైనంత వరకు ఇంట్లో కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ చక్కటి ఉలెన్ క్లోత్స్ వేసుకుని ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఛాతి లోపలికి గానీ మన తల లోపలికి గానీ ఈ చల్లగాలి వెళ్ళినప్పుడు సో వెంటనే మీకు ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. ఆ తర్వాత అతి చల్లని పానీయాలు కానీ అతి చల్లని ఆహార పదార్థాలు వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడం మంచిది. దీనివల్ల ఏమవుతుంది అంటే వెంటనే కంజెషన్ అనేది తగ్గి మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఏ ఆహార పదార్థాల వల్ల మీకు ఉబ్బసం అనేది ట్రిగర్ అవుతుంది అనేది మనం గమనించుకోవాలి. సో ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా ఉబ్బసం వస్తుంది కాబట్టి వాటిని గుర్తించి వాటిని మానేయాలి మనం. అదే విధంగా కొన్ని బయట కొనే ఆహార పదార్థాలు ఉంటాయి, వాటిలలో నిలువ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అనేది వాడతారనమాట. సల్ఫైట్స్ కావచ్చు, బెంజోయిట్స్, మోనోసోడియం గ్లూటమేట్ లాంటి కెమికల్స్ అని వాడతారు. సో ఈ కెమికల్స్ వాడిన ఆహార పదార్థాలకు వీలైనంతగా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వైరస్ అనేది వీలైనంతగా అది చల్లటి వాతావరణంలోనే ఉంటుంది కాబట్టి ఇలాంటి వస్తువులన్నీ వీలైనంతగా తినకుండా ఉంటేనే మంచిది. అందుకే ఈ రోజుల్లో ఇప్పుడు కరోనా వైరస్ వస్తుంది అంటే దాదాపు అందరూ కూడా బయట దొరికే వస్తువులన్నీ కూడా ఒక నెల రెండు నెలలు తినకూడదు అని చెప్పడానికి కారణం కూడా అదే. అదే విధంగా మన శ్లేష్మాన్ని శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి చేసే ఆహారాన్ని కూడా మనం తగ్గించుకోవాలి. ఉదాహరణకి చక్కెర, జంక్ ఫుడ్ అంటే చిరుతిళ్ళు ఏవైతే బయట నుంచి తీసుకొస్తామో అవన్నీ, రిఫైన్డ్ ఫుడ్స్, అదే విధంగా మైదాతో చేసిన ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా వీలైనంత వరకు తగ్గించుకోవాలి. చక్కెర ఎందుకు అంటున్నాము అంటే మామూలుగా చక్కెర మనం తిన్నప్పుడు మన శరీరంలోని తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి. తెల్ల రక్త కణాలు తగ్గిపోవడం అంటే మన రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం. కాబట్టి చక్కెరను మీరు చాయలో కావచ్చు, పాలల్లో కావచ్చు, ఇంట్లో చేసుకున్న స్వీట్లలో కావచ్చు, బయట నుండి తెచ్చుకున్న తీపి పదార్థాలలో ఈ చక్కెరను వీలైనంతగా తగ్గించండి. చక్కెరకి ఆల్టర్నేటివ్ గా అంటే మీరు తేనెను వాడుకోవచ్చు. తేనె చాలా మంచిది, ఔషధ గుణాలు ఉన్నది. అదేవిధంగా బెల్లాన్ని వాడచ్చు. ఖర్జూరాలను కూడా మీరు తేనెలాగా కరిగించుకొని దాన్ని ఖజూర్ కగ్గూడ్ అంటారు, నార్త్ ఇండియాలో ఎక్కువగా వాడతారు. అదేవిధంగా తాటి బెల్లం కూడా చాలా మంచి పోషకాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు చక్కెరకు బదులుగా మీరు వాడచ్చు. అదేవిధంగా ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది, ఆల్రెడీ మీకు జలుబు, ఉబ్బసము, సైనసైటిస్ సమస్యలు ఉన్నాయి అనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు వెంటనే మొదలుగా ఏం చేయాలి అంటే మనం ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలున్న అల్లం, వెల్లుల్లి, తులసి, పుదీనా, నిమ్మ, తేనె, దాల్చిని లాంటి వస్తువులు ఎక్కువగా వాడడం మొదలు పెట్టుకోవాలి. ఉదాహరణకి మా ప్రకృతి చికిత్స కేంద్రాలలో అన్నిట్లలో కూడా హెర్బల్ టీ అని ఇస్తారు. అంటే ఔషధ గుణాలున్న వాటన్నిటితోని ఛాయ తయారు చేసి ఇస్తారనమాట. సో మీకు ఒక చిన్న రెసిపీ కూడా చెప్తాను నేను. ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తీసుకోండి. సో దాంట్లో ఒక అంగుళం అల్లం ముక్కను నలగొట్టి వేసి ఒక 2 నుంచి 4 మిరియాలు, గుండు మిరియాలు నలగొట్టి వేసేయండి. ఒక 5 నుండి 10 తులసి
చాకులు. సో వీటిని బాగా మరుగుపెట్టి ఆ ఒక గ్లాస్ నీళ్లు పావు గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు మనం సన్నం మంట మీద మరిగించాలి.

0: తర్వాత వేడివేడి ఈ ద్రావణాన్ని మంచిగా వడబోసుకుని అందులో కొంచెం బెల్లం కలుపుకొని తాగండి. బెల్లం కలుపుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బెల్లం కఫనాశినిగా పనిచేస్తుంది. అదే విధంగా దీనికి డీటాక్సిఫయింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీలో పేరుకుపోయిన కఫాన్ని అంతా కూడా బయటకు పంపించి మీకు తొందరగా ఉపశమనాన్ని ఇస్తుంది. సో అందుకని మీరు బెల్లం వాడవచ్చు. సమస్య మొదలు కాగానే మనం ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహార పదార్థాలతో పాటుగా కెరటినాయిడ్స్ ఎక్కువగా ఉన్న ఆకుకూరలు, ఆరెంజ్ లేదా యెల్లో కలర్ ఉన్న కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. అదే విధంగా సి విటమిన్ ఎక్కువగా ఉన్న నిమ్మ, నారింజ, బతాయి, జామ, ఉసిరి వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా మీ సమస్య ఏదైతే ఉందో దాని ప్రభావం అనేది కొద్దిగా తగ్గి వెంటనే మీకు ఉపశమనం లభిస్తుంది. ఎటువంటి మీకు మనసులో ఆలోచనలు లేకుండా ఖచ్చితంగా కూడా ఈ పళ్ళన్ని మీరు వింటర్ లో తీసుకోవచ్చు. దానివల్ల ఏం సమస్య లేదు. సో మనకున్న లక్షణాలను బట్టి ఒక చక్కని దినచర్యను మనం పాటించుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుండి 10-11 గంటల వరకు కూడా, అదే విధంగా సాయంత్రం సూర్యాస్తమం నుండి రాత్రి పడుకునేంత వరకు గోరువెచ్చని నీళ్లు తాగడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ చలికాలం 3-4 నెలలు కూడా మీరు గోరువెచ్చని నీళ్లు తాగితే ఇంకా మంచిది. పొద్దున లేవగానే చాయ బదులు ఈ హెర్బల్ టీని మీరు తీసుకోండి. పొద్దున లేచిన తర్వాత అదే విధంగా రాత్రి పడుకునే ముందు ఉప్పు నీళ్లతోని, వేడి నీళ్లలో ఉప్పు కలిపి గొంతు కడుక్కోవడం అంటే గార్గ్లింగ్ అంటారు, ఈ గార్గ్లింగ్ చేసుకోండి. అదే విధంగా మరిగిన నీళ్లలో కొంచెం పసుపు కాని తులసాకులు కాని వేసి ఆవిరి పట్టుకోండి ముఖానికి. చాలా మంది ఆవిరి పట్టుకోమని చెప్పగానే వేడి నీళ్లలో జెండు బామ్ లేదా విక్స్ వేసి పట్టుకుంటారు. సో అలాంటివి కాకుండా మీరు తులసాకులు గాని పసుపు వేసుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది మీకు. చలికాలం అంతా చాలా మంది చలి అని చెప్పి బయటకు వెళ్ళ కుండా ఇంట్లోనే ఉండిపోతారు, కిటికీలు తలుపులు అన్ని వేసుకొని. సో అలా కాకుండా గాలి ఎటువైపు నుండి వస్తుందో ఆ తలుపులు కిటికీలు మూసేసుకుని సూర్యరశ్మి వచ్చే విధంగా మీరు కిటికీలు తలుపులు తెరిచి పెట్టుకోవడం వల్ల సూర్యరశ్మి వల్ల కూడా మీకు ఉపశమనం మంచిగా దొరుకుతుంది. అదే విధంగా పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు కూడా వీడైనంతగా వేడి వేడి వస్తువులే తినండి. చేసిన వెంటనే ఆహార పదార్థాలు కావచ్చు, మీరు తాగడానికి ఏదైనా వాడినా కావచ్చు, వీలైనంతగా వేడిగానే తీసుకోండి. ఉడికించిన కూరగాయలు, మిరియాల పొడి వేసి తీసుకోవచ్చు. వెజిటబుల్ సూప్స్ అంటే కూరగాయలతో వేడిగా సూప్ చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ప్రకృతి చికిత్సలో వీటిని ఎలిమినేటింగ్ డైట్ అంటారు, అంటే మన శరీరంలో ఉన్న చెడుని బయటకి పంపడానికి ఇవి ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఇలాంటివి తీసుకోండి. ఉదయం సాయంత్రం రెండు పూటల మీరు ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచాడు తేనె, నిమ్మరసం కలుపుకొని కూడా తాగొచ్చు. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల కూడా చాలా చక్కని ఫలితాలుంటాయి. ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలన్నీ పాటించుకుంటూ మీరు ప్రకృతి చికిత్సలు గనక తీసుకుంటే ముఖ్యంగా ఉబ్బసం, సైనసైటిస్ లాంటి వాటికి మంచి ఉపశమనం అంటే పూర్తిగా నయమయ్యే అవకాశం కూడా ఉంది. సో ప్రకృతి చికిత్సలైన హాట్ ఆంబాత్ అంటే వేడి నీళ్లలో చేతులు పెట్టుకోవడం, అదే విధంగా వేడి నీళ్లలో కాళ్లు పెట్టుకోవడము, ఎప్సమ్ సాల్ట్ తో వెన్నెముఖ స్నానాలు చేయడము, ముఖానికి హెర్బల్ వాటర్ తోని ఆవిరి పట్టుకోవడము, ఛాతి వెనక భాగం అంటే వీపు మీద గోరువెచ్చని ఆవాల నూనె కావచ్చు లేదంటే కర్పూరం నూనెతోని మర్దన చేసి వేడి నీళ్ళ కాపడం పట్టడం వల్ల కూడా లోపల ఉన్న ఫ్లెమ్ అంతా కూడా బయటికి వెళ్లిపోయి కంజెషన్ రిలీఫ్ అయ్యి మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. యోగాలో మంచి మార్గాలు ఉన్నాయండి. ఎందుకంటే మనం గమనించాల్సింది ఏంటి అంటే వేరే వాళ్ళకి రాకుండా కొంతమందికి మాత్రమే ఈ జలుబు, ఉబ్బసం, సైనసైటిస్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకటి వాళ్లలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది, రెండోది వాళ్ళ నేజల్ మ్యూకోసల్ మెంబ్రెయిన్ అంటే ముక్కు లోపల ఉన్న పొర హైపర్ సెన్సిటివ్ గా ఉంటుంది. సో ఈ హైపర్ సెన్సిటివిటీని మనం డీసెన్సిటైజ్ చేసుకునే ఉపాయాలు యోగాలో చాలా మంచిగా ఉన్నాయి. సో దీనికి ఉప్పు వేసిన గోరువెచ్చని నీళ్లతో జలనేతి, అదే విధంగా ముక్కులో కండ పెరగడము, డివియేటెడ్ నేజల్ సెటమ్ ఇలాంటివి చక్కగా నయం చేయడానికి సూత్రనేతి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అస్తమా ఉన్న వాళ్ళకి వమన ధౌతి, వస్త్ర ధౌతి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. యోగ క్రియలు కనుక మీరు రెగ్యులర్ గా నేర్చుకుని క్రమం తప్పకుండా మీరు చేస్తూ మీకు సమస్య తగ్గిన తర్వాత కూడా వారానికి ఒక్కసారి, 10 రోజులకు ఒకసారి చేస్తూ వెళ్తే మీకు పూర్తిగా నయమవుతుంది. అదే విధంగా భుజంగాసనం, నౌకాసనం, గోముఖాసనం, సుప్త వజ్రాసనం, తాడాసనం, వీరభద్రాసనం, అర్ధచక్రాసనం, ఉష్ట్రాసనం వంటి ఆసనాలతో పాటు మన శరీరంలో వేడి పుట్టించే భస్త్రిక, కపాలభాతి, సూర్య అనులోమ విలోమ, సూర్యభేదన ప్రాణాయామాలు వాటితో పాటు భ్రమరి ప్రాణాయామం కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ శ్వాసకు సంబంధించిన సమస్యలన్నింటికీ మామూలుగా ఇన్హేలర్స్ అంటే పఫ్స్ వాడుతూ ఉంటారు చాలా మంది, స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు, యాంటీహిస్టమిన్స్ వాడుతూ ఉంటారు. సో వీటన్నిటి వల్ల కూడా ఆ లక్షణాలను మనం అప్పటికప్పుడే అణిచివేయడం జరుగుతుంది. కానీ ఇలా చేయడం వల్ల లాంగ్ రన్ లో ఏమవుతుంది అంటే మనకు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఊపిరితిత్తులు అనేవి విసర్జన అవయవాలు. సో వీటిని మనం సప్రెస్ చేసినప్పుడు ఇంకా ఏదో ఒక విధంగా మార్గం ఎంచుకొని మన శరీరంలోని చెడునంతా కూడా బయటకు పంపడం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం వీటిని అణచివేసినప్పుడు మనకు చర్మ వ్యాధులు, అదే విధంగా చర్మ సమస్యలను మీరు మందుల ద్వారా అణచివేస్తే శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
1: పానం పదిలం, జలుబు, ఉబ్బసం, సైనటైటిస్ సమస్యలు, ప్రకృతి వైద్యంతో చికిత్స. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ పి సమీర ప్రసంగం అది.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: ఇది 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, మేం ప్రసారం చేసేటి కార్యక్రమాల్లోని కొన్నింటిని మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ఒకవేళ మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా ఆ కార్యక్రమాల్ని మళ్ళీ మళ్ళీ వినాలి అనుకున్నా, మీ వాళ్లకు వినిపించాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అందుబాటులో ఉంటాయి. మరి ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వినుండ్రి, వినిపియుండ్రి. ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు భేటీ. రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూర్చుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట ఇప్పుడు ఇందాం.
4: రైతుల ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు వారి ఆదాయాన్ని రెట్టింపు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం పలు పథకాలను అమలు చేస్తున్నది. మరి ఆ పథకాల వివరాలను గురించి తెలియజేసేందుకు, వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కలిగే ప్రయోజనాలను గురించి తెలియజేసేందుకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివచరణ్ గారు.
5: నమస్కారం అండి.
4: ముందుగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏమేమి ఉన్నాయి వాటి వివరాలు తెలియజేయండి. ఆ తర్వాత వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అందుతున్న ప్రయోజనాలను గురించి మాట్లాడుకుందాం.
5: ఇప్పుడు ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతుల కొరకు అంటే అందరికి తెలిసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదొక స్కీమ్ చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, ఇదొక పథకము. అదే కాకుండా కిసాన్ క్రెడిట్ కార్డు, తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష మహా అభియాన్, అది కాకుండా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, తర్వాత ఈ 10,000 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఒకటి, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, ఈ ప్రకృతి వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి కోసం ఒక స్కీము, తర్వాత ఈ జాతీయ ఆహార భద్రతా పథకంతో పాటు పోషకాహార భద్రతను కూడా జోడించడం జరిగింది. ఇంకొకటి పశు సంపద గురించి, నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని, తర్వాత ఉద్యాన రంగం గురించి, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అంటే ఉద్యాన రంగంలో సమగ్ర ఉద్యాన అభివృద్ధి గురించి కూడా ఒక స్కీము. అవే కాకుండా ఈ మధ్య కనుక చూసుకున్నట్టయితే రీసెంట్ గా వచ్చినాయి మనకు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, అదేవిధంగా నమో డ్రోన్ దీది స్కీమ్ గాని, నిన్న మొన్న లాంచ్ చేసినటువంటి ఆత్మ నిర్భర్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలపైన జాతీయ స్థాయిలో చర్చించి వాటి ఉత్పాదకత దిగుబడిని పెంచాలన్న లక్ష్యంతోనే అదొకటి. తర్వాత లేటెస్ట్ గా ఏంటంటే ఇప్పుడు అందరూ మాట్లాడుకునే కృత్రిమ మేధ, ఈ వ్యవసాయంలో కూడా డిజిటల్ వ్యవసాయంతో పాటు కృత్రిమ మేధను కూడా జోడించి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతోని భారత్ విస్తార్, అది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇలా పలు స్కీమ్స్, ఇది కాకుండా ఇంకా RKVY స్కీమ్స్ అని, నేషనల్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మిషన్ అని, చాలా స్కీమ్స్ అనేటి రైతుల కోసము ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చాలని, పరోక్షంగా కూడా రైతుల కోసం రైతుల సేవలో ఇలాంటి పథకాలన్నిటి అందుబాటులో ఉన్నాయి.
4: అయితే ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇన్ని రకాల పథకాలను అమలు చేస్తున్నదని చెప్తూ ప్రత్యక్ష పరోక్ష లబ్ధి గురించి ప్రస్తావించారు. కాబట్టి ముందుగా ఈ పథకాల్లో రైతుకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే పథకాలు ఏమేమున్నాయి, మరి అవి ఏ రకంగా లబ్ధి చేకూరుస్తున్నాయి, ఆ వివరాలు చెప్తారా?
5: ప్రత్యక్షంగా రైతుకు అంటే నేరుగా వాళ్ళ ఖాతాలోకి జమ అయ్యేది ఏదైనా చూసుకుంటే ముందుగా వచ్చేసి మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. దీంట్లో ఏంటంటే ప్రతి రైతు కుటుంబానికి 2,000 రూపాయలు ఒకసారి, ఆ విధంగా 3 సార్లు మొత్తం 6,000 రూపాయలు ఒక రైతు కుటుంబానికి నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇవి ఎందుకంటే ఆర్థికంగా రైతులకు కొన్ని వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు గాని ఇన్పుట్స్ ఇలాంటివి కొనడానికి గాని ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో నేరుగా దాదాపు 19 కోట్ల రైతులకి ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంకొకటి ప్రధానమంత్రి కృషి మాన్ధన్ యోజన. అంటే ఏదైతే ఇప్పుడు పెన్షన్ లాగా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతకు ముందు పెన్షన్ ఎట్లయితే ఉండేనో ఆ విధంగా రైతులకు ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసులైన రైతులు ఉంటారో వాళ్ళు మినిమం ప్రీమియం అంటే వాళ్ళ వయసు ఆధారంగా 55 నుంచి 200 రూపాయల వరకు ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ఇది కడితే ఏంటంటే 60 సంవత్సరాల తర్వాత రైతుకి నెలకి 3,000 రూపాయలు అనేది పెన్షన్ రూపంలో అందుతుంది. ఒకవేళ ఆ రైతు మరణిస్తే రైతు కుటుంబ పెన్షన్ కనుక చూసుకున్నట్టయితే 1,500 రూపాయలు రైతులకు లబ్ది చేకూరుతుంది. చాలా మంది రైతులు ఈ స్కీమ్ ను కూడా ఉపయోగించుకుంటే మంచిది. ఇంకొకటి కనుక చూసుకున్నట్టయితే పీఎం కుసుమ్, ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష మహా అభియాన్. దీనిలో ఏంటంటే ఈ సౌర విద్యుత్, ఇప్పుడు అందరూ కరెంటు గాని కరెంటు ఉన్నప్పుడు కరెంటు వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న సమక్షంలో ఏంటంటే ఇలాంటి సమయాల్లో ఈ సోలార్ పంప్స్ అనేటి రైతులకు నేరుగా 60% సబ్సిడీతోని, ఇంకో 30% ఏంటంటే బ్యాంకు రుణాలు గాని, ఇంకొక 10% రైతులు కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది సోలార్ పంపులు రైతులకు నేరుగా సబ్సిడీ చేయుతని అందిస్తున్నారు. ఇది కాకుండా ఏంటంటే ఏవైనా బంజరు భూములు గాని, రైతు ఉత్పాదక సంఘాలు గాని, లేదంటే పంచాయతీలు గాని, వాళ్ళ దగ్గర ఏదన్నా భూమి కనుక ఉన్నట్టయితే వేస్ట్ ల్యాండ్ గాని ఇలాంటి ప్లేసెస్ లలో ఈ సౌర ఫలకలు ఏర్పరచుకుని దాని ద్వారా వచ్చిన విద్యుత్ ని అంటే మనం విద్యుత్ వాడుకుంటూ మనకు అవసరమైంది మిగతాది డిస్కంలకు మనము అమ్ముకుని తద్వారా కూడా మనకు ఆదాయం అనేది చేకూరుతుంది. సో ఇదొక స్కీమ్. ఇంకొకటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. దీంట్లో ఏంటంటే పంటను బట్టి 1.5 నుంచి 2% ప్రీమియం ఉంటుంది. ఆ పంటను బట్టి ప్రీమియం వస్తుంది. ఆ ప్రీమియం గనక మనము కట్టుకున్నట్టయితే ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో ఏదైనా ప్రతికూల పరిస్థితుల ద్వారా గనక పంట నష్టం జరిగినట్టయితే దానికి సంబంధించిన విధి విధానాలు ఉంటాయి. దానికి ఆధారంగా ఎంత మనకు ఇన్సూరెన్స్ రావాలనో అది రైతులకు కూడా నేరుగా జమ చేయడం కూడా జరుగుతుంది. ఇంకొక స్కీమ్ వచ్చేసి ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ఏంటంటే మనకు 3 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం ఉంటుంది. ఆ రుణాన్ని మనకు అవసరం ఉన్నప్పుడు మనము సంబంధిత బ్యాంకుల ద్వారా రుణం తీసుకుంటాం, వాటిని మనము వాడుకునే అవకాశం ఉంటుంది. ఇవేంటంటే తక్కువ వడ్డీ, 7% వార్షిక వడ్డీతో ఉంటుంది. దీంట్లో గనక ఇంకా మనం సరైన సమయంలో గనక చెల్లించినట్లయితే, వాయిదాలు లేకుండా సరైన సమయంలో గనక చెల్లించినట్టయితే వడ్డీలో కూడా మనకు రాయితీ అనేది వస్తుంది. కాబట్టి రైతులు ఇలాంటి స్కీమ్ ను కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది.
4: అయితే ఇప్పుడు ఇవి ప్రత్యక్షంగా రైతులకు ప్రయోజనం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు కదా. అయితే ఇప్పుడు పరోక్షంగా కూడా కొన్ని పథకాలు రైతులకు లబ్ది చేకూరుస్తున్నాయి కదా, మరి ఆ పరోక్ష ప్రయోజనాలు చేకూర్చే పథకాల గురించి చెప్తారా?
5: ఇప్పుడు పరోక్ష ప్రయోజనాలంటే అవి నేరుగా రైతుకి అంటే ఒకటి విత్తనాల రూపంలో గాని లేదంటే మనకున్న సదుపాయాల రూపంలో గాని అందజేయబడుతుంది. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. దీంట్లో ఏంటంటే పంట కోతానంతరం నష్టాలు జరుగుతున్నాయి. చాలా ఏరియాలలో ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీలు గాని అంటే గోడౌన్లు గాని ఇలాంటివి లేని సమయాలలో ఇలాంటివి లేకపోవడం వల్ల పంట కోతానంతరం నష్టాలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇలా ఈ రైతులకు కోల్డ్ స్టోరేజ్ గాని గోడౌన్స్ గాని ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన నిల్వ ఉంచుకోవడానికి ఒకటి, రెండోది ఏంటంటే ప్రాసెసింగ్ విలువ జోడింపు కోసం కూడా, మరొకటి ఏంటంటే ఈ కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి ఈ మధ్య వచ్చే కృత్రిమ మీద గాని ఇంకా డిజిటల్ రంగాలు గాని వీటిని ఉపయోగించి నిర్మాణ రంగంలో వ్యవసాయ నిర్మాణ రంగంలో పెట్టుబడులను తీసుకురావడానికి దాదాపు 2 కోట్ల వరకు రుణం తీసుకోవచ్చు. దాంట్లో కూడా వడ్డీలో రాయితీ ఉంది, వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి స్కీమ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. రెండవది ఏంటంటే మనకి ఈ రైతు ఉత్పత్తి సంఘాలు, ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయడానికి అంటే రైతులందరినీ సంఘటితం చేసి వాళ్ళు సంఘటితం అయినట్టయితే వాళ్ళకి ఏంది, ఒకటి ఇన్పుట్స్ రైతులకు కావాల్సిన వ్యవసాయంలో ఉన్న ఇన్పుట్స్ ను సరైన సమయంలో అందించడము, రెండవది అవుట్పుట్ మనం పండించిన పంటను సరైన గిట్టుబాటు ధరకు మార్కెటింగ్ చేసుకోవడము, దాంతో పాటు విలువ జోడింపు గాని ఇతరత్ర కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడానికి ఒక బిజినెస్ రంగంలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ రైతు ఉత్పాదక సంఘాలు అనేటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏంటంటే SFAC ఒకటి ఉంది, స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్షియం, ఇంకోటి నాబార్డ్. ఈ రెండింటి ద్వారా ఏంటంటే చేయుత ద్వారా ఈ రైతు ఉత్పత్తిదారు సంఘాలు ఏర్పాటు చేయడం, వీళ్ళకు ఒక 3 లక్షల రూపాయల వరకు రుణం అందించి స్టార్టింగ్ లో ఇనిషియల్ గా ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు వాళ్ళ చేయుత ద్వారా అందించి తర్వాత వాటిని బలోపేతం చేయడం. ఇలా మన ప్రధానమంత్రి గారి లక్ష్యం ఏంటంటే 10,000 రైతు ఉత్పాదక సంఘాలు మన దేశంలో ఏర్పాటు చేయడం, ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మనము ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన. ఇంతకుముందు మనం చెప్పుకున్న కొన్ని పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక 100 జిల్లాలను సెలెక్ట్ చేసుకుని ఈ వెనుకబడిన 100 జిల్లాలను ఎంపిక చేసి ఆ 100 జిల్లాలలో ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా అంటే ఈ 24,000 కోట్లు ఒక సంవత్సరానికి ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ద్వారా రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చాలి. ఈ మనం ఇంతకుముందు చెప్పుకున్న స్కీమ్స్ లో దాదాపు అన్ని రకాలుగా అంటే ఒక రైతుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా అయితే లబ్ది చేకూర్చాలో అలాంటి అన్ని స్కీమ్స్ లను జోడించి సంవత్సరానికి 24,000 కోట్లు ఖర్చు చేసి వాళ్ళకు అందించాలన్న ఉద్దేశంతో 100 జిల్లాలు ఎంపిక చేయడం జరిగింది. ఇది స్కీమ్ ఒకటి చేస్తున్నారు. ఇంకా రెండోది ఏంటంటే ఆత్మ నిర్భర్ పల్సెస్ మిషన్. దీంట్లో ఈ పప్పు దినుసు పంటలు మనకు ఏంటంటే పప్పు దినుసు పంటలు ఇంపోర్ట్ అనేది దిగుమతి ఎక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి మిగతా వారిపై ఆధారపడకుండా మనం స్వయం సమృద్ది సాధించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి నమో డ్రోన్ దీదీ స్కీమ్ కూడా ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకు 80% సబ్సిడీ పైన డ్రోన్స్ ను అందించి వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతంలో కూడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని వ్యవసాయ సేవలను మరింత మెరుగుపరచాలన్న ఉద్దేశంతో అదొక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఉద్యాన రంగం వైపు కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతము పండ్ల తోటల పెంపు, కూరగాయల సాగుకు మరియు మసాలా పంటల సాగు గాని ఈ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఇలాంటి ఉద్యాన రంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అనే స్కీమ్ ఒకటి తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా ఈ సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అయితే ఎంత మనం అనుకున్నప్పటికీ యాంత్రీకరణ ప్రోత్సాహం కూడా కావాలి కాబట్టి ఈ సబ్సిడీ రూపంలో వివిధ గైడ్ లైన్స్ ఉండేదానికి స్టేట్ గైడ్ లైన్స్, సెంట్రల్ గైడ్ లైన్స్ వాటి షేర్ ప్రకారము ఈ గ్రామీణ స్థాయిలో రైతులకి ఈ యాంత్రీకరణను పెంపొందించాలన్న ఉద్దేశంతో వివిధ యాంత్రీకరణకు సంబంధించిన పరికరాలు కూడా సబ్సిడీలో అందజేయడం జరుగుతుంది. వ్యవసాయ పనిముట్లు అనేటి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా సూక్ష్మ నీటి సేద్యాన్ని కూడా పెంపొందించడానికి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అని తర్వాత లేటెస్ట్ గా తీసుకొచ్చింది ఏంటంటే ఈ భారత్ విస్తార్ కృత్రిమ మేధ డిజిటల్ రంగానికి వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధని తర్వాత వ్యవసాయ సలహాల సూచనలను నేరుగా మరింత మెరుగ్గా అందించాలన్న లక్ష్యంతో ఈ భారత్ విస్తార్ కూడా తీసుకురావడం జరిగింది. పశుపోషణ కోసం చూసుకున్నట్టయితే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ దీంట్లో కూడా 2 కోట్ల వరకు 50% సబ్సిడీతోని అంటే పశుపోషణ, పశువుల యొక్క ఇన్సూరెన్స్ గానీ వాటికి సంబంధించిన క్యాంప్స్ నిర్వహించడం గానీ ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ ఒక స్కీమ్ కూడా ఉంది. సో ఇలా పలు స్కీమ్స్ అనేటి మనకు రైతుల కోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్య నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయానికి తోడ్పాటు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ పద్ధతులపైన అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడము, అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అంటే ఇంతకుముందు జాతీయ ఆహార భద్రత ఉండే ఇప్పుడు పోషకాహార భద్రతను కూడా తీసుకొచ్చి 2007 నుంచి 2026 వరకు ఈ ఆహార పంటల ప్రోత్సాహకు సాగును అందించడము, నాణ్యమైన విత్తనాలు యాజమాన్య పద్దతులపై పలు శిక్షణ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఇలాంటి పలు కార్యక్రమాలు అనేటి రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతులు ఈ పథకాలపై మరింత అవగాహన కోసం అయితే మీ దగ్గరలో వ్యవసాయ విస్తరణ అధికారిని గాని వ్యవసాయ అధికారులు గాని సంప్రదించినట్టయితే వారు మరింత సమాచారం మీకు అందజేస్తారు.
4: చాలా సంతోషం శివచరణ్ గారు. ముఖ్యంగా రైతుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే కేంద్ర ప్రభుత్వ పథకాలను గురించి సవివరంగా తెలియజేసినారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఉత్పాదకతను పెంపొందించి తద్వారా వారి ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నది. మరి ఈ పథకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ సవివరంగా తెలియజేశారు. ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో తమకు అనువైన పథకాన్ని ఎంచుకొని తద్వారా చేకూరే లబ్ధిని వారు పొందాలని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
5: ధన్యవాదాలు.
1: భేటీ. రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి చేకూరుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో కె లెలిన్ వేటిన ముచ్చట అది.
6: నేను ఇక్కడే ఉన్నా.
7: నీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
6: బుర్రని చార్జ్ చేయి.
8: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
6: చూసావా?
7: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
8: ఇప్పుడు ఎలా మరి?
7: ఉందిగా ఫ్రీ వైఫై.
6: బుర్రని వాడు కాస్త.
8: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
7: అంటే మోసాలకి చెప్పే బై బై.
8: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఇవి ఇయాలటి అంబటాల సంగతులు. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం, కంటి చూపు లోపాలను ఎలా తగ్గించవచ్చు, నేత్ర వైద్యురాలు డాక్టర్ వైశాలితో సుమనస్పతి రెడ్డి వెట్టిన ముచ్చట ఉంటుంది. ఆ తర్వాత న్యాయం చట్టం, పనిచేసే ప్రదేశాల్లో వేధింపుల నుండి మహిళలకు రక్షణ, దీని గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో సి ప్రియాంక పెట్టిన ముచ్చట. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి రేపటి అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇంతటితో ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 8 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.
1: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి.
2: నేను ఇక్కడే ఉన్నా
3: మీకోసం కాదు దీని కోసం. మొబైల్ ఛార్జ్ చేయాలి.
2: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
6: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
5: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఆకుపచ్చ సూర్యోదయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ. చారిత్రక నవల ధారావాహిక పఠనం 35వ భాగం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివినది సుమనస్పతిరెడ్డి.

0: కొండవాళ్లు వంకర గుణపాలని పిలుచుకుని క్రోబార్లు 20 వరకు తెప్పించాడు బాస్టియన్. ఒక కొస వంపు తిరిగిన గద్దముక్కులా ఉంటుంది, రెండోవైపు అర్ధచంద్రాకారపు బద్ద ఉంటుంది. వాటితో రాళ్లను పెళ్లగించే పని నలుగురైదుగురే చేస్తున్నారు.
1: కిష్టయ్యా
0: అరిచాడు బాస్టియన్ గుర్రం మీద నుంచి. ఏ మూల నుంచో వచ్చి నిలబడ్డాడు కిష్టయ్య.
1: ఏరా, క్రోబార్లు ఇంక లేవా?
0: మిగిలినయి పాడైపోయాయి కదా దొరా అన్నాడు కిష్టయ్య.
1: 2 రోజులైంది చెప్పి, ఇంకా బాగు చేయించలేదా? ఆడెవడికో చెప్పాం, మర్రిపాలెం వాడెవడో,
0: పేరు గుర్తుకు రాలేదు బాస్టియన్కు. గుర్తు చేశాడు కిష్టయ్య. ఎర్రేసు దొరా

0: మీద కూడా కంకర దుమ్ము. దీనితో మరీ నీరసంగా కనిపిస్తున్నాడు.
1: నీ అమ్మ వంకర గుణపాలు ఎందుకు పట్టుకెళ్ళలేదురా? ఎవరి సంకనాగుతున్నావు?
0: ఉరిమాడు బాస్టియన్.
2: పొద్దున్న కూడా అడిగాను దొరా, రేప్ పోవచ్చులే అన్నాడు కిష్టయ్య. విషయం చెప్పాడు తడబడుతూ ఎర్రేసు. నన్నెప్పుడు అడిగావురా? దొర చెప్పాక నన్ను అడగడం దేనికిరా? చెప్పు తీసుకొడతా నాయాలా? అడ్డంగా బొంకాడు కిష్టయ్య మీది మీదికి వెళ్తూ. సర్రున గుర్రం దిగి ఒక్క ఉరుకున ఎర్రేసు మెడలోని తుండుగుడ్డ రెండు కొసలను తటాలను అందుకొని మళ్లీ అంతే వేగంతో గుర్రం ఎక్కాడు బాస్టియన్. బలంగా లాగడంతో కెవ్వును అరిచాడు ఎర్రేసు. అప్పటికే అతడి పీక గుర్రం మెడకు తాసుకుపోయింది. ఉరికొయ్యకు వేలాడుతున్నట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు.
1: ఎక్కడున్నాయిరా క్రోబార్లు?
0: గట్టిగా అడిగాడు బాస్టియన్. ఇది ఇంతకు దారితీస్తుందన్న సంగతి కిష్టయ్య కూడా ఊహించలేదు. అందుకే తడబడిపోతూ అన్నాడు,
2: అక్కడే దొరా, మన సామాన్లన్నీ పెడతాం కదా, ఆ మామిడి చెట్టు కిందే.
1: ఛా!
0: గుర్రాన్ని డొక్కలో తన్ని అదిలించాడు బాస్టియన్. ఆ ముఖంలో ఏదో కసి. గుర్రం కదలబోతోంది. అందరిలోనూ ఆవేశం పొంగింది. పనులు వదిలేసి గబగబా గుర్రం చుట్టూ మోగారు.
2: దొరా, ఏంటిది, సంపేత్తారా మనసుల్ని?
0: గట్టిగా అరిచిందా యువతి మొదట. ఆమెను కిష్టయ్య ఏదో అనబోయాడు. అప్పుడే గిరిజనులంతా ఒక్కసారి గొంతెత్తారు.
1: దొరా, ఏంటి అన్యాయం?
2: ఇడిచిపెట్టు, సచ్చిపోతాడు,
0: తలొక మాటగా అంటున్నారు. దీనంగా నిస్సహాయంగా ఆవేశాన్ని అణుచేసుకుంటూ ఆవేశాన్ని కనబడనీయకుండా. అవేం పట్టించుకోకుండా ఉరుముతున్నట్టు అన్నాడు బాస్టియన్.
1: ఎవత్తిరిదే?
0: కిష్టయ్య చెప్పాడు. అడి పెళ్ళాం దొరా. గుర్రం డొక్కలో మళ్లీ తన్నాడు విసురుగా బాస్టియన్. ఒక్క గెంతుగెంతి పరుగు లంఘించుకుంది గుర్రం. ఆ ఊపుకి నేలమీద పడబోయాడు ఎర్రేసు. మెడ నరాలన్నీ కలుక్కుమన్నాయి. గుర్రం జీనులో చేతికందిన పట్టీని పట్టుకుని నిలదొక్కున్నాడు. తట్టలు, పారలు, గుణపాలు పెట్టుకునే ఆ మామిడి చెట్టు అక్కడికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉంది. చిరతపులి లేగదూడను లాక్కుపోతున్నట్టు పరమ కర్కశంగా లాక్కుపోతున్నాడు ఎర్రేసుని బాస్టియన్. కెవ్వున అరిచి గుర్రం వెనక పరుగుతీసింది ఎర్రేసు పెళ్ళాం. వెనకే పరుగుతీశారు కూలీలందరూ.
2: దొరా, ఆపు దొరా!
0: ఎర్రేసు పెళ్ళాం ఆక్రందన.
1: తప్పు కాయి దొరా, అన్యాయం దొరా,
0: ఓ నడివయస్సు స్త్రీ విన్నపం.
2: అయ్యో అయ్యో, అదిగో మాయ గుర్రం తొక్కేస్తాంది కాళ్ళు,
0: ఓ యువతి అంది ఆ దృశ్యాన్ని చూడలేనట్టు.
2: సచ్చిపోయాడు దేవుడోయ్, దొరా దన్నం పెడతాను, వదులు దొరా,
0: అరుస్తోంది ఎర్రేసు భార్య.
1: ఇదన్నాయం, ఇదన్నాయం, ఆడు సచ్చిపోతే మేము ఊరుకోం, ఇదే చెప్పడం,
0: పెద్ద గొంతుతో అన్నాడు ఓ యువకుడు. గుర్రం మామిడి చెట్టు దగ్గరకొచ్చి ఆగింది. తటాలన వదిలాడు తుండుగుడ్డను బాస్టియన్. ఒక్కసారిగా కిందపడి దొర్లాడు ఎర్రేసు. రెండు పాదాలు కొట్టుకుపోయి రక్తం ఉబికి ఎర్ర కంకర దుమ్ముతో కలుస్తోంది.
1: తీసుకెళ్ళు, ఇక్కడున్నట్టుగా రావాలి సాయంత్రానికి,
0: అరిచాడు బాస్టియన్ క్రోబార్లని చూపుడు వేలితో చూపిస్తూ. అప్పటికే 4-5 అడుగుల దూరంలో వచ్చి నిలబడి ఉన్నారు అడవి బిడ్డలు. అందరిలోనూ ఆవేశం. అందరికంటే ముందే కనిపిస్తోంది ఎర్రేసు భార్య. చటుక్కున గుర్రం దిగి వడివడిగా నడిచి వెళ్లి ఆమె చెంపమీద బలంగా కొట్టాడు బాస్టియన్. అలాగే నేలమీద పడిపోయిందామె.
1: ఏంట్రా దండెత్తుకొచ్చారు, ఫితూరియా, రండి తిరగబడండి, అన్నాయమా, ఊరుకోరా, ఏం చేస్తారా
0: అంటూ చెర్నాకోల తీసుకుని గొడ్లను బాదినట్టు బాదడం మొదలుపెట్టాడు బాస్టియన్. బండ బూతులు తిడుతూ ఓ కట్టె తీసుకుని బాస్టియన్కు తోడయ్యాడు కిష్టయ్య. దూరంగా నిలబడి తమాషా చూస్తున్నాడు విలియం. ఆ కొండవాలు మీద చురచుర మండుతున్నాయి నెగళ్ళు.

0: పాటి ఎగుడుదిగుళ్లున్నా ఎప్పుడో పోడు సేద్యం కోసం చదును చేసినట్టుంది. ఇప్పుడు చిన్న మైదానంలా ఉంది ఆ ప్రదేశం. ఒక వృత్తం గీసి దానిమీదే వెలిగించినట్టు ఆ స్థలం చుట్టూ పదో పన్నెండో నెగళ్ళు. అన్నింటిలోని కొరకంచులు సమీపంలోని తాజంగి లోయ నుంచి నిరంతరాయంగా వచ్చే గాలి వల్ల కణకణమంటూనే ఉన్నాయి. నిప్పురవ్వలు రుపుతూ చిటచిటమని చిన్నగా శబ్దిస్తూ ఆ వృత్తానికి లోపల ఆ గుడిసెల మధ్యన ఇంకో ఏడో ఎనిమిదో నెగళ్ళు కూడా కాలుతున్నాయి. అడవి జంతువుల నుంచి రక్షణ గోడ. ఆ ఎర్రటి కాంతిలోనే కనిపిస్తున్నాయి పందుల గుడిసెలను మరిపిస్తున్న గూళ్ళు. నాలుగైదు అడుగుల ఎత్తు, ఐదారు అడుగుల వెడల్పు, అంతే పొడవు ఉన్న గూళ్ళన్నీ. 150 వరకుంటాయి కొద్ది కొద్ది దూరంలో. వాడిపోయినా ఇంకా పచ్చగా పచ్చిగానే ఉన్నాయి వాటిమీద కొమ్మలతో సహా కప్పిన దట్టమైన ఆకులు. రోడ్డు పనికోసం కొట్టేసిన చెట్ల కొమ్మలే అవి. కొంచెం వెలుతురుతో కాస్తంత వెచ్చగా ఉందా ప్రాంతం. నర్సీపట్నం చింతపల్లి దారిలో ఉన్న లంబసంగి దగ్గరి కొండవాలు అది. మార్చి నెల అయినా ఆరుబయటే ఉన్న వాళ్లందర్నీ చలి ఉణికిస్తోంది. అసలు ఎంత వేసవి అయినా 10 డిగ్రీలకు మించని ఉష్ణోగ్రత లంబసింగి ప్రత్యేకత. కొండవైపు ఉందా పెద్ద చెట్టు. భూమి నుంచి పొడుచుకొని వచ్చిన దాని వేళ్లు గాలికి కదులుతున్న నెగళ్ల వెలుగులు ఒళ్ళు విరుచుకుంటున్న కొండచిలవల్లా కనిపిస్తున్నాయి. చెట్టు ఆకులు వింత రంగులో కనిపిస్తున్నాయి. ఇటు నలుపు కాదు, ఆకుపచ్చా కాదు. ఆ కాస్త స్థలం మినహాయిస్తే చుట్టూ ఈత, జీలుగు, మద్ది, వేప, పనస, మామిడి వంటి చెట్లే. అవి లీలగా కనిపిస్తున్నాయి మంటల వెలుగుల్లో. అవి ఏ మొక్క ఆకులో మరి? పక్కనే ఉన్న చిన్న గుడ్డ మూటల్లో నుంచి ఇంకో 4 తీసి అరచేతిలో పెట్టుకుని ఒక నిమిషం బాగా నలిపి వంచి ఉన్న బూతా ఎర్రేసు మెడమీద పడేలా 4 చుక్కలు పిండాడు కారంగి నాగులు. ఒక ఘాటైన వాసన గుప్పుమంది. నలిగిన ఆకులను దూరంగా విసిరి అప్పటికే జారుతున్న పల్సటి పసరు మీద చేతులు వేసి వేగంగా మళ్లీ మర్దన చేయడం మొదలుపెట్టాడు నాగులు. ఇద్దరిదీ మర్రిపాలెం గ్రామమే. ఇద్దరూ దాదాపు 25 ఏళ్లవాళ్లే.
1: ఎర్రేసు ఎలా ఉందిరా
0: అన్నాడు 2 నిమిషాలు మర్దన చేసి. ఆ మాట వినబడినట్టు అటే చూస్తున్నాడు బూతా ఎర్రేసు. ఆ గుడిసెలకు దిగువన కొన్ని గజాల దూరంలోనే కనిపిస్తోంది సగం వేసిన రోడ్డు. కొన్ని జీవాలను పొట్టలో వేసుకున్నా ఏమీ ఎరగనట్టు పడుకొని ఉన్న మహాసర్పముల చిన్న చిన్న మెలికలతో. దానికేసే చూస్తున్నాడు బూతా ఎర్రేసు. తన బలమైన చేతులతో రుద్దుతున్నాడు నాగులు. ఆ బాధను ఓర్చుకుంటూ మధ్య మధ్యలో కళ్ళు మూస్తున్నా ఆ రోడ్డుకేసే తీక్షణంగా చూస్తున్నాడు బూతా ఎర్రేసు. అతడి కళ్లలో ఏదో నెగడుబాపతు జ్వాల ప్రతిబింబిస్తోంది. అది నేలమీద నెగడుదేనా? అతడి గుండెలో మండుతున్న అగ్నిగుండానిది కూడా కావచ్చు.
1: ఎలా ఉందంటే మాట్లాడవేరా
0: మళ్ళీ అన్నాడు నాగులు.
1: రుత్తుతున్నంతసేపు బాగానే ఉంటది, రుత్తుడు ఆపితే మళ్ళీ మొదలు నొప్పి
0: అన్నాడు బూతా ఎర్రేసు. ఈ రోడ్డు పనైన తర్వాతైనా నర్సీపట్నం డాక్టర్గారి దగ్గరికి వెళ్ళి రారా అన్నారు, సలహా ఇచ్చాడు నాగులు. రాత్రి నుంచి మండుతున్న నెగళ్ళు శాంతిస్తున్నాయి. అడవి జంతువుల నుంచి రక్షణకు వేస్తారవి. రోడ్డు పనికొచ్చిన వాళ్లంతా అక్కడే గూళ్లు కట్టుకుని ఉన్నారు. ఎప్పుడో పోడు కోసం చదును చేసిన స్థలం. నెగళ్ళు చల్లారాక ఆ గూళ్ల పక్కనే చిన్న చిన్న రాళ్లతో పేర్చిన పొయ్యిలు రాజుకోవడం మొదలవుతుంది చిరుజ్వాలలతో. కోడిజాము వేళ కనిపించే దృశ్యం అదే అక్కడ. నెగడు నుంచి ఒక కొరకంచె తీసుకుని చితుకులు వేసి ఉన్న ఆ పొయ్యిలో పెట్టి ఊదడం మొదలుపెట్టింది సన్యాసమ్మ. పొయ్యి రాజుకున్నాక లేచి వెళ్ళి తన గూడులో ఉన్న కుండను తీసుకువచ్చి పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసింది. దానిమీద చట్టి పెట్టింది. బుగ్గి మంచుతో చల్లగా ఉంది వాతావరణం. ఆమె నడుస్తుంటే ఒక రాజ

ఉంటుంది. అందుకు ఆమె పొడవు కూడా ఒక కారణం. మహారాణి నడుస్తున్నట్టే ఉంటుంది, మగవాడితో సమంగా పనిచేయగలదని పేరుంది. కొద్దిసేపట్లోనే ప్రతి గూడుకు పక్కన పొయ్యిలు మండడం మొదలయ్యింది. మగవాళ్లలో కొందరు లేచి కూర్చున్నారు, ఇంకొందరు ఇంకా పడుకునే ఉన్నారు గొంగళ్ల కింద. నీళ్లు మరుగుతున్న శబ్దం వస్తే గూడు లోపలనుంచి బియ్యం పోసి ఉంచిన చాట తెచ్చి అందులో ఉంపింది. కొంచెం దూరంగా నిలబడి వేప్పుళ్ళ నములుతున్నాడు ఆమె భర్త లచ్చన్నదొర. చూస్తా ఉండు అని చెప్పి గూడు లోపల కూర్చొని ఆముదం తలకు రాసుకుని కొప్పు చుట్టుకుంది.

0: నవలతో ఆకుపచ్చ సూర్యోదయం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 35వ భాగం వినిపించిరు సుమనస్పతిరెడ్డి. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇష్టమైన వారి నుంచి ప్రతి ఉదయం వచ్చే ఆత్మీయ పలకరింపు ఆ రోజంతటిని ఆనందంగా మారుస్తుంది. మరి మీరు కూడా మీ వాళ్లకు 100.2 FM ద్వారా ఏదైనా ముచ్చటి చెప్పి మీకు వాళ్లకు నచ్చిన పాటని వినిపించాలి అనుకుంటే ఈ సింగిడి కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల దాకా కొనసాగుతుంది. మరి ఫోన్ చేయండి, ముచ్చట పెట్టుండ్రి, వాళ్లకు నచ్చిన మీకు నచ్చిన పాటల్ని FM ద్వారా వినిపియుండ్రి. మరి ఫోన్ నంబర్లు ఈ పాటిందాక చెప్తా.

శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మరి ఫోన్ ద్వారానే కాదు, ఉత్తరాల ద్వారా కూడా మీరు వినాలనుకున్న పాటను కోరొచ్చు. ఆ పాటలను పొద్దున ప్రసారమయ్యేటి, సింగిడి కార్యక్రమంలో సాయంత్రం ప్రసారమయ్యేటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో వినిపిస్తాం. మరి మీరు ఉత్తరాలు రాయాల్సిన చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. అయితే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు బంగారు బాబు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గారు పాడిన కన్నయ్య లాంటి అన్నయ్య లేని కన్నులెందుకు అనే పాటని మాకోసం వినిపించండి అంటూ రాసిండ్రు. పాట కోరిన వారు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికశ్రీ. మరి ఈ పాట రచన ఆత్రేయ, సంగీతం కేవీ మహదేవన్.

0: ராஜா பபலா
1: சை பால்
0: மறுபல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు.

ఇది మీమా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండ శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే ఏదైనా గమ్మత్తు ముచ్చట మీ వాళ్లకు 100.2 ఎఫ్ఎం ద్వారా వినిపించాలి అనుకుంటే ఫోన్ చేయండి, ముచ్చట పెట్టండి, నచ్చిన పాటని ఇనుండ్రి. మరి మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 కోడ్ ని జత చేసి 2300081 నంబర్ గానీ 2950081 నంబర్లకు గానీ ఫోన్ చేయండి.

ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా శ్రోతలు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈరోజు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ గారి పుట్టినరోజు. వీరిని అందరూ తరచుగా శ్రీశ్రీ అని, గురూజీ అని, గురుదేవ్ అని పిలుస్తారు. రవిశంకర్ తమిళనాడులోని పాపనాశంలో విశాలాక్షి రత్నం ఆర్ఎస్ వెంకటరత్నం దంపతులకు జన్మించిండ్రు. వీరికి భానుమతి నరసింహం అనే సోదరి కూడా ఉంది. వీరు ఆదివారం రోజు పుట్టడంతో రవి అని వీరికి నామకరణం చేసిండ్రు వాళ్ళ తల్లిదండ్రులు. ఈయన మొదటి గురువు, వేద పండితుడు, మహాత్మాగాంధీ యొక్క సన్నిహితుడు అయిన సుధాకర్ చతుర్వేది. రవిశంకర్ బెంగళూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందిండ్రు. గ్రాడ్యుయేషన్ తర్వాత శంకర్ తన రెండవ గురువు మహర్షి మహేష్ యోగితో కలిసి ప్రయాణం చేసిర్రు. ప్రసంగాలు చేయడం, వేద శాస్త్రాలపై సమావేశాలు ఏర్పాటు చేయడం, భావాతీత ధ్యానం, ఆయుర్వేద కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటివి చేసిండ్రు. 1980 శంకర్ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతపై ఆచరణాత్మక అనుభవపూర్వక కోర్సులను ప్రారంభించిండ్రు. 1982 కర్ణాటక రాష్ట్రంలోని షిమోగాలోని భద్రానది ఒడ్డున 10 రోజులు నిశ్శబ్దం తర్వాత తన సుదర్శన క్రియ అనే లయబద్దమైన శ్వాస సాధన తనకు చేకూరిందని చెప్పిండ్రు. అది ఒక పద్యంలాగా, ఒక ప్రేరణగా తనకు వచ్చిందని చెప్పిండ్రు. నేను దానిని నేర్చుకున్నాను, నేర్పించడం అందరికీ ప్రారంభించాను అని అన్నారు. 1983 స్విట్జర్లాండ్లో శంకర్ తన మొట్టమొదటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సును నిర్వహించిండ్రు. 1986 ఉత్తర అమెరికాలో మొట్టమొదటి కోర్సు కోసం అతను కాలిఫోర్నియాలో యాపిల్ వ్యాలీకి వెళ్లిండ్రు. 1981 ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ని వీరు స్థాపించిండ్రు. ఇది ప్రజలకు సామాజిక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థ. 1997 ఈయన జెనీవాలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించిండ్రు. దీని ద్వారా సహాయక చర్యలు, గ్రామీణాభివృద్దిలో నిమగ్నమై ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శాఖలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి.

సాని పరి సరి గమ తన కుపమ గమరి సారి పామరి దజము పదని పత గరి గమరి సజని తగి డంత మి పపది జరి చ పపది జరి గుంత గమరి జరి జరి చ తక తరి పది జరి తిడతో సత్సాని పమ తిడతో

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

శ్రోతలు సింగిడి సినీగీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే ఫోన్ చేసి ముచ్చట పెట్టి మీకు మీ వాళ్ళకి నచ్చిన పాటల్ని వినొచ్చు. ఇందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2 కోడిని జత చేసి 300 0081 నంబర్ కానీ 295 0081 నంబర్లో కానీ ఫోన్ చేయొచ్చు.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మనతో మాట్లాడడానికి కారల్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే మేడం, బాగున్నారా?
0: బాగున్నాం. మీరు బాగున్నారా?
1: బాగున్నామండి, బాగున్నాం.
0: పేరు చెప్పరా?
1: పేరు హేమలత అండి, మంచిర్యాల నుండి మాట్లాడుతున్నాను.
0: హేమలత గారు లతలాగా అల్లుకపోతారా?
1: అవునండి, కంపల్సరీ.
0: మీ చుట్టూ
1: చెట్లు అంటే చాలా ఇష్టం అండి.
0: ఓ, అట్లనా? చెట్లనే అల్లుస్తారు, మరి చుట్టుపక్కల మీ గ్యాంగ్ కూడా ఉంటారు కదా మన ఇంటి చుట్టుపక్కల.
1: నాతో పాటు అల్లేసుకుంటాను.
0: అంతేనా? ఏం చేస్తుంటారు మీరు?
1: నేను మేడం హౌస్ వైఫ్.
0: ప్రస్తుతానికి హౌస్ వైఫ్, అదే పెద్ద పని కదా.
1: అవునండి.
0: ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం మనం కదా.
1: అవునవును అవును.
0: చెప్పండి.
1: నాన్న ఒక చిన్న మెసేజ్ మేడం.
0: చెప్పండి చెప్పండి.
1: ఇప్పుడు సమ్మర్ ఉంది కదా.
0: అవునవును అవును.
1: పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పండి.
0: అవునవును.
1: మధ్యాహ్నం పడుకోబెట్టమని చెప్పండి.
0: అవును.
1: చల్లటి పానీయాలు అంటే మంచి మజ్జిగ గాని.
0: అవును. ఇంట్లో జరిగే అలాంటివే ఇవ్వాలి. బయట కూల్ డ్రింక్స్
1: ఇవ్వాలి. పిల్లలు సాయంత్రం పూట ఈవినింగ్ చల్ల పూట కాస్త ఆడిపించుకోండి.
0: అంతే అంతే అంతే. ఇంకొక నెల రోజుల వరకు మనం కాపాడుకుంటే
1: బాగుంటది.
0: బాగుంటది. ఎంత దెబ్బ? పొద్దున 10 లోపలనే ఆడిపించుకోవాలి, మళ్ళీ సాయంత్రం 6 తర్వాతనే బయటకు వెళ్ళనిస్తే. ముఖ్యంగా ఎక్కువ శాతం పిల్లలు, పెద్ద
1: వృద్ధులు
0: వాళ్ళని బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎండలు బాగా
1: చాలా బాగుంది మేడం ఈ 2-3 డేస్ నుండి.
0: అవును అవును. ఈ 10 గంటలకే బయటకు వెళ్తే ఇట్లా వడగాలు లాగా తగిలేస్తున్నాయి గాలులు కూడా.
1: పెళ్లికి వెళ్తున్నారు కదా,
0: డిహైడ్రేట్ అవుతాం. వాటర్ తాగరు ముఖ్యంగా పిల్లలు. తిరుగుతారు ఎండలో, నీళ్లు తాగరు. ముఖ్యంగా మనం పెళ్లిలకు
1: లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి.
0: ఇతర కార్యాలు అంటే వెళ్లే వాళ్లకు కంపల్సరీ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకునే వెళ్ళాలి. ఎంత పనిలో ఉన్నా మనం పిల్లలకు నీళ్లు తాగిస్తూనే ఉండాలి మధ్య మధ్యలో. ఎందుకంటే వాళ్ళకి గుర్తుండదు, ఆటలలో పడితే అసలు గుర్తుండదు. మనకే ఒక్కొక్కసారి తాగం, ఇక వాళ్ళైతే పిల్లలు కదా.
1: పిల్లలు
0: చక్కటి మెసేజ్ చేశారు. ఇంకొక నెల రోజులు మనం ఆరోగ్యాన్ని ఎండల నుండి కాపాడుకోవాలి. ధన్యవాదాలు. మరి ఏం పాట వింటారు చెప్పండి హేమలత గారు?
1: మాకు ఆపద్ బాంధవు నుండి చక్కని పాట.
0: తప్పకుండా తప్పకుండా అండి. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మరొక్క 15 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి, మళ్ళీ ఇంకొక సందేశాన్ని ఇవ్వండి శ్రోతలకి.
1: ఓకే, కంపల్సరీ మేడం.
0: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు అండి.
0: ధన్యవాదాలు.
1: ఓకే.

శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా వెలువడుతున్న సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమంలో పాటలు వింటున్నారు. రాళ్లని కరిగించే శక్తి రాగానికుంది. పాషాణ హృదయాల్ని సైతం కదిలించి కరిగించే ఆ మధుర సంగీతం ఆ అమ్మవారి నవనీత హృదయాన్ని

రచ్చబడ్డ చిత్రం నిలిచిపోయే పాటగా తీర్చిదిద్దారు శ్రీ పెండాల గారు. మరి ఆ పాటే జగదేక వీరుని కథ చిత్రం నుంచి శివశంకరి పాట. మరి ఆ పాటని ఇప్పుడు వినేద్దాము.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: ఇది జనంతో జనంలో మనమైన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా మనతో మాట్లాడడానికి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే అండి.
0: కొంచెం గట్టిగా మాట్లాడవా?
1: చెప్తా.
0: ఏం పాట? మీ పేరేంటి చెప్పండి.
1: రుతిక.
0: ఎలా ఉన్నావు రుతిక? హలో,
1: హలో.
0: ఎలా ఉన్నావు?
1: బాగున్నాను.
0: బాగున్నానా? బాగున్నాను నేను కూడా. ఏం చేస్తుంటావమ్మా?
1: ఇంటర్ కంప్లీట్ అయింది, ఫస్ట్ ఇయర్.
0: ఓ, డిగ్రీకి వెళ్తున్నావు. ఏ గ్రూపు?
1: ఇంకా అడ్మిషన్ ఇక్కడ ఇప్పుడు
0: టైం ఉంది కానీ. అంటే ఎన్నిది, ఎంపీసీనా బైపీసీనా? ఎంపీసీనా. ఓకే ఓకే ఓకే. ఏ కాలేజీలో చదువుదామని ఏమన్నా డిసైడ్ చేసుకున్నావా?
1: ఇంకా ఏం ప్లానింగ్
0: చేయవు. లేవా? ఓకే. ఎలా ఎలా ఎంజాయ్ చేస్తున్నావు హాలిడేస్ ని? అమ్మమ్మ ఊరు. ఇప్పుడు ఏ ఊరు అన్నావు? దేవాపూరా? అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినావు అన్నట్టు. చైన్లు ఏమన్నా నీకు తోటు తో అంటే తోడుగా ఉన్నారా ఫ్రెండ్స్ ఆ ఊర్లో? ఫుల్ ఎంజాయ్ మరి. జూన్ దాకా వెళ్ళావు అంతేనా? ఇక్కడ నేనయ్యా
1: అంతే కదా.
0: ఏం చేస్తుంటారు రోజంతా? ఆటలు ఆడతారా? పాత ఆటలు మీకు తెలుసా అసలు? తెలుసా? ఏమేమి ఆటలు ఆడతారు? ఒక రెండు ఆటలు చెప్పు. ఇంకా బాగున్నాయి. చింతగింజలు ఊదుకుంటా ఒక్కొక్కటి తీస్తారు చూడు. అదే కదా, అవి ఇట్లా ఎవరికి ఇయ్యం మనం దాచిపెట్టుకోని కదా. ఓమన్ గుంతలు అని అంటారు అవి. ఇలానే ఎంజాయ్ చెయ్యు, చదువులో కూడా రాణించు. రితిక, ఏం పాట వింటావమ్మా? విందామా మరి ఆ పాటని? ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకనే చెప్పనేలేదు. జూలియట్,
1: టాటూ,
0: రిటర్న్ గిఫ్ట్.

0: మళ్ళీనా?
1: మళ్ళీ అమ్మా అన్న, ఇప్పుడు నువ్వు కూడా.
2: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
3: నేను ఇక్కడే ఉన్నా.
4: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: మీకోసం
4: కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటోంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కి యాత్రి
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీ కోసం కాదు దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
2: మీకోసం కాదు దీని కోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
1: బుర్రని ఛార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నన్ను ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఇవి ఇయల్లటి సింగిడిలోని పాటలు మాటలు. శ్రోతలు చెప్పిన ముచ్చట్లు. ఇంకా పాటల్ని వినాలి అనుకుంటే ఇవాళ సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుని పాట ఎన్నుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ప్రసారం అయ్యేటి హుషారు కార్యక్రమానికి ఫోన్లు చేయొచ్చు, ముచ్చట పెట్టచ్చు, మీకు మీ వాళ్లకు నచ్చిన పాటల్ని వినొచ్చు. ఇంతటితో ఇయాల్టీ సింగిడి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తదుపరి డైరెక్టర్ ఎంపిక కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నిన్న సాయంత్రం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికార నివాసంలో సమాపేశమైంది. ఈ కమిటీలో ప్రధానమంత్రితో పాటు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. బంగారం, ఇతర విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాలు ఈరోజు నుండి అమల్లోకొస్తున్నాయి. బంగారం వెండిపైన 5%, ప్లాటినంపైన 5.4% పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా, నిబంధనలకు లోబడి మెటల్ స్పెంట్ క్యాటలిస్ట్పై 4.35% సుంకం వర్తిస్తుంది. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి దామోదర రాజనరసింహ త్వరలోనే ఏఎన్ఎం నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నూతనంగా 16 నర్సింగ్ కళాశాలలు ప్రారంభించామని, రాష్ట వ్యాప్తంగా 1,80,000 మంది నర్సింగ్ సిబ్బంది ఉన్నారని పేర్కొంటూ టిమ్స్ ఆసుపత్రిని త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ప్రభుత్వాలు అనుమతించినా కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇకపై టికెట్టు ధరలను పెంచకూడదని తెలుగు రాష్టాల ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్కినేని నాగార్జున పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘన కేసులో ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అనుమతి లేకుండా ఫోటోలను వాణిజ్యానికి వాడటంపై వ్యాపారిని నిలదీయగా, తాము సదరు సినిమాకు అధికారిక మర్చంటైజింగ్ భాగస్వాములము అని, ఆ వస్తువులను నాగార్జున స్వయంగా ప్రమోట్ చేశారని సదరు వ్యాపారి తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, యుద్దంలో అమెరికా శాంతియుతంగా లేదా మరో విధంగానైనా గెలుస్తుందని అగ్రరాజ్య అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్దం ముగింపులో అమెరికాకు చిత్తశుద్ది లేకపోవడమే ప్రధాన అడ్డంకి అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి తెలిపారు. తెలంగాణలో ఈరోజు నుండి తీవ్ర వడగాల్పులు మొదలవుతున్నాయి. ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా, హైదరాబాద్లో 43 డిగ్రీలకు చేరవచ్చు. మరోవైపు రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్ వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆదరించే సంపూర్ణ వినోదం 10:34 and 45 seconds ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2010, ఈ 5 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని మనం ప్లే చేసుకుందాం ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ గా. అండ్ మీరు కూడా రిక్వెస్ట్ చేయొచ్చు వాట్సాప్ కి 0402324082 నెంబర్, ఈ నెంబర్ కి ఈ 5 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ ని నాకు రిక్వెస్ట్ చేయండి, నేను ఆ సాంగ్స్ ని ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఫస్ట్ 2005 లో నాకు బాగా ఇష్టమైన సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది అండ్ చాలా మందికి కూడా ఇష్టమైన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ చిత్ర గారు పాడిన పాట మన్ముదా సినిమా నుంచి వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:10:23 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మన్మథ సినిమా నుంచి మనం చిత్ర గారు పాడిన పాట విన్నాము. 2005 నుంచి 2010 ఈ 5 ఇయర్స్ టైం బౌండ్ లో ఈ 5 ఇయర్స్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ఈ రోజు ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుంటున్నాం. అండ్ మీరు కూడా నాకు రిక్వెస్ట్ చేస్తూ 0402324082 నెంబర్ కి ఆల్రెడీ చాలా మంది మనకి ఈ 5 ఇయర్స్ లో వచ్చిన సాంగ్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఆ సాంగ్స్ అన్ని కూడా మనం ప్లే చేయడానికి ట్రై చేద్దాం. కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంచ్, అనిరుద్ధ్, శ్రేయాంచ్, హస్తినాపురం ఈస్ట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా మంచి పాట వినిపించండి ప్లీజ్ అంటూ. తప్పకుండా అంటే ఈ 5 ఇయర్స్ టైం బౌండ్ లో ఏదైనా మంచి సాంగ్ కావాలంటూ అడుగుతున్నారు. ఎల్బీ నగర్ హైదరాబాద్ నుంచి లక్ష్మారెడ్డి, వీణా, వీరేందర్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాట ఏదైనా ఈ 5 ఇయర్స్లో ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా ప్లే చేద్దామండి. అండ్ మా కోసం ఏదైనా మంచి సాంగ్ని ప్లే చేయండి ఎవర్ గ్రీన్ హిట్స్లో అంటూ మెసేజ్ చేశారు మాధాసు సత్యనారాయణ, కవిత, భువనగిరి మండలం, రాయగిరి విలేజ్. థ్యాంక్ యూ, డెఫినెట్గా వెల్కమ్ అండి. మీ అందరి కోసం ఈ 5 ఇయర్స్లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ ఎవర్ గ్రీన్ హిట్గా వచ్చేస్తుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, ఆలరించే సంపూర్ణ వినోదం.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:17:38 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ అంటే మనం ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ గా ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2010 ఈ 5 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని. అండ్ గజనీ సినిమా నుంచి వచ్చిన సూపర్ హిట్ ట్రాక్ ని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఆ సాంగ్ ని మనం ఇంతకుముందే ప్లే చేసుకున్నాం. అండ్ మీరు వినాలి అనుకుంటున్న సాంగ్స్ ని ఈ టైం బౌండ్ లో 2005 నుంచి 2010 మధ్యలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని నాకు మెసేజ్ చేయండి. 0402324082 నెంబర్కి. సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. అలాగే మొహమ్మద్ ఫసీ, జునై, జుబేర్, ముక్రమ్, నోమాన్, జకీర్, ఫజీల్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని ప్లే చేయండి అంటూ. హాయ్ అంటూ మెసేజ్ చేశారు, బట్ ఇంకేం మెసేజ్ పెట్టలేదు దాంట్లో. ఏదైనా ఒక పాట వినిపించగలరని మనవి. జరిపూతుల బుచ్చయ్య అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి, హన్మకొండ జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. పద్మజ నాగకుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి ఇంతకుముందు హాయ్ అని మెసేజ్ పెట్టారు కదా ఆ శ్రోతలు అనమాట. అండ్ నిజామాబాద్ పోతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోష్ ని ఎనీ సాంగ్ అంటూ మెసేజ్ చేస్తారు తప్పకుండా. అండ్ మీ అందరి కోసం అండ్ చాలా మంది రిక్వెస్ట్ చేసిన సాంగ్ ఈ టైం బౌండ్ లో వచ్చిన గోదావరి సినిమా నుంచి టైటిల్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటరా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీల పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుక తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేపెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరు రావాలి.

0: आप टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: టెన్ 26 మినిట్స్ అండ్ 40 సెకండ్స్ ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. పద్మజ నాగ్ కుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఎనీ సాంగ్ అంటూ, తప్పకుండా అండి. అండ్ మాధురి, మహాలక్ష్మి, మానస, రామలింగేశ్వర కాలనీ నుంచి మేడ్చల్ జిల్లా కీసర్ మండల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి సాంగ్ ఏదైనా మా కోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీకోసం రంగారెడ్డి జిల్లా బండి రావిరాల విలేజ్ నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, గౌడ్ రాములమ్మ రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాట కావాలి మాకు అంటూ. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత మహాద్యుతి, సాయి మాన్విత, సమృత మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ ఈ టైం బౌండ్ లో ప్లే చేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా అండి. ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ 2005 నుంచి 2010 మధ్యలో వచ్చిన పాట అండ్ ఈ టైం బౌండ్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం సూపర్ హిట్ ట్రాక్స్ ని ఎవర్ గ్రీన్ హిట్స్ గా. స్టే ట్యూన్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం ప్లే చేసుకుంటున్నాం 2005 నుంచి 2010 ఈ టైం బౌండ్ లో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ ని. బొమ్మరిల్లు సినిమా నుంచి సిద్ధార్థ్ పాడిన పాట మనం విన్నాము. రైట్, చాలా మంది మెసేజ్లు పెట్టినారు. గుడ్ మార్నింగ్ అండి. సుధాకర్ రావు, పులిజాల సుధాకర్ రావు గారు మన్సూరాబాద్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా మంచి సాంగ్ ని మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. హైదరాబాద్ బాలనగర్ నుంచి దేవిక సునీత మెసేజ్ చేస్తున్నారు, ఒక మంచి సాంగ్ కావాలి అంటూ. డెఫినెట్ గా. అలాగే శివకృష్ణ గౌడ్ గోపికా నగర్ నుంచి, అలాగే ప్రణీత్ గౌడ్ కూడా ఉన్నారు ఈ మెసేజ్ లో, ఒక మంచి పాట కావాలి అంటూ. గుడ్ మార్నింగ్ అంటూ రవలి నాగ నిర్వాణ్ నిశికాంత్ రిక్వెస్ట్ చేస్తున్నారు ములకల్లపల్లి నుంచి. చాలా టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయండి మీ పేర్లలో. ఓకే, ఎవర్ గ్రీన్ లో మంచి సాంగ్స్ ప్లే చేస్తున్నారు, మాకు కూడా ఒక మంచి సాంగ్ వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి ప్రజా, రాజేశ్వర, మీనా, లోకేశ్వర్, విక్రమ్, దుర్గయ్య, లావణ్య, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం అంట. డెఫినెట్ గా మీకోసం సాకేత్ పాడిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఈరోజు 2005 నుంచి మనం 2010 ఈ టైం బౌండ్ వచ్చిన సూపర్ ట్రాక్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ చాలా మంది మెసేజ్ కూడా పంపించారు మాకు ఈ సాంగ్ ఆ సాంగ్ కావాలి అంటూ. అర్బన్ కాలనీ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, కొండ శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ. ఎం వెంకటేష్ నందిపేట, మా పేర్లు చదవండి, మాకోసం ఏదైనా మంచి పాట వేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా మీ పేర్లు చదివాం, మీకోసం ఒక మంచి సాంగ్ కూడా ప్లే చేస్తాం. నిజాంపేట్ హైదరాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, కొత్త బంగారు లోకం నుంచి ఏదైనా మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ. రామ్రెడ్డి, రాధిక, హనీష్ రెడ్డి, వర్షికారెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా అండి. అలాగే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను, జైనుద్దీన్, అబేదా, ఆయేషా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ. డెఫినెట్ గా మీ అందరి కోసం కొత్త బంగారు లోకం నుంచి ఒక సూపర్ ట్రాక్ వస్తున్నాయి. దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన 26 నుంచి జూన్ 9 వరకు, 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: అది యుగల గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నాము. ఈరోజు 2005 నుంచి 2010 ఈ 5 ఇయర్స్ టైం బాండ్ లో వచ్చిన సూపర్ ట్రాక్స్ ని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు, మనం అవే ప్లే చేసుకుంటున్నాం కూడా. మాకోసం ఏదైనా ఒక మంచి సాంగ్ ని ప్లే చేయండి అంటూ నాగారం దుర్గా టెంపుల్ నుంచి లక్ష్మి, దుర్గయ్య, జగన్, పద్మ, ప్రవళిక, లావణ్య రిక్వెస్ట్ చేస్తున్నారు తప్పకుండా అండి. బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మేడ నుంచి ఒక మంచి సాంగ్ మాకోసం ప్లే చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అంటూ యాదాద్రి వలిగొండ మండల్ గోల్నేపల్లి విలేజ్ నుంచి ఒక మంచి సాంగ్ ని మాకోసం ప్లే చేయండి అంటూ ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనుజశ్రీ, హరి, దీక్షిత్ రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ చాలా మెసేజ్లు ఉన్నాయి, బట్ మన టైం బాండ్ ఇయర్ టైం బాండ్ లాగానే మన ప్రోగ్రామ్కి కూడా ఒక టైం బాండ్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ చాలా వరకు హిట్ సాంగ్స్ మనం ఈ టైం బాండ్ 2005 నుంచి 2010 మధ్యలో వచ్చిన సాంగ్స్ని ప్లే చేసుకున్నాం. అండ్ వన్ లాస్ట్ సాంగ్ మీకోసం వెయిట్ చేస్తుంది, కారుణ్య పాడిన పాట. అండ్ దానికన్నా ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ వింటూ ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా న్యాయస్థానాల ఆధునీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక సిద్దం చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమించారు. పుదుచ్చేరి రాష్ట ముఖ్యమంత్రిగా 5వ సారి రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. 2030 నాటికి తెలంగాణలో 6,000 ఈవీ ఛార్జింగ్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. 2035 నాటికి రాష్టంలో 12,000 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 23.48 టీఎంసీలు, ఏపీకి 10 టీఎంసీల జలాలను కేటాయించింది. శ్రీశైలంలోని 5.27 టీఎంసీలను తెలంగాణకు, సాగర్లోని 28.21 టీఎంసీలలో ఏపీకి 10, తెలంగాణకు మిగతా 18.21 టీఎంసీలను విడుదల చేయాలని నిన్న జరిగిన సమాపేశంలో నిర్ణయించారు. బంగారము, ఇతర విలువైన లోహాలపై పెంచిన దిగుమతి సుంకాలు ఈరోజు నుండి అమల్లోకి రానున్నాయి. బంగారం, వెండిపైన 5%, ప్లాటినంపైన 5.4% పన్ను విధిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా, నిబంధనలకు లోబడి మెటల్ స్పెంట్ క్వాట్లిస్ట్పై 4.35% సుంకం వర్తిస్తుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్ వేదికగా జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. తెలంగాణలో నేటి నుండి తీవ్ర వడగాల్పులు మొదలవుతాయి. ఉత్తర జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా హైదరాబాద్లో 43 డిగ్రీలకు చేరవచ్చు. మరోవైపు రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. థాయిలాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత స్టార్ డబుల్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి శుభారంభం చేశారు. నిన్న పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సాత్విక్ చిరాగ్ జోడి 21-19, 21-23, 21-10తో ఇండోనేషియా జోడీని ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:00 దాటి 4 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈరోజు ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? సంగీతానికి భాష లేదు, ఇది అందరూ ఒప్పుకునే విషయమే. మరి ఈ విషయం సినిమాకైతే అన్వయించలేం కదా. తెలుగు సినిమాకు సంగీతం వెన్నెముకలాంటిది. సముద్రంలాంటి తెలుగు సినీ సంగీతానికి తెలుగువారే కాక తెలుగు ఇతరులు కూడా శ్రావ్యమైన సంగీతం అందించారు. అయితే ఇక్కడ ఒక కిటుకుంది. ఆ కిటుకేంటో తెలుసా? బాణీలిచ్చేసి సాహిత్యం రాయించుకోమని చెప్పచ్చు. అప్పుడు భాష అనేది అడ్డంకి కాదు. కాని తొలిపాట నుంచి మలిపాట వరకు సాహిత్యాన్ని అర్థం చేసుకుని తెలుగు భాషలోని మధురిమను మరింత తీయగా అందించిన ఒక సంగీత దర్శకుడిని ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం. ఎవరు వారు? ఈ పాట వినండి, మీకే అర్థమవుతుంది.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: స్నేహం సినిమాలో పాట వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ కీసర మండలం గోధుమకుంట నుంచి కృష్ణ గౌడ్ గారు మెసేజ్ చేశారు. అలాగే పాట వినిపించేగానే ఈ రోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము అని నేను అడిగాను కదా, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, రవికుమార్ అల్మాజ్గూడ నుంచి, కిరణ్ కుమార్ రేవతి సికింద్రాబాద్ నుంచి సరిగ్గా గెస్ట్ చేశారు. ఆయన పాట ప్రతి తెలుగువారి నోట, ఏ తరమైన అంతరం లేకుండా ఇష్టపడే సంగీత దర్శకుడు మరెవరూ కాదు కెవి మహాదేవన్ గారు స్వరపరిచిన కొన్ని అమృత గుళికల్ని ఆస్వాదిద్దాం వారి సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ. మరి ఎక్కడి వారు ఏంటి అన్నది అందరికీ తెలుసు. ఒక్కసారి గతంలోకి, తమిళనాడులోని కృష్ణ కోయిల్లో పుట్టిన మామకు అదేగా అందరం పిలుచుకునే పేరు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. తండ్రి ప్రోత్సాహంతో రకరకాల వాయిద్యాలు, ముఖ్యంగా నాదస్వరం నేర్చుకున్నారు. పోటీల్లో పాల్గొని గాయకుడిగా కూడా ప్రైజ్లు అందుకోవడం పరిపాటి అయిపోయింది. ఇక్కడే ఒక ఆసక్తికర విషయం జరిగింది. నటుడిగా 14 సంవత్సరాల వయసులో అవకాశం వచ్చింది. అదేంటి, అనుపమ గారు మర్చిపోయారా మనం మాట్లాడుకుంటున్నాం సంగీత దర్శకుడు అంటారా? అదే కదా ఒక ఆసక్తికరమైన విషయం మీ అందరికీ నేను చెప్పబోతున్నాను. ఆ కథ చెప్పడానికే ఈరోజు గుర్తుకొస్తున్నాయికి వచ్చేశాను. మరి ఒక పాట వినిపిస్తాను, దాని తర్వాత విశేషాలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం కేవి మహాదేవన్ గారి సినీ ప్రయాణాన్ని. మరి వీరు చిన్నప్పుడే రకరకాల వాయిద్యాలు నేర్చుకున్నారు, అలాగే గాయకుడిగా కూడా వారు పరిచయం అయ్యారు అని చెప్పాను కదా, రకరకాల పోటీల్లో పాల్గొన్నారు అని. కానీ 14 సంవత్సరాల వయసులో నటుడిగా అవకాశం కూడా వచ్చింది. నాగర్కోయిల్ వీరి ఊరు పక్కనే ఉంది. అక్కడ టీవీ చారి అనే తమిళ వ్యక్తి నిర్మాణ రంగం నుంచి వచ్చారు. అప్పట్లో ఏం చేసేవారు, ఏదైనా సినిమా తీయాలంటే నిర్మాణ రంగం నుంచి దర్శకులు కాని నిర్మాత కాని ఎవరికి వీలుంటే వారందరూ వచ్చి నటీ నటులను వెతుక్కుంటూ వచ్చేవారు. ఒక సినిమా అంటే తమిళ సినిమా మాతృభూమి తీస్తున్నారు. ఇందులో పాటలు కూడా పాడే అబ్బాయి కావాలి అని చెప్పి వెతుకుతున్నాను అని అంటే ఎవరో చెప్పారు నాగర్కోయిల్లో. పక్కనే కృష్ణన్ కోయిల్ అని ఒక ఊరుంది, అందులో ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా బాగా పాడతాడు అంటే మహాదేవన్ గారిని వారి తండ్రి గారిని కలవడము, తనతో మద్రాసు తీసుకెళ్లడం జరిగింది. మహాదేవన్ గారి కుటుంబం ఏమనుకున్నారు, వారు ఆశపడ్డారు, సరే స్వరాలు సుస్వరాలు ఎలాగైనా సరే మన పిల్లాడు బాగా పాడతాడు, కానీ నటుడిగా సినీ రంగంలో కనుక పేరు వచ్చిందంటే తగినంత భృతి కూడా లభిస్తుంది అని చెప్పి అనుకున్నారు. కానీ సినిమా నిర్మాణం మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇంటికి తిరిగి వెళ్లే మనసొప్పక మద్రాసులోనే సినీ రంగంలో దొరికిన పని చేసుకుంటూ ఉండిపోయారు మహాదేవన్ గారు. ఇదేంటి ఆదిలోనే హంసపాదు అని చెప్పి మనం అనుకుంటాం, కానీ మహాదేవన్ గారు అనుకున్నారు, తిరిగి ఇంటికి వెళ్తే మళ్లీ అదే జీవితము, ఆ మధ్యతరగతి జీవితం నుంచి నా కుటుంబాన్ని నేను బయటపడేయాలి అని చెప్పి తాను గట్టిగా అనుకుని మద్రాసులోనే అష్టకష్టాలు పడ్డారట. అప్పటికి ఆయన వయసు ఎంత అనుకుంటున్నారు, నిండా 14-15 సంవత్సరాలే ఉండొచ్చు. 21 సంవత్సరాల వయసులో జూనియర్ ఆర్టిస్ట్ గా మరొక అవకాశం ఇంకొక తమిళ సినిమాలో వచ్చింది. దాని తర్వాత ఇంకొక సినిమా, ఇలా అవకాశాలతో అవి కూడా చిన్న చిన్నవి రోజులు సాగుతున్నాయి. మరి మహాదేవన్ గారు సంగీత దర్శకుడిగా ఎప్పుడు మారారు, ఏం జరిగింది చెప్తాను ఈ పాట తర్వాత.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: కేవి మహాదేవన్ గారి సినిమా కష్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి వారు మద్రాస్కి రావడము, నటిస్తున్న తొలి సినిమానే ఆగిపోవడము, దాని తర్వాత దాదాపు 7-8 తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చిందని ఇందాక చెప్పాను కదా. 2 చిత్రాలలో నటించాక అప్పట్లో తమిళ కామెడియన్ కొలత్తుమణి గారని ఉండేవారు. వారు ఒక సలహా ఇచ్చారు, చూడు మహా, నువ్వు నటుడిగా కంటే సంగీత దర్శకుడిగా బాగా రాణిస్తావని. కొంత ద్వైది భావంలో పడ్డారు కేవి మహాదేవన్ గారు. దాని తర్వాత ఈ కొలత్తుమణి గారు అన్నారు, తమిళ సంగీత దర్శకుడు ఎస్వి వెంకట్రామన్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని చెప్పి దగ్గరుండి తీసుకుని వెళ్లి పరిచయం చేశారు. వారి దగ్గర మెయిన్ అసిస్టెంట్ గా అప్పటికే టిఏ కళ్యాణం అనేవారు ఉన్నారు. వారి పని చాలా అద్భుతమని తమిళ సినీ వర్గాలలో అందరికీ తెలుసు. వారితో పాటు మహాదేవన్ గారిని మరొక అసిస్టెంట్ గా చేర్చుకున్నారు వెంకట్రామన్ గారు. వీరి పనితీరు నచ్చి టిఏ కళ్యాణం గారు ఏం చేశారు, ఒక సినిమాలో ఆయనకు స్వతంత్రంగా సంగీతం అందించడానికి అవకాశం రాగానే ఒక పాటకు సంగీతం అందివ్వమనడము, ఆ పాట మహాదేవన్ చేతుల్లో స్వరాలందుకున్న ఆ పాట హిట్ అవ్వడంతో మహాదేవన్ గారి పేరు అందరికీ తెలిసిపోయింది. దాదాపు మద్రాసు వచ్చిన 20 సంవత్సరాలు తెలుగు సినిమాల్లో కూడా అప్పటికింకా అవకాశం రాలేదు. తమిళ సినిమాలతోనే నెట్టుకొచ్చేస్తున్నారు, అందులో కూడా మంచి పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశం వచ్చింది. పేరు తెచ్చిపెట్టిన తెలుగు సినిమా మాత్రం ఒకటుంది, మాట్లాడుకుందాం. ఆ సినిమా పేరు మీకు తెలిస్తే నాకు సందేశం పంపించేయండి 0402324085.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: మరి ఇందాక నేను అడిగాను కదా, ఏ సినిమాతో కేవీ మహాదేవన్ గారు నిలదొక్కున్నారు, తెలిస్తే జవాబులు పంపించేయండి అని రవికుమార్ వెడ్లమాని అల్మాస్ కూడా నుంచి, అలాగే పెద్దంబర్పేట నుంచి గుండు అంబాదాస్, మాణిక్యాలరావు కాకినాడ నుంచి సరిగ్గా ఊహించారు. ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన మంచి మనసులు. తెలుగులో కూడా సంగీత దర్శకుడిగా కేవీ మహాదేవన్ గారిని నిలదొక్కునేటట్టు చేసిన సినిమా. ఇప్పటికీ ఈ సినిమా పాటలన్నీ వివిధ భారతిలో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి శ్రోతల కోరికల మేరకు. మరి నిజానికి ఈ సినిమాలో వాడిన కొన్ని ట్యూన్స్, అంటే కొన్ని పాటలవి, ముఖ్యంగా మామా మామా, శిలలపై ఇలాంటివి కొన్ని ట్యూన్స్ తమిళ చిత్రం కుముదంకి అంతకు ముందరే కేవీ మహాదేవన్ గారు పనిచేయడం జరిగింది. ఆ సినిమాలో ట్యూన్స్ కూడా ఈ సినిమాలో వాడేశారట. ఈ మనసు చిత్రాలకు మాత్రం ఒక హిట్ పరంపర ఇచ్చింది మహాదేవన్ గారే అని అంటారు. మంచి మనసులు, మూగ మనసులు, తేనె మనసులు అన్నిటా తన మార్కుతో ప్రభంజనంలా దూసుకొచ్చారు తెలుగు చిత్రసీమలోకి కేవీ మహాదేవన్ గారు.
3: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం కేవి మహాదేవన్ గారి సినీ ప్రయాణాన్ని. ఆత్రేయ కేవి మహాదేవన్ గారిది సాహిత్య సంగీతాలకు తిరుగులేని ముద్ర అని చెప్పి అంటారు తెలుగు సినిమాలో. మరి సాహిత్యాన్ని అర్థం చేసుకుని సినిమాకు ఆ పాట ప్రాధాన్యత ఏంటో విపులంగా తెలుసుకుని ఎంత చక్కగా బాణీలిచ్చేవారంటే ఆ పాటలన్నీ సూపర్ హిట్లే. మరి ఆత్రేయ గారు పాటలు ఆలస్యంగా ఇస్తానన్న పేరు అందరికీ ఉంది, అంటే అందరికీ తెలిసిన విషయం ఇది. అప్పుడు జేవి రాఘవులు గారు ఒకసారి

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వేటూరి గారు సినీ రంగ ప్రవేశం చేసే సమయానికే కేవి మాదేవన్ గారు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలుగుతున్నారు. ఆత్రేయ గారు ఎంత నెమ్మదిగా పాట రాసేవారో వేటూరి గారిది అంత వేగం. ఆయన స్పీడ్కి తట్టుకుని ఒక్క మహాదేవన్ గారే అంతే మెరుపు వేగంతో స్వరాలందించేవారు. వేటూరి గారు ఒక సందర్భంలో చెప్పారు, పాట వ్యాకరణం ఎలా ఉండాలి, ఏ పదాల వల్ల సంగీతంతో మేళవిస్తే ఆ పాట గుబాళిస్తుందో, ఇలాంటి కిటుకులన్నీ నాకు నేర్పించింది మహాదేవన్ గారే అని. అద్భుతం కదా, మన భాష కాదు అయినా మన యాసలంతో కూడా దోస్తీ చేసుకుని మామ మార మావాడు అని చెప్పి మనందరం గర్వంగా చెప్పుకునేటట్టు మన తెలుగు పాటని జాతీయ స్థాయిలో అవార్డులు. జుమ్మంది నాదం పాటకు పి సుశీల గారికి తొలి జాతీయ పురస్కారం, అలాగే శంకరా పాటకు శంకరాభరణం సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ పురస్కారం అందుకునేటట్టుగా వీరి సంగీత సారథ్యంలో పాటలన్నీ ముందుకు వెళ్లాయి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి సంగీత దర్శకులు కేవీ మహాదేవన్ గారిని. ఒకసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మహాదేవన్ గారు కారులో ఎక్కడికో ప్రయాణం ఎక్కడికో వెళ్తున్నారు. సో అప్పట్లో ఏం జరిగేది, క్యాసెట్స్ ఉండేవి, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ క్యాసెట్ ఒకటి పాటలో కారులో పెట్టేసి వీళ్ళు వింటున్నారు. కారులో అలా వెళ్తున్నారు, ఒక పాట వస్తుంది. ఆ పాట విని బాలుగారితో అన్నారట తమిళంలోనే, మణి ఎంత బాగా పాడావురా, ఎవరు ట్యూన్ చేశారు, ఈ పాట భావం ఎంత బాగుందో, ఆ సంగతులు చూడు ఎంత బాగా పలుకుతున్నాయో. ఆహా ఆహా అంటే బాలుగారు అన్నారట, మామా ఇది మీరు ట్యూన్ కట్టిన శంకరాభరణం సినిమా పాటే, గుర్తుండి కూడా నన్ను పరీక్షిస్తున్నారా అంటే లేదురా మర్చిపోయాను అని చెప్పి కారు ఆపించారు. ఇంతకీ వారికి అంతగా నచ్చిన ఆ పాట అందులో ఏ పాటో ఒక్కసారి వింటారా?

కారు ఆపించాక మహదేవన్ గారు ఏమన్నారో తెలుసా? మణి, ఏంటి ఈ శంకరాభరణం సినిమా? ఎక్కడ మనందరినీ నిలబెడుతోంది? విశ్వనాథ్ గారి ప్రతిభకు జోహార్లు. నీకొక మాట చెప్తాను, జీవితాంతం గుర్తుపెట్టుకో. ఎవరైనా సరే, ఇప్పుడు కాదు తర్వాతి కాలంలోనైనా సరే, ఎంత బాగా పాడావు అంటే నమ్రతగా విను. అంతేకాని నేను పాడడం వల్లే ఈ సినిమా హిట్ అయింది, సినిమాకి పేరొచ్చిందని మాత్రం ఎప్పుడూ అనుకోకు. అది నీ పతనానికి తొలిమెట్టు అవుతుంది అని చెప్పి బోధించారట. ఎంత చక్కటి మాటలు కదా! అసలు ఇంత బాగా ఆలోచించేవారు కాబట్టే అప్పటి వాళ్లు, ఇప్పటికీ కూడా వారి పాటలు మనందరం వింటున్నాం. మరి అంతగా ఆ సినిమాకి పేరు తెచ్చి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి జాతీయ అవార్డు, కెవీ మహదేవన్ గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్న ఆ పాట మనందరి కోసం.

మెరిసే మెరుపులు మురిసే తదవుల చిరు చిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు. పరవశాన శిరసు గంగా, ధరకు జారెన శివగంగా,

0: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఉత్తమ దర్శకులైన కె విశ్వనాథ్ బాపు గారితో పనిచేసి కెవి మహాదేవన్ గారు అందించిన పాటలు ఇప్పటికీ మనందరం మళ్లీ మళ్లీ వినాలనుకునే ఆణిముత్యాలు. కె విశ్వనాథ్ గారితో 21 సంవత్సరాల ప్రయాణం, 25 సినిమాల ప్రస్థానం జయప్రదంగా సాగింది. వీరి కాంబినేషన్ లో ప్రైవేట్ మాస్టర్ సినిమాతో మొదలైంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తొలి సోలో పాట పాడుకో పాడుకో ఇందులోదే. విశ్వనాథ్ గారిని ఎక్కువగా కళాత్మకమైన చిత్రాలు తీసే అభిరుచి, వారి అభిరుచికి తగ్గట్టుగా ట్యూన్లు అందించి వారిని మెప్పించడం అంత తేలికైన పని కూడా కాదు. కానీ ఇక్కడున్నది ఎవరు? కెవి మహాదేవన్ గారు. అందించే ట్యూన్స్ అన్ని నచ్చేవి విశ్వనాథ్ గారికి. మీకు విషయం తెలుసా, సీతారామ శాస్త్రి గారి తొలి పాటకు కూడా ట్యూన్ కట్టింది మహాదేవన్ గారు.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: బాపు గారి సినిమాలంటే తెలుగింటికి మామిడి తోరణాలు వంటివి. ఆ మామిడి తోరణాలకి తను కూడా ఒక మామిడాకు అయ్యారు కేవి మహాదేవన్ గారు. తన సంగీతంతో 23 చిత్రాలకు బాపు గారు దర్శకత్వం వహించిన చిత్రాలకు సంగీతం అందించారు. సంగీతానికి నోట్స్ రాసుకునే అలవాటున్న బాపు గారితో మహాదేవన్ గారు హాస్యమాడేవారట. ఏదైనా సరంజామా సిద్ధం చేశారా అని అంటే, ఏ రాగంలో పాట అనుకున్నారా, మీరు రాసుకున్నారా, ఫలానా రాగంలోనే నేను పాటలకు సంగీతం అందించాలా అని అర్థం. బాపుగారి మాటల్లో చెప్తే, ఎవ్వరిని నొప్పించగా నెమ్మదిగా నచ్చచెప్పి పాడించుకునేవారు మహాదేవన్ గారు. మరి మహాదేవన్ గారికి పుగళేంది అనే అసిస్టెంట్ ఉండేవారు. వారి నీడలాగా ఒక సోదరుడిలా చూసుకునేవారు మామను. వీరు అందించిన సంగీతం అద్భుతంగా వాయిద్యకారులతోనూ నేపథ్య గాయని గాయకులతోనూ ఒక వారధిలా ఉండి పాడించేవారని స్వయంగా మహాదేవన్ గారే ఎన్నోసార్లు చెప్పారు. 3.5 దశాబ్దాల పాటు తెలుగు సినిమాను తన సంగీతంతో శ్వాస అందించి, స్వరాలను రాగరంజితం చేసి, మనస్సుని మురిపించి, సినిమాను విజయపథం వైపుకు తీసుకువెళ్లడంలో తనదైన ముద్ర వేసి, పాట 10 కాలాల పాటు ఉండాలన్న అభిలాషతో అత్యుత్తమ సంగీతం అందించిన కేవి మహాదేవన్ గారిని స్వరబ్రహ్మ అనడం చిన్నమాటే. ఇంతకన్నా పెద్ద మాట తెలియని సంగీత ప్రియులం మనందరం. వారి జ్ఞాపకాల పాటల రాగాలలో తడిసిపోవడం తప్ప ఏమీ ఇచ్చుకోలేని నిరుపేద పాటల ప్రేమికులం మనం. ఈరోజు కేవి మహాదేవన్ గారిని గుర్తు చేసుకున్నాం వారి పాటలను వింటూ. నమస్కారం అంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. నేను మీ రేడియో సఖి అనుపమ. మనందరము ఉద్యోగాలతో నగరాలలో చాలా బిజీగా ఉంటాం, అవునా? మరి సొంత ఊరిని వదిలి రాలేక అక్కడే ఉండిపోయిన అమ్మా నాన్నలు, కానీ మనసు మాత్రము మనతోటే ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలుసు. వయసుతో పాటు వచ్చే సమస్యలతో వారు వండుకోవడము, తినడము ఇలాంటివన్నీ ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు ఒంటరితనం బాధిస్తోంది, తినబుద్ది కూడా కావట్లేదు. మన మనసేమో అక్కడ, మనం మాత్రం ఉద్యోగ ధర్మం కాబట్టి ఇక్కడ. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కదా, అమ్మా నాన్నలు వంట అవసరం లేకుండా, ఒంటరితనం లేకుండా ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుంటుంది అని చెప్పి. ఉంది, అలాంటి ఒక ఉపాయం ఉంది, నేను మీ అందరికీ చెప్తాను.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి,

0: జనాభాగణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఇందాక చైతన్య స్ఫూర్తిలో పరిచయ వాక్యాలుగా నేను చెప్పాను కదా, ఊర్లో ఉన్న మన అమ్మానాన్నలు ఒంటరితనం ఫీల్ అవ్వకుండా అలాగే వంట కూడా చేసుకోకుండా ఉండే ఉపాయం ఉంది అని చెప్పి. గుజరాత్ లోని చందన్కి గ్రామంలో ఇలాంటి ఇబ్బందే, కానీ వారికి ఒక అద్భుతమైన ఉపాయం దొరికింది. ఇక్కడ కూడా పిల్లలు ఉద్యోగ ధర్మంతో నగరాలకు వెళ్లిపోయారు. పెద్దవారందరూ ఒంటరి వారయ్యారు. గ్రామమంతా వృద్ధులు, నిరాశతో నిండిపోయిన జీవితాలు. అప్పుడే వారి గ్రామ సర్పంచ్ పూనంభాయ్ పటేల్ గారు, వీరికి ఒక ఆలోచన వచ్చింది. వీరేం చేశారంటే 20 సంవత్సరాలు న్యూయార్క్ నగరంలో ఉద్యోగం చేసి తిరిగి వచ్చేశారు. ఎందుకు అనంటే దేశం అంటే ఇష్టం కాబట్టి. సరే, వారికొచ్చిన ఆలోచన ఏంటి, గ్రామంలో ఎవ్వరూ వంట చెయ్యొద్దు అని అన్నారు. అదేంటి మరి, అలా వంట చేయకుండా ఉంటే ఏం చేస్తారు, భోజనం ఎలా అని చెప్పి అందరూ అడిగారట. అందరం కలిసి ఒక్క చోటే వండుకుని తిందామని అన్నారట. అనడం బానే ఉంది, మరి దానికి కావలసిన ప్రణాళికో ఏం చేశారు చెప్తాను ఈ పాట తర్వాత.

0: प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాము. ఒక ఐడియా వచ్చింది ఎవరికి అంటే, చందన్ కి గ్రామ సర్పంచ్. గుజరాత్ లో ఈ చందన్ కి అనే గ్రామం ఉంది. మరి మీరెవరు వంట చేయకుండా అందరం కలిసి ఒక్కచోటే వండుకొని తిందామని చెప్పి ఒక ఐడియా ఇచ్చారు ఆయన. ఎందుకు ఇచ్చారు అంటే, గ్రామంలో మరి అందరూ పెద్దవారైపోతున్నారు, అలాగే ఒంటరితనంతో బాధపడుతున్నారు. కమ్యూనిటీ కుకింగ్ అనే ఐడియా ఇది, దానికి నాంది ప్రస్థానం అన్నమాట. గ్రామమంతా ఒక్కటయ్యి మూడు పూటల కడుపు నిండా ఒంటరితనాన్ని మర్చిపోయి హాయిగా తినే అవకాశం చందన్ కి గ్రామంలో గ్రామస్తులందరికీ వచ్చింది. సరే, గ్రామంలో మరి ఒక పెద్ద హాల్ ఉంది, దాన్ని భోజనశాలగా మార్చేశారు. అందరూ వయసులో పెద్దవారే కాబట్టి వంట వాళ్లను కుదుర్చుకున్నారు. అచ్చమైన గుజరాతీ భోజనం తింటున్నారు మూడు పూటలా కలిసి. వావ్ అనిపిస్తోంది కదా. మరింత డీటెయిల్స్ చెప్తాను, వారు ఎలా ప్లాన్ చేశారు, ఏం చేశారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: చైతన్య స్ఫూర్తిలో మనము కమ్యూనిటీ కుకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. గుజరాత్లోని చందన్కి గ్రామంలో వారు ఇలాంటిదే పాటించారు. అందరూ కలిసి ఒక్కచోట మూడు పూటలా భోజనం చేసే ఏర్పాటు చేసుకున్నారు. ఇలా కలిసి తినడం వల్ల రెండు ఉపయోగాలున్నాయి. ఒకటి, ఒకరి కష్టసుఖాలు తెలుసుకుని మరొకరు దానికి సహాయం సమయానికి అందజేయడం. మరొకటి, ఒంటరితనానికి గుడ్బై చెప్పడం. ఇప్పుడు చిన్నప్పటి రామ్లీలా కథలు ఇక్కడ వినిపిస్తున్నాయి. జన్మాష్టమి ఉట్టి ఎవరు బాగా కొట్టారో కూడా తెలిసిపోతాం తెలుసా? నవ్వుల పువ్వులు కూడా పూస్తూనే ఉన్నాయి ప్రతిరోజు. గ్రామ సర్పంచ్ పూనంభాయి పటేల్ గారు న్యూయార్క్ నుంచి ఉద్యోగ విరమణ చేసి వచ్చిన తర్వాత ఈ మార్పు చందన్కి గ్రామంలో ఒక విప్లవం అనే చెప్పచ్చు. ఇది గ్రామస్తులకు ఎంత ఉపయోగమో, ఆ వంట చేసి అందించే వారికి కూడా ఉపాధి ఇవ్వడం వల్ల వారికి కూడా లాభమే. అమ్మో, ప్రతి నెలా చాలా డబ్బులు ఖర్చు అవుతాయేమో అండి, మాకు వీలు కాదు అని చెప్పి మీరెవ్వరూ అనుమానపడక్కర్లేదు. నెలకి ఇక్కడైతే వీరి భోజనానికి 2,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇదెలాగా అంటే గ్రామంలో పండే సేంద్రియ విత్తనాలు వేసి పండించిన కూరగాయలనే వాడుతున్నారు. కొంత ముఖ్య సామాగ్రి కొంటున్నారు. ఇక సౌర విద్యుత్ అంటే సోలార్ పవర్తో వంటింట్లో పొయ్యి వెలుగుతుంది. మరి మనం కూడా మనమున్న గ్రామంలో దగ్గరున్న ప్రాంతంలో మన అమ్మా నాన్నలకు ఇలాంటి కమ్యూనిటీ కిచెన్ అనే ఐడియా ఇచ్చి ఆ గ్రామంలో అది జరిగేటట్టు చేసే బాధ్యత మనదే అనుకోండి. మనం కూడా వెళ్లి ఈ సమ్మర్ హాలిడేస్లో ప్రయత్నించేద్దామా? చందన్కి గ్రామ ఆలోచన ఎంత స్ఫూర్తివంతంగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈసారి ఇప్పుడు ఈ వేసవి సెలవుల్లో ఊరికి వెళ్లినప్పుడు ప్రతిపాదించేయండి. మరి

0: 5½ దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు ఈరోజు నుండే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగారం, వెండిపై 5%, ప్లాటినంపై 5.4% దిగుమతి సుంకం విధించింది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా దేశ ఆర్థిక స్థితిని కాపాడడానికి ప్రజలు బంగారం కొనుగోళ్లను సాధ్యమైనంత వరకు నివారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంతకుముందు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగవేట్రీ కళగం టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఈ బల పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు, వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 5 ఎమ్మెల్యేలు ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఈ విజయంతో తమిళనాడు శాసనసభలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. నీట్ పరీక్షా పత్రాల లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐ బృందం జైపూర్ చేరుకుంది. రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ అదుపులోకి తీసుకున్న పలువురిని సిబిఐ అధికారులు విచారించారు. మరోవైపు ఈ దర్యాప్తులో భాగంగా సీకర్, దాని పరిసర ప్రాంతాల్లో ఎస్ఓజీ వందలాది మందిని విచారించింది. కేసు మూలాలను వెలికితీసేందుకు సిబిఐ, రాజస్థాన్ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి దేశీయ పర్యటనల సమయంలో తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. అయితే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవలి గుజరాత్, అస్సాం పర్యటనల సమయంలో వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను అవలంబించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తులకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నారు. కాన్వాయ్ పరిమాణం తగ్గించినప్పటికీ ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి ఎటువంటి రాజీ పడలేదు. ఎస్పీజీ ప్రోటోకాల్స్ ప్రకారం అవసరమైన అన్ని కీలక భద్రతా విభాగాలు యథావిధిగా ఉన్నాయి. సాధ్యమైన చోటల్లా తన కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కాన్వాయ్ని సగానికి పైగా తగ్గించుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలని, అలాగే పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలు అనుసరించాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు చేసిన 7 విజ్ఞప్తుల్లో ఇదొకటి. ఇంధన పొదుపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ సుస్థిరతను పెంపొందించే లక్ష్యంతో హోంమంత్రి తన వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానమంత్రి స్వయంగా తన కాన్వాయ్ను తగ్గించుకుని ఆదర్శంగా నిలవగా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి కూడా అదే బాటలో నడిచి ఈ పొదుపు చర్యను అమలు చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాస్ నాథన్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు.
1: నా రంగస్వామి కడవలిన పేరాల్ ఉరుది కురుదావదే నాన్ నేర్ముగమాగో అల్లదే మరేముగమాగో ఒరువరుకో అల్లదే పలరుకో இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டுவரப்படும் அல்லது எனக்கு தெரியவரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டாரன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன்.
0: ரங்கசாமితో పాటు పార్టీకి చెందిన మల్లాడి కృష్ణారావు, బీజేపీకి చెందిన ఏ నమశివాయం కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, రాష్ట బీజేపీ అధ్యక్షుడు విపి రామలింగం, ఇతర ఉన్నతాధికారులు

0: చెందిందని మోదీ స్పష్టం చేశారు. ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేపటి నుండి ప్రారంభం కానున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వచ్చారు. ఈ సమాపేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమాపేశంలో పాల్గొంటారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారు. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు చిలీ విదేశాంగ మంత్రి ఫ్రాన్సిస్కో పెరెజ్ మకెన్నాతో సమాపేశమయ్యారు. మార్కెట్లను విస్తరించడం, వనరుల సేకరణను పెంచడం, ప్రాధాన్యత కలిగిన వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించినట్టు జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు రాయ్పూర్లో జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రాజస్థాన్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గుజరాత్, మహారాష్ట, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, ఛత్తీస్గఢ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే ఆసక్తి కలిగిన భక్తులు ఈ నెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, రిజిస్టేషన్ చేసుకోవడానికి దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దౌత్యపరమైన ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీలో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేత ఎన్ రంగస్వామి ఈరోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40. మరికొన్ని క్షణాల్లో ఈట్ ఫిట్.

0: ఉండాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:41. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ అనుపమ. మరి ఈట్ ఫిట్ అంటే ప్రతిరోజు ఫిట్నెస్ గోల్స్ గురించి ఎందుకు చెప్తున్నారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి ఆరోగ్యమే కదా మహాభాగ్యం. అందుకని అప్పట్లో అంటే 10 సంవత్సరాల క్రితం వివిధ భారతిలో అత్యంత జనాదరణ పొందిన కార్యక్రమం అంటే హరివిల్లు అని చెప్పి అనేవారు. అవునా? సరే, ఈట్ ఫిట్ కి ఈ కార్యక్రమానికి సంబంధం ఏంటి? ఉంది కదా, హరివిల్లులో ఉన్న రంగుల్లాగే మీ భోజనం పళ్ళాన్ని నింపేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము మన భోజనం పళ్ళాన్ని 4 భాగాలుగా విభజిస్తున్నాం అనుకోని,

ఒకవైపు సలాడ్స్. అమ్మో, ఖర్చండి, మీరు ఇంట్లో ఉన్న వస్తువులతో ఏదైనా చెప్పండి అని చెప్పంటారా? ఖర్చు అని అస్సలు అనుకోక్కర్లేదు. మీకు ఇంట్లో దొరికే అందుబాటులో ఉండే టొమాటో, కీర, క్యారెట్ ని ముక్కలుగా కోసి నిమ్మరసం పిండేయండి. వీలుంటే, అందుబాటులో ఉంటే, నాలుగైదు మెంతికూర ఆకులు కూడా దానిపైన పెట్టేయండి. మెంతికూర ఆకులేంటి, చేదుగా ఉంటాయి, మేం తినము. ఆల్రెడీ మెసేజెస్ పంపించేస్తున్నారు శ్రోతలు. కానీ మెంతికూర ఆకులు విటమిన్ ఏతో పాటు జీర్ణక్రియ అంటే డైజెషన్ కి చాలా మంచివి. చేదు అని అనుకోకుండా నాలుగైదు ఆకులు ఈ సలాడ్లో కూర ముక్కలతో కలిపి నిమ్మకాయ రసం పిండుతాం కాబట్టి ప్రయత్నించండి, అంతా చేదుగా కూడా అనిపించదు. సరే, ఇంకాస్త మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఈట్ ఫిట్ కార్యక్రమంలో మరి మన భోజనాన్ని కూడా రెయిన్బో కలర్స్ తో నింపేద్దాము, హరివిల్లు కార్యక్రమంలా చేసేద్దామని చెప్పాను కదా. మరి మన ప్లేట్ ని 4 భాగాలుగా విభజిస్తే ఒక భాగంలో సలాడ్స్ నింపేయమన్నాను. ఇంట్లో ఉండే టొమాటోలు కీరాలతోటి మీరు మరీ అప్పుడే కంగారు పడిపోకండి. మరి ప్లేట్ లో మరోవైపు ప్రోటీన్స్, గుడ్లు లేదా పప్పు, మాంసాహారులైతే చికెన్, చేపల కూర వీటితో నింపండి. ప్రతిరోజు నాన్ వెజ్ కుదరదమ్మా అని అనేస్తారు కదా, అంటే బడ్జెట్ కి కూడా భారం అని అనుకుంటే వారానికి ఒకరోజు మాంసాహారులు, మాంసం కూరలు తినండి. మిగిలిన రోజుల్లో పప్పు, ముఖ్యంగా ఆకుకూరలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆకుకూర పప్పు ఆరోగ్యానికి ఎంత మేలో మనందరికీ తెలుసు, తేలికగా జీర్ణం కూడా అవుతుంది. కనీసం ఒక చిన్న గిన్నెడు పప్పు తిని అలవాటు చేసుకోండి. మీలోని కుకింగ్ స్కిల్స్ అన్నిటినీ బయటికి తీసుకురండి, నిద్రలేపండి. రకరకాలుగా పప్పులు కూడా చేసుకోవచ్చు, కలర్ఫుల్ గా ఉంటుంది, పిల్లలకి కూడా నచ్చే విధానంగా మీరు తయారు చేయగలరు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ కార్యక్రమం, ఆకాశవాణి వివిధ భారతి నుంచి. మరి సిరిమల్ రాశారు, సికింద్రాబాద్ నుంచి. సిరిమల్ల గారు ఏమంటున్నారంటే, అలనాటి హరివిల్లు కార్యక్రమాన్ని గుర్తు తెచ్చేశారు, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ఆసక్తిగా కూడా అనిపిస్తోంది అని. అర్థమైంది కదా, హరివిల్లు కార్యక్రమాన్ని ఈ రోజు ఈట్ ఫిట్ లో ఎందుకు తీసుకొచ్చానంటే, అప్పటి ప్రోగ్రామ్స్ మనందరికీ తెలుసు, అత్యంత జనాదరణ పొందిన కార్యక్రమాలతో ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనం హెల్దీ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సరే, ప్లేట్ లో ఒకవైపు సలాడ్స్, మరొక వైపు పప్పు, ఆకుకూరల పప్పు అని చెప్పాను కదా, మరి మూడవ ప్లేస్ ఏంటి? మరొక వైపు మీరు తినాలనుకున్న మెయిన్ మీల్ అన్నమైతే ఒక చిన్న కప్పు మాత్రమే సుమా, పుల్కాలు లాంటివైతే రెండు, తృణధాన్యాలు చిన్న కప్ అంతా నింపండి, అంటే మిల్లెట్స్. ఈ ఈట్ ఫిట్ కార్యక్రమంలో నాకు తెలిసినవి కొన్ని రెగ్యులర్ గా తినడానికి వీలైనవి చెప్తున్నాను. ఆరోగ్య సమస్యలు, ప్రత్యేక డైట్ పాటించేవారు, డాక్టర్లు, నిపుణుల సలహా మేరకే ఆహారంలో మార్పులు చేసుకోమని విజ్ఞప్తి. సరే, మూడంతుల ప్లేట్ నిండిపోయింది, నాలుగో వంతులు ఏం పెట్టాలి? ఆలోచిస్తున్నారా? పీచు పదార్థం ఎక్కువ ఉన్న కూరలు తినండి, బీన్స్, క్యారెట్, అలాగే చిక్కుడుకాయలు ఇలాంటివి తినండి. మరి ఐదో భాగం స్వీట్సా? ఐదో భాగానికి కూడా కాస్త ప్లేస్ ఉందా అని చెప్పి నాలాంటి స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా, కుదరదు. స్వీట్స్ కి ఫిట్నెస్ కి చుక్కెదురు కదా, మరి ఇంకొక భాగం ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నారా? అదేంటి, నాలుగు భాగాలే చెప్పారు కదా, అంటే మరి ఇప్పుడే కాస్త ప్లేట్ నల్ల జరిపానన్నమాట. ఐదో వంతులో ఏం నింపాలో చెప్తాను ఈ పాట తర్వాత.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్ల సుగ్గులు వాడతాడంట. యాదమర్మకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: రేపు సాయంత్రమే ఈ కార్యక్రమం. జానపదాలంటే మన సంపద, ఆ సంపదను కాపాడి మీకందించే చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. తప్పకుండా రండి, మీ అభిమాన ఆర్జలను కూడా కలిసి వారితో పాటు ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించండి అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మరి ఈట్ ఫిట్ లో మనం మాట్లాడుకుంటున్నాము మన ప్లేట్ ని ఒక 5 భాగాలుగా విభజించేసి, ఒక దాంట్లో సలాడ్స్, మరొక దాంట్లో ఆకుకూర పప్పులు, పీచు పదార్థాలున్న కూరలు, ఇంకా సమయం కనుక ఉంటే ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్లొచ్చు. ఇప్పటికీ మరి మెయిన్ ఫుడ్ అంటే పుల్కాలు కానీ, తృణధాన్యాలు కానీ, లేదా ఒక చిన్న కప్పు రైస్ కానీ పెట్టుకున్నాక 5వ వంతు ప్లేట్ లో ప్రోబయాటిక్స్ తో నింపాలి. పెరుగు లేకపోతే పెరుగు పచ్చడి, యోగర్ట్ ఇలాంటివి, ఇవి లేకపోతే మజ్జిగ ఒక చిన్న గ్లాస్తో నింపండి. ఇవి మనకు అందుబాటులో ఉన్నవే. ఇంకా ఇష్టపడేవారు, ఇంకా మేము చేసుకోగలము అన్న సౌకర్యం ఉన్నవాళ్లు ఈ కిమ్చి అనే దాంతో కూడా నింపచ్చు ప్రోబయాటిక్స్ కి బదులుగా. అంటే కొరియన్స్ కాస్త కారంగా పులుపుగా చేసుకునే క్యాబేజ్ సలాడ్ లాంటిది. ఇలాంటివి కొత్తవి, రకరకాలవి మీరు ప్రయత్నించచ్చు. సరే, హరివిల్లులో 7 రంగులు కదా, మరి మీరు 4 భాగాలుగా మాత్రమే చెప్పారు, మిగిలిన 2 రంగుల్లో ఏం నింపుతారు, ఏం చెప్తారు అంటే చెప్తాను కదా ఈ పాట తర్వాత.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: హరివిల్లులో 5 రంగులే కవర్ చేశారు అనుపమ గారు అని చాలా మంది మెసేజ్ చేశారు. మరి ఆ 2 రంగులు రోజు మధ్యలో ఎప్పుడైనా సరే పళ్ళు పుచ్చకాయలు వంటివి, అలాగే సి విటమిన్ ఎక్కువగా ఉండే నారింజలు కానీ మామిడి పండు అని చెప్పి ఒక శ్రోత అప్పుడే మెరుపు వేగంతో మెసేజ్ చేసేస్తున్నారు. సీజనల్ ఫ్రూట్ కాబట్టి కొన్ని మామిడి పండు ముక్కలు కూడా తినచ్చు, కానీ మామిడి పండ్లు తినకూడదు. ఎందుకంటే ఫిట్నెస్ అనుకోండి, మనకి బరువు కూడా పెరిగిపోతాం కాబట్టి ఆచితూచి అన్ని రుచి చూద్దాం, కానీ మోతాదులో మాత్రమే తిందాం. స్ప్రౌట్స్ మొలకల్ని అల్పాహారంగా అంటే స్నాక్ గా తినండి. మనందరికీ సాయంత్రం 5 కాగానే ఆకలి వేస్తూ ఉంటుంది కదా, మొలకల్ని మనము ప్రతిరోజు స్నాక్ గా తింటూ ఉంటే ఒకసారి మనకు కూడా అనిపిస్తుంది మన కడుపు నిండుగా ఉంది కదా, బాగుంది అని చెప్పి. సో ఈట్ హెల్దీ. పళ్లు తినలేని పరిస్థితిలో పళ్ల రసాలు తాగండి. ఈ ఎండాకాలం డీహైడ్రేషన్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మంచినీళ్లు కూడా తాగుతూ ఉండండి, మితంగా తినండి, ఫిట్ గా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. సో ఇది ఈరోజు ఈట్ ఫిట్ కార్యక్రమం. మరి మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, రేపు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ ఆడిటోరియం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో సాయంత్రం 6 గంటలకు 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లె పాటల పండగకు ఆహ్వానమంటోంది ఆకాశవాణి వివిధ భారతి. అందరూ తప్పకుండా విచ్చేయండి, పాల్గొనండి, కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. స్టూడియోలో సమయం 1:10 కావస్తోంది. వార్తలు వింటారు తెలుగులో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కరీంనగర్లో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తలను నియమించాలని గులాబీ పార్టీ నేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికున్న పూర్తి వాటాను వాడుకోవాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి వివిధ మండలాల ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2040 జనాభా అంచనాలతో రూపొందించిన పథకం 2026 నాటికే ప్రజలకు పూర్తి స్థాయిలో అందకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. ఇదే క్రమంలో ఆర్ఎండ్బి శాఖకు మంజూరైన వివిధ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 2030 నాటికి 6,000, 2035 నాటికి 12,000 ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్టంలో ప్రస్తుతం 2,80,000 పైగా ఈవీలుండగా వీటి మార్కెట్ విలువ 6,297 కోట్ల రూపాయలకు చేరింది. ఈ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్టేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపిస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలియజేశారు. హైదరాబాద్లో 2027 నాటికి 2,800 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేలాగా ప్రణాళికలు సిద్దమయ్యాయి. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద మరో 116 ప్రాంతాల్లో కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని ఆయన వివరించారు. కృష్ణానదిపై 123 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన పనులను రాష్ట మంత్రి వాకిటి శ్రీహరి నిన్న పరిశీలించారు. ఈ వంతెన నిర్మాణంతో ఆత్మకూరు ప్రాంతానికి మహారదశ పడుతుందని, వచ్చే ఏడాది నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వంతెన పూర్తయితే హైదరాబాద్ నుంచి మంత్రాలయం వరకు దూరం 60 కిలోమీటర్లు తగ్గుతుందని, రవాణా వ్యాపార రంగాల్లో ఆత్మకూరు గద్వాల ప్రాంతాలు అభివృద్ది చెందాయని వివరించారు. వర్షాకాలంలోపు పిల్లర్ల పనులు పూర్తి చేసి నాణ్యతతో పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర ఘనంగా నిర్వహించారు. వైశ్యభవన్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రకు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి ముఖ్య అతిథిగా హాజరుకాగా, వేలాదిగా తరలివచ్చిన భక్తులతో నగరం కాషాయమయమైంది. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకే గత 16 ఏళ్లుగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. జయ శ్రీరామ్ నినాదం హిందూ ధర్మానికి రక్షణగా నిలుస్తుందని, సమాజానికి ఆపద కలిగితే ధైర్యంగా పోరాడతామని అన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం జరిగే ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు అధికారులు సెట్ సి ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేశారు. రాష్ట ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఈ మేరకు ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో సంవత్సరం రెండో ద్వితీయ భాష పేపర్ 2 పరీక్షకు సెట్ సి ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేశారు. విద్యార్థులు గమనించాలి, ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్త సగటు 3.48% ఉండగా తెలంగాణ 5.81% అగ్రస్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ 4.20% రెండో స్థానంలోనూ ఉన్నాయి. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. జనవరి నుంచి ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతూ వస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టొమాటో ఆభరణాల ధరలు పెరగగా ఉల్లి పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి ఇంటర్ ప్రవేశాల సమయంలో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులు నోటరీ చేసిన అఫిడవిట్లు సమర్పించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కేవలం అవగాహన కోసం సాధారణ డిక్లరేషన్ ఫామ్ ఇస్తే సరిపోతుందని, దీనికోసం నోటరీల వద్దకు వెళ్లి అదనపు ఖర్చు చేయవద్దని సూచించింది. ఇప్పటికే ఈ మేరకు అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేసినట్లు కార్యదర్శి తెలియజేశారు. డిక్లరేషన్ ఫారంలను బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని, ప్రవేశాల ప్రక్రియలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయవద్దని కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు. నిబంధనలను అతిక్రమించకుండా పకడ్బందీగా అమలు చేయాలని బోర్డు స్పష్టం చేసింది. మొక్కలలో వైరస్ సంక్రమణను అడ్డుకునే కీలక రక్షణ వ్యవస్థను హైదరాబాద్లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు గుర్తించారు. డాక్టర్ మందార్ దేశ్ముఖ్ నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ పరిశోధన ప్రకారం మొక్కలు వైరస్ జన్యు పదార్థాన్ని బంధించడానికి ద్రవరూపంలో ఉండే జిగురు వంటి ప్రోటీన్ బిందువులను ఉపయోగిస్తాయి. ఈ ప్రోటీన్లలో ఉండే ప్రత్యేక విద్యుత్ ఆవేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకుని దట్టమైన జెల్ వంటి పొరలను ఏర్పరుస్తాయి. ఇవి వైరల్ ఆర్ఎన్ఏను బంధించి అది వృద్ది చెందకుండా నిలువరిస్తాయి. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో మేలైన వంగడాల అభివృద్దికి, మానవ వ్యాధుల చికిత్సకు దోహదపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన కీలక సమాపేశంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియపై ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటల్ పద్దతిలో నిర్వహించనున్న ఈ రెండో దశ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టాలని, ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఉన్న సుమారు 35,000 పోలింగ్ కేంద్రాల్లో 2 చొప్పున డిజిటల్ సహాయకులు నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సమన్వయం చేసుకుంటూ పార్టీ సభ్యత్వ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలాగా పక్కా ప్రణాళికను సిద్దం చేశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ యంత్రాంగాన్ని ఈ ప్రక్రియలో భాగస్వాములు చేస్తూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వేసవి తీవ్రత వల్ల అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఫైర్ ఆఫీసర్ నరేందర్ సూచించారు. ఆకాశవాణి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణతో మాట్లాడిన ఫైర్ ఆఫీసర్ ప్రమాదం సంభవించినప్పుడు ఆస్తి నష్టం కంటే ప్రాణరక్షణకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంటల బారి నుండి ప్రాణాలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని తెలియజేశారు.
1: అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ వాడకూడదు. మెట్లు లేదా ర్యాంప్ ద్వారా మాత్రమే బయటకు రావాలి. కాబరా పడి పరిగెత్తకూడదు. దానివల్ల డోర్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, మెట్లు మొదలగు ప్రదేశాల్లో తొక్కీసలాట జరిగే ప్రమాదం ఉంది. కేవలం స్పీడ్ వాక్ చేసుకుంటూ మాత్రమే బయటికి రావాలి.
0: రాష్ట ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి నిధులు విడుదల చేయాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత కోరారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలో ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతుందని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా వేల కోట్లు కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ కృష్ణా గోదావరి నదుల్లో మన రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వినియోగించుకోలేకపోతున్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీపై విప్ ఆది శ్రీనివాస్ ముస్తాబాద్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనూ పేపర్ లీకేజీలు జరిగాయని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్టంలో 70,000 ఉద్యోగ నియామకాలు ఒక్క లీకేజీ లేకుండా పారదర్శకంగా జరిగాయని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ వెంకన్న చెప్పారు. ఎంపీసీ, బైపీసీ, ఏటీ వొకేషనల్ గ్రూపుల్లో నేరుగా అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎంపీడీసీఎల్ ఎస్సీ వేణుమాధవ్ కీలక చర్యలు చేపట్టారు. జిల్లాలో 26 గ్రామాల్లో సింగిల్ ఫేజ్ ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తితే లైన్ మొత్తం నిలిపివేయకుండా కేవలం సంబంధిత ట్రాన్స్ఫార్మర్ వద్దే సమస్యను పరిష్కరించే వీలుంటుందని ఆయన తెలియజేశారు. అకాల వర్షాల నేపథ్యంలో కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా గోదాముల్లో భద్రపరుస్తున్నట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలియజేశారు. చెన్నూరు మార్కెట్ యార్డ్ గోదామును అధికారులతో కలిసి సందర్శించిన కలెక్టర్ ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి లలిత తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జూన్3వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక తరగతులను ప్రారంభించారు. నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా విద్యాధికారి దశరు నాయక్ చెప్పారు. మొత్తం 29 కేంద్రాల్లో మొదటి సంవత్సరం నుంచి 6046 మంది, రెండో సంవత్సరం నుంచి 4032 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. విశేషాలు మరొకసారి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర జరిగింది. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును శాస్త్రీయంగా చేపట్టేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక సమన్వయకర్త నియమించాలని గులాబీ పార్టీ నేత కె చంద్రశేఖరరావు నిర్ణయించారు. గోదావరి కృష్ణా నదుల్లో రాష్ట్రానికి ఉన్న పూర్తి వాటాను వాడుకోవాలని టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1:20. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.
3: తొంభై ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణులు పల్లె శుద్ధుల ప్రోగ్రాం పెట్టిందంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: మరి ఇంత ఆత్మీయంగా మీ అందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. రేపు సాయంత్రం 6 గంటలకు ఆకాశవాణి సంబరాలలో మీ అందరూ కూడా పాలు పంచుకోవాలని మా విజ్ఞప్తి. తప్పకుండా వస్తారు కదూ. మరి షో టైమ్ కి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ అనుపమ. షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? 0402324 0852, 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. ఈ నంబర్ జ్ఞాపకం పెట్టేసుకోండి. ఈ నంబర్ కి మేము అడిగే ప్రశ్నలకి జవాబులుగా మీ సందేశాలు పంపించేయడమే. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? సరే, ఫస్ట్ క్వశ్చన్, ఎన్టీ రామారావు గారు అన్నగారంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? మనందరికి చాలా ఇష్టం, వారి సినిమాలు పదే పదే చూస్తూ ఉంటాం. మరి వారికి డూప్గా కొన్ని చిత్రాలలో మరొక నటుడు పనిచేశారు. ఎన్టీ రామారావు గారికి డూప్గా కొన్ని చిత్రాలలో మరొక పేరున్న నటుడు పనిచేశారు. వారి పేరు తెలిస్తే 0402324 0852 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

ఈ సినిమా నుంచి ఒక హుషారైన పాట వినేశాం కదా, మరి ఇందాక నేను అడిగిన ప్రశ్న ఎన్టీ రామారావు గారికి డూప్ గా కొన్ని చిత్రాల్లో మరొక ప్రముఖ నటుడు పనిచేశారు ఎవరు అనగానే ఎంత స్పీడ్ గా మీ అందరూ ఆన్సర్స్ పంపించారు, అందరూ సరైన జవాబులే పంపించారు. ఇంతకీ జవాబేంటో తెలుసా? నవరస నటన సార్వభౌముడు సత్యనారాయణ గారు అప్పుడప్పుడు కొన్ని చిత్రాలలో రామారావు గారికి డూప్ గా నటించారు. మరి ఇంతకీ రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారు? మారెడ్పల్లి నుంచి సిరిమల్లె, సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్ శాంతి, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, నరసంపేట నుంచి బాలకృష్ణ, ఓల్డ్ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, యూసుఫ్గూడా నుంచి జగదీష్, అంకుశాపురం నుంచి సుదర్శన్, గీతానగర్ నుంచి సత్యనారాయణ, హైదరాబాద్ నుంచి డాక్టర్ కృష్ణస్వామి, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, అలాగే నాగనాథ్ గుప్తా, వరంగల్ నుంచి గోని రవి, అమనగుర్తి నుంచి సత్యనారాయణ, చందానగర్ నుంచి సిహెచ్ విజయకుమార్, వీరందరూ సరైన జవాబులు పంపించేశారు. మరి శ్రోతలందరికీ మరొకసారి ఆత్మీయంగా ఆహ్వానిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లె పాటల పండగ. రేపు సాయంత్రం 6:30 మరి ఎక్కడో తెలుసా? ఎన్టీఆర్ ఆడిటోరియం, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో. మీరందరూ తప్పకుండా రావాలి. మరి మీ అందరి రాకతోటే ఆ కార్యక్రమం విజయవంతమవుతుంది.

స్వరం ఒక వరం, ఇది ఒక ఆర్జేకి, అవునా? మరి ఆ స్వరాన్ని వినే శ్రోతలే మాకందరికీ గొప్ప వరం. మీరు లేని మేము లేము. రేపు సాయంత్రం జరిగే ఆకాశవాణి 90 వసంతాల సంబురంలో పల్లె పాటల కార్యక్రమంలో తప్పకుండా మీ అందరూ వస్తారని, వచ్చి మా అందరినీ కలుస్తారని, మాతో పాటు కలిసి ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. రేపు సాయంత్రం 6:30 సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం. తప్పకుండా వస్తారు కదూ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. స్టూడియో క్లాక్ లో టైం అయితే 1:34 54 సెకండ్లు ఇలా పరిగెత్తేస్తూనే ఉంది. అదేంటి టైం అయిపోతుంది అంటున్నారా? మరి రేపు ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది కదా, మీ అందరికీ మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాం. సరే, షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? 0403240852 0402 2408 52 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో స్ట్రాంగెస్ట్ బోన్, బలమైన ఎముక ఏది? మన శరీరంలో స్ట్రాంగెస్ట్ బోన్ అంటే బలమైన ఎముక ఏది? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను అడిగాను మన శరీరంలో స్ట్రాంగెస్ట్ బోన్, బలమైన ఎముక ఏది అని. అందరూ చాలా స్ట్రాంగ్ గా వెంట వెంటనే జవాబులు పంపించేశారు. ఇంతకీ జవాబు ఏంటో తెలుసా? ఫీమర్, తొడ భాగంలో ఉండే ఎముక. మరి రైట్ ఆన్సర్స్ పంపించేసిన మన శ్రోతల పేర్లు చెప్పైనా. కరీంనగర్ నుంచి లక్ష్మీనారాయణ, నేరెడ్మెట్ నుంచి సురేష్, ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పీర్సాదిగూడ నుంచి శ్రీనివాస్, అలాగే నేరెడ్మెట్ నుంచి సుధా, మదనపల్లి నుంచి సంకీర్తన, ఇంకా సీతారామమూర్తి, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, హైదరాబాద్ కోటి నుంచి విజయ్ కుమార్, జిబ్లాక్పల్లి నుంచి చక్రపాణి, ఆర్మూర్ నుంచి రాధ, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పోచారం నుంచి లత, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, పొదుటూరు నుంచి దస్తగిరి, ఆళ్లగడ్డ నుంచి పోలయ్య, బోయిగూడ నుంచి వేద, ఉమ్మడి నుంచి జైనుదీన్. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.
1: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీల బందూకంగా.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: జనులు మెచ్చే పదాలే జానపదాలు. మరి ఇలాంటి జానపదాలు మన ఆత్మీయ వారసత్వ సంపదలు. దీన్ని మనం పరిరక్షించుకుంటూ ఆకాశవాణి 90 సంవత్సరాల సంబురంలో మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. తప్పకుండా వస్తారు కదా.

అదేదో మాయలో ముంచేసింది అని పరుగులో అల్లు అర్జున్ అయితే పాడేశాడు. కానీ మరి మనందరము ఒక వివిధ భారతి అంటే ఇష్టము, ఆకాశవాణి అంటే ఇష్టం కాబట్టి మరి తప్పకుండా మీరందరూ ఆ మాయలో ఆ ఇష్టంలో ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం అందిస్తోంది ఆకాశవాణి వివిధ.

భారతి, రేపు సాయంత్రం 6 గంటలకు తప్పకుండా విచ్చేయండి పల్లె పాటల పండగకి. మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైమ్ లో పాల్గొనాలంటే 0402324052 ఈ నంబర్ కి జవాబు తెలిస్తే వాట్సాప్ సందేశాన్ని పంపించేయండి. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ ఆంజనేయం సినిమా గుర్తుందా? నితిన్ నటించిన శ్రీ ఆంజనేయం. ఈ సినిమాలో ఆంజనేయ స్వామిగా తెరపైన ఎవరు కనిపించారు? జవాబు తెలిస్తే 0402324052 ఈ నంబర్ కి వాట్సాప్ పంపించేయండి.

0: ఆంజనేయం సినిమా నుంచి పాట వినేశాము. మరి ప్రశ్న కూడా ఆ చిత్రానికి సంబంధించింది అడిగాను కదా. శ్రీ ఆంజనేయం చిత్రంలో ఆంజనేయ స్వామిగా తెరపైన ఎవరు కనిపించారు అంటే అందరూ స్పందించారు. రైట్ ఆన్సర్, అర్జున్ గారు నటించారు. మరి ఎవరెవరు పంపారు? శాపల్లి నుంచి శ్రీనివాస్, సూరారం నుంచి బ్రూస్లీ, రామరాజనగర్ నుంచి సాయి, ఇబ్రహీంపట్నం నుంచి అరుణ, గజ్వేల్ నుంచి వెంకటేష్, పెడన నుంచి అప్పలరాజు, అలాగే కరీమాబాద్ నుంచి రవి, కుబీర్ నుంచి సంధ్య, సైనిక్పురి నుంచి నిహారిక, చిత్రాల నుంచి వెంకటాచారి, కర్ణాటక నుంచి రామకృష్ణారెడ్డి, కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా, సైనిక్పురి నుంచి నాగరాజ్ నవతి, కొడుమూరు నుంచి రాధ, వీరందరూ సరైన జవాబులు పంపించారు.
1: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: రేపు సాయంత్రమే ఈ కార్యక్రమం, మరి మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ రేడియో సఖి అనుపమ.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశిలిలో మళ్లీ కలుద్దాం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. శ్రోతలందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను, రేపు సాయంత్రం 6 గంటలకు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం NTR ఆడిటోరియంలో 90 వసంతాల ఆకాశవాణి సంబరం పల్లె పాటల పండగకు ఇదే మా ఆహ్వానం. మీరందరూ దూరాభారం అనుకోకుండా పెద్ద మనసుతోటి వచ్చి ఆకాశవాణిలో అందరినీ కలిసి మీ అభిమాన ఆర్జీలతోటి, ఆఫీసర్స్తోటి ముచ్చటిస్తూ ఈ కార్యక్రమాన్ని చూడాలని కోరుకుంటున్నాము. శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం శాంతి తెరిసా లక్రా, ఒక నర్స్. వీరు సునామీ సమయంలో అండమాన్ దీవులలో ఉన్న ఆంగే తెగలో వారందరికీ సేవలందించడానికి వెళ్లారని చెప్పాను కదా. మరి అక్కడ సేవలందించడం అంత తేలిగ్గా రోజుల్లో జరగలేదు. మాట్లాడదామంటే భాష తెలీదు, ఉండడానికి ఇల్లు లేదు, ఒక టెంట్లో ఉండేవారు. తినడానికి కడుపు నిండా భోజనమూ లేదు. దొరికినది తిని నదులు దాటి ప్రయాణించేది శాంతి తెరిసా. ఇంత చేసినా కూడా వారిలో నమ్మకాన్ని కలిగించడం మాత్రం చాలా కష్టపడిందట. వారిలో నమ్మకాన్ని కలిగించి మహిళలకు డెలివరీ చేశారు. పుట్టిన నవజాత శిశువుని ఎలా చూసుకోవాలో నేర్పించారు. వారి బాధల్ని తన బాధలుగా అనుకుని స్పందించేవారు కాబట్టే వారందరూ త్వరలోనే ఆమెను యమ్మా అని పిలవడం మొదలుపెట్టారు. అంటే ఆంగే భాషలో అమ్మా అని అర్థం. నిజమే కదా, అమ్మలాగా ఆదరించారు శాంతి తెరిసా లఖ్రా. నిజానికి వారి బాబు పోషకాహార లోపంతో బాధపడుతున్నా ఆ పిల్లాన్ని ఇంట్లోనే వదిలేసి వీరందరినీ కాపాడడానికి ఎక్కడో ఉన్న దీవులకు వెళ్లారు శాంతి తెరిసా లఖ్రా.

0: బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తర చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తర చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. కుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: తొంభై సంవత్సరాల ఆకాశవాణి సంబరాల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. తప్పకుండా విచ్చేయండి ఈ అద్భుతమైన కార్యక్రమానికి. వస్తారు కదూ? శక్తిశీలిలో మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరిసా లక్రా గురించి. సునామీ సమయంలో అండమాన్ దీవుల్లోని అడవులకు వెళ్లి ఆంగే తెగవారికి ఎంతో సహాయాన్ని అందించారు. ఇలా 2 సంవత్సరాల సమయం గడిచింది. ఈ కష్టం గడిచింది కదా అని ఊపిరి పీల్చుకునే లోపలే ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి కుదిపేసింది. ఈ అండమాన్ అడవుల్లో ఉండే మరొక తెగ జరావాలు. వీరికి బాహ్య ప్రపంచంతో దాదాపుగా పరిచయం లేదు. కానీ మహమ్మారి బారిన పడితే ఏం చెయ్యాలో కూడా తెలియని అశక్తులు, అమాయకులు ఒక చిన్న వైద్య బృందాన్ని అతి కష్టం మీద ఒప్పించి ఈ జరావాల కోసం తీసుకువెళ్లారు శాంతి తెరీసా. అసలు ఎంత అద్భుతమైన ఆలోచన కదా. రావడానికి ఎవరూ ఒప్పుకోలేదు. ఎక్కడో ఉన్న అండమాన్ అడవుల్లో మనకేదన్నా అయితే, మనకే కోవిడ్ సోకితే ఏం జరగచ్చు అని దాదాపు మాట్లాడిన వారందరూ నిరాకరించేశారు. కానీ పట్టు వదలకుండా ఇంటింటికి వెళ్లి అడిగినట్టుగా ప్రతి డాక్టర్ని కలిశారట. వీరందరూ ఈ చిన్న వైద్య బృందంతో పాటు శాంతి కూడా వెళ్లారు. వెళ్లి వ్యాక్సిన్స్ వేశారు. కాస్త ఊపిరి పీల్చుకుంది. కొండంత ధైర్యం నింపింది అందరిలో శాంతి తెరిసా.

శ్రోతులందరికీ ఆకాశవాణి ఆత్మీయ ఆహ్వానం. 90 సంవత్సరాల వేడుక, 90 వసంతాల ఆకాశవాణి సంబరంలో

పల్లె పాటల పండగ రేపు సాయంత్రం 6 గంటలకు. మరి వేదిక మీ అందరికీ తెలుసు, మరోసారి గుర్తు చేస్తున్నాను. ఎన్టీఆర్ ఆడిటోరియం, శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్. తప్పకుండా వస్తారు కదూ. మీ అందరూ పాల్గొంటే మా మనసు మురుస్తుంది, ఆనందమంతా మాదే అని ఎదురుచూస్తూ ఉంటుంది ఆకాశవాణి సిబ్బంది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 2:48. శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరెసా లక్రా గారి గురించి. వీరు ఎన్నో కష్టాలు పడి అండమాన్ దీవుల్లో ఉన్న తెగలను కాపాడడానికి, వారి ఆరోగ్య పరిరక్షణ కోసం సొంత లాభం అనేది చూసుకోకుండా నిస్వార్థ సేవలు అందిస్తున్నారని చెప్పాను కదా. మరి అండమాన్ దీవుల్లో ఈ గిరిజనులు తెగల కోసం నిస్వార్థంగా శ్రమించిన నర్స్ శాంతి తెరెసా లక్రా సేవలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. పద్మశ్రీ బిరుదుతో 2011లో సత్కరించింది. అంతేకాదు ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారం కూడా అందుకుంది. ఫ్లారెన్స్ నైటింగేల్ ఒక ప్రముఖ నర్స్, సేవే తన జీవితంగా గడిపిన గొప్ప మాతృమూర్తి. 2023లో ప్రపంచవ్యాప్తంగా నర్సులకు ఇచ్చే ఆస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మరి మనందరికీ తెలియకపోవచ్చు, కానీ నర్సింగ్ రంగంలో ఉన్న వారందరికీ తెలుసు, దాదాపు 52,000 మంది అప్లై చేశారు. శాంతి గారిని కూడా నామినేట్ చేసింది మన దేశం. ఇది ఇలా నామినేట్ చేసి ఆ లిస్టులో మన పేరు ఉండడమే అత్యంత గర్వకారణం అని అనుకుంటారు నర్సులందరూ.

సెక్సిలీలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం నర్స్ శాంతి తెరిసా లక్రా గారి గురించి. నిస్వార్థంగా వీరు అండమాన్ లోని అడవుల్లోకి వెళ్లి అక్కడ ఎందరో గిరిజనులకు తెగల వారందరి కోసం నిస్వార్థమైన సేవ అందించారని మాట్లాడుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం వారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బృదుతో సత్కరించారు. కానీ శాంతికి అవార్డ్స్ ఆనందాన్ని ఇవ్వవట. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండడమే నా జీవిత లక్ష్యం. అది పట్టణమైనా పల్లె అయినా ప్రజల ఆరోగ్యం చూసుకోవడానికేగా మేమున్నది అని ప్రశాంతంగా నవ్వుతారు శాంతి తెరిసా. అద్భుతం కదా. కొడుకు ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా అండమాన్ అడవులకు వెళ్లారు. కాకులు దూరని కారడవిలో కూడా ఇదే నవ్వుతూ వెళ్లిన ధీశాలి. అమ్మో ఏం చేస్తారు ట్రైబల్స్ అని చెప్పి అందరూ భయపెట్టినా సేవ అనే తన ధర్మాన్ని విస్మరించలేదు శక్తిశీలి శాంతి తెరిసా. కోటి ప్రణామాలు ఇటువంటి నర్సుల నిస్వార్థ సేవకు. నిన్న మనందరం అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం జరుపుకున్నాం. కాని ఏడాదికి ఒక్కరోజు చాలా వీరి సేవలను గుర్తించడానికి. జీవితకాలం ఇలాంటి వారు సమాజం కోసం మన ఆరోగ్యం కోసం చేసే సేవ అమూల్యం. అందుకే నిరంతరం ఇలాంటి వారందరి కోసము మనం కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. వీరు ఆరోగ్యంగా ఉంటే సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కదా.

సంవత్సరానికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. మర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: హైదరాబాద్ నాంపల్లిలో జరిగే ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేస్తారని ఆసక్తిగా ఆశగా ఎదురుచూస్తోంది ఆకాశవాణి సిబ్బంది. మరి అందరూ వస్తారు కదా, రేపు కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటల దాటి 1 నిమిషం. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే. సఖీ సహేలీ.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ టో టైం ఎగ్జాక్ట్ గా 5 o'clock అవుతుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు, స్టే ట్యూన్డ్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలకు శుభ సాయంత్రం. ఈ సాయంత్రపు కార్యక్రమాలకు స్వాగతం. స్టూడియోలో సమయం సరిగ్గా 5 గంటలు దాటి 13 సెకండ్లు. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 గంటలకొట్టేదాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం సొంత కార్యక్రమాలు షురూ అవుతాయి. ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై కూడా వినొచ్చు. ఇంకొంచెం సేపట్లో మాట చెప్పున్రి పాట ఇనున్రి కార్యక్రమం షురూ అవుతుంది. ఇదైనాక 5:30 కతిందాం కార్యక్రమం ఉంటుంది. 5:45 రూపకం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 6:05 ఇంకా రాత్రి 11 గంటలదాకా ఏమేం కార్యక్రమాలు ఉంటాయో ఇయ్యలటి రేపటి కార్యక్రమాల్లో చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుర్రి 100.2 ఎఫ్ఎం.

మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. మీ మాటలు మీకోసం సినిమా పాటలు. శ్రోతలు, ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు, మాతో ముచ్చట పెట్టచ్చు. అట్లనే శ్రోతలతోని మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్, దీన్ని జత చేసి 295081, ఇంకొక నంబర్ 230081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నాతో ముచ్చట పెడుతూ మీకు కోరినటువంటి పాటల్ని కూడా వినొచ్చు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరొచ్చు. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్, 504001, ఇది పిన్కోడ్ నంబర్. మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి కార్యక్రమంలో ముందుగల్లా సంకీర్తన చిత్రం కోసం ఈ పాట విందాం.

ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పున్రీ పాట ఇనున్రీ కార్యక్రమంలో కోరిన పాటల్ని. అట్లనే ఈ కార్యక్రమానికి ఒక ఉత్తరాన్ని రాసి పంపినరు ఆకాశవాణి ఆదిలాబాద్ వారికి. మా నమస్కారంలో మా పాటను వినిపించగలరు అంటూ నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరైతే రాసి పంపినరు. వీరికి అభినందన చిత్రం నుంచి చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి అనే పాటను వినిపించమనైతే ఈ శ్రోతలైతే కోరిండ్రు. వారి కోసం ఈ పాటనైతే వినిపిస్తా. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరాన్ని రాసి ఈ పాటల్ని కోరొచ్చు. కొత్త శ్రోతల కోసం మా చిరునామా ఇంకోసారి చెప్తున్నా. స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, 504001. ఇది పిన్ కోడ్ నంబర్. మీరు కూడా ఇట్లనే ఉత్తరాన్ని రాసి మీరు పాటను కోరచ్చు. ఇప్పుడైతే వీరు కొన్న పాట విందాం.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్న మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే. నమస్తే
1: నమస్తే మేడం, శుభ సాయంత్రం. మేడం
0: శుభ సాయంత్రం. నీ పేరు?
1: గంగా, లాండసంగి నుండి.
0: లాండసంగి నుంచి గంగనా?
1: అవును.
0: ఓకే, ఏం చేస్తున్నావు గంగా?
1: కూకొని రేడియో వింటున్నా.
0: అవునా?
1: అవును.
0: ఓకే, అయితే మరి ఇందాక మాట్లాడింది ఎవరు?
1: నేనే మాట్లాడను మేడం.
0: నువ్వే మాట్లాడినావా?
1: ఎప్పుడు మేడం?
0: ఇప్పుడు.
1: ఇప్పుడే కాల్ చేసిన.
0: అవునా?
1: అవును.
0: సరే సరే, ఓకే గంగా. మరి ఏంటి సంగతులు చెప్పాలా? మరి చాలా రోజులైంది ఫోన్ చేయక.
1: అవును, అందుకే గుర్తు చేద్దామని కాల్ చేసిన.
0: ఏం చేస్తున్నావు మరి ఎండకు?
1: ఇప్పుడు నీడ వచ్చింది మేడం, ఎండ వెళ్ళింది.
0: ఇప్పుడు నీడ వచ్చింది. మధ్యాహ్నం టైంలో ఏం చేస్తున్నావు అంటున్నా?
1: మధ్యాహ్నం పండుకొని చేసిన మేడం.
0: అవునా? ఓకే.
1: ఇప్పుడు ఎక్కువ పని ఉండదు కదా ఎండాకాలం.
0: అవునవును.
1: మన అమ్మ వాళ్ళు చేయగలిగితే పని ఉంటుంది.
0: అవును. చెప్పాలి మరి గంగా, పాట వింటావా?
1: అవును వింటా మేడం.
0: సరే మరి, ప్రేమాభిషేకం నుంచి ఒక పాట వస్తుంది, విను మరి.
1: అవును వింటా మేడం.
0: సరే మరి గంగా, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. పాట వస్తుంది, విను మరి.
1: థ్యాంక్ యూ.

0: कानूनी सहायता टेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: ఇది తెలంగాణ యాసాబాసులకు అచ్చమైన నిలవు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే శ్రోతలు, మీరు కూడా ఇట్లనే పాటల్ని కోరి వినతందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడ్ను జత చేసి 295081, ఇంకొక నంబర్ 230081. ఈ నంబర్లకు ఫోన్ చేసి మాతో ముచ్చట పెడుతూ మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకుంటూ మీరు కోరిన పాటను కూడా వినొచ్చు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: శ్రోతలు, ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది. గీనడమల్ల మీరు ఫోన్లు చేయొచ్చు, నాతో ముచ్చట పెట్టచ్చు, ఇంకా మీకు నచ్చినటువంటి పాటల్ని వినొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 జత చేసి 2 9 5 0 8 1, ఇంకొక నంబర్ 2 3 0 0 8 1.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పు రీపాటైనున్నరి కార్యక్రమంలో కోరిన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: బాగున్నారా? బాగున్నా బాగున్నాను. ఎట్లున్నావు? నీ పేరు ఏమేమి? నీ పేరేంటి? ధనలక్ష్మి. ధనలక్ష్మి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అంకోల్ నుంచా? ఓకే, ఏం చేస్తుంటావు ధనలక్ష్మి? ఇంట్లో పని చేసుకుంటూ ఉంటావు. ఏమేం పనులు చేస్తావు మరి ఇంట్లో? వంట నువ్వే చేస్తావా?
1: వంట, బట్టలు, బాసన్లు, ఇంట్లో మొత్తం పని.
0: అవన్నీ పనులు నువ్వే చేస్తావు అన్నట్టు. మరి అమ్మ ఏం చేస్తుంది?
1: అమ్మాళ్ళు వేరే ఊరు. మేడం
0: వేరే ఊరా? ఓకే ఓకే. పెండ్లు అయిందా నీకు? సరే, మరి ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తాడు? మరి
1: మా ఆయన వడ్ల పని, వడ్రంగి.
0: ఓకే, వడ్ల పని చేస్తాడా? ఎందరు పిల్లలు నీకు?
1: ఒక పాప, ఒక బాబు.
0: పెద్దగా ఉన్నారా? స్కూల్ కోతారా?
1: స్కూల్ కోస్తారు. పెద్దగా ఉన్నారు.
0: ఓకే, సరే. దాని లక్ష్యం మరి ఏ పాట వింటావు ఇవాళ?
1: మావి చిగురు నుంచి మాట ఇవ్వమ్మా చెల్లి.
0: సరే మరి. ఓకే మరి. సరే మరి, మనకు టైం లేదు కాబట్టి నీ పాట వచ్చేస్తుంది, విందాం మరి.
1: సరే మేడం.

0: ఈ పాటతో ఇలటి మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో మరిన్ని పాటల్ని కోరొచ్చు. ఇయ్యల రాత్రి 8 గంటలకు ఉషారులో ఉషారైన పాటల్ని కూడా వినిపిస్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది 100.2 FM మనస్సు నిండా కతిందాం పిల్లల కోసం కార్యక్రమం. పిల్లలకు కథలంటే మస్తు ఇష్టం ఉంటాయి. ముందటి కాలంలో అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు ఎన్నో రకాల కథల్ని చెప్పేటోళ్ళు. ఇప్పుడు కథ చెప్పేటోళ్ళు లేరు, వినేటోళ్ళు కూడా లేరు అన్నట్టు ఉన్నది. మరి మీ పిల్లలకు తెలివిని పెంచే కథల్ని, ఎన్నో రకాలైనటువంటి కథల్ని వినిపించేందుకు ఆకాశవాణి ముందుకు వస్తున్నది. ఇందులో భాగంగానే ఇయ్యల్లా సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి ఒకరి కోసం కథ వింటారు. రచన గరిపెల్లి అశోక్ కుమార్, గరిపెల్లి అశోక్. ఈ కథ చెప్తారు బి సంధ్యలీల. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి చిలుక సైన్యం కథ వింటారు. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథ చెప్తారు జి జ్యోతి. ముందుగల్లా ఇందాం సరికొత్త ఆవు పులి కథల సంపుటి నుండి ఒకరి కోసం కథ విందాం. రచన గరిపెల్లి అశోక్. ఈ కథ చెప్తారు బి సంధ్యలీల.
2: పట్టపగటిదాంక పొలం పనులనే పాల్గొన్న ఎడ్లు, లేగదూడలు దొడ్లనే ఉన్నాయి. అవిటికి తాగతందుకు నీళ్లు, కుడిది, గడ్డి తగినంతున్నాయి. గడ్డి మేయతందుకు అక్కన్నే అవి ఉండిపోయినాయి. ఆవులు, గేదెల్ని మాత్రం మేపతందుకు శలుకలకు తోలుకొనిపోయిండు జింగిడిగాసే శంకరి. పొద్దుగల్లనే పాల్విండుడైపోగానే అవిటికి కుడిది దాగిపిచ్చి చౌరస్తా దగ్గర దాకా గేదెలు, ఆవుల్ని తోలుకపోయిండు. అవిటితో పాటు దూడలు కూడా పోయేటి. తోలుకపోయేటప్పుడు పెండ పడితే తట్టలల్లా బుట్టలల్లా పట్టుకచ్చుకునేటోడు అవిటి యజమానులు. తట్టలు బుట్టలు నిండిపోతే కింద పడ్డ పెండ సుట్టూ గుండ్రంగా గీసి ఇంటికచ్చి మర్ర తట్ట బుట్టలల్లా తీసుకొని పోయేటోళ్ళు. గీత గీసిన పెండ ఆళ్ళు తప్ప ఓళ్ళు ముట్టేటోళ్ళు కాదు. అవిటిని పెంట బొందల్లా లేచి భూమి దున్నేటప్పుడు ఆ పెంటను ఎరువులెక్క వాడుకునేటోళ్ళు. గేదెలు, ఆవులతో పాటు ఎడ్లు కూడా ఉండేటి అవిటితో పాటే. గేదెలు, ఆవులతో పాటు ఎడ్లు కూడా పోతుండే. పశువుల సంఖ్యని బట్టి కొంత మొత్తం ఇచ్చేటోళ్ళు పశువుల యజమానులు. ఎక్కడ గడ్డి, నీళ్ళు, చెట్ల నీడ ఎక్కువుంటుందో అక్కడికి ఈ పశువుల మందని తీసుకుపోయేటోడు. అవి ఈనినప్పుడు ఎక్కడ గడ్డి, నీళ్ళు, చెట్ల నీడ ఎక్కువుంటుందో అక్కడికి ఈ పశువుల మందని తీసుకుపోయేటోడు. అవి ఈనినప్పుడు యజమాన్ అందజేసిన జున్నుపాలు అందరికీ వంచేటోడు. ఆ రోజు పట్ట పగలు, పశువులన్నీ నెమరేసుకుంటా నిద్రపోతున్నట్లున్నాయి. భారతి అనే ఆవు ఆందోళనతోటి, భయం భయంతోటి ఇంటికి పరిగెత్తుకొని వచ్చి ఆయాస పడుకుంటా తన ముద్దుల లేగదూడ ఎట్లున్నదో, ఎక్కడున్నదో అని చూసి అంబా అని అరవంగానే బే అని దూడ పరిగెత్తుకొని తల్లి దగ్గరికి చేరింది. భారతి అరుపుకు మిగతా ఆవులన్నీ మేల్కొని లేచి నిలబడ్డాయి. మిగతా దూడలన్నీ భారతికి దగ్గర్లనే నిలబడ్డాయి. ఏందమ్మా అంటే, నీళ్లు తాగబోయేటోళ్లకు అక్కడున్న పులికి చిక్కిన మన పశువులు దూరంగున్నాయి, మళ్లీ తిరిగస్తానని మాటిచ్చిన బిడ్డా, ఇక నీకు నాకు రుణబంధం దిగిపోయింది. గిన్ని రోజుల దాకా కంటికి రెప్పలా చూసుకున్నా, ఇక ముందు అసుంటి పరిస్థితి ఉండది. అందరితోటి మంచుగుండు, ఓళ్ళని ఎదిరించకు, గూసులాట పెట్టుకోకు. ఎవరి బిడ్డ అంటే భారతి బిడ్డ అని పేరు చెప్పుకునేటట్లుండాలా అన్నది. అవన్నీ విన్నాయి అక్కడున్న పశువులు. ఇక నేను పోయేస్తా, పాలు దాగిపిచ్చి దేహమంతా నాకి సెలవు బిడ్డా అనుకుంటా అడవికి కదిలింది తల్లి ఆవు. ఇక మిగతా పశువులు దూరంగా మేస్తున్నాయి, కొన్ని చోట్ల కిందున్నాయి. ఇదొక్కటే పోయి నీళ్లు తాగే ప్రయత్నం చేసింది. బాధ కొద్ది

0: కోరికలు తీర్చతందుకచ్చినం. మేమందరమంతా వారం 2 వారాల్లోపు పుట్టినోళ్ళం. ఇంకొకటి మొన్న మొన్ననే పుట్టింది, దానికి వాళ్ళమ్మ పాలిస్తున్నది. వాళ్ళమ్మ కూడా ఇక్కడికి వచ్చిందట. నీకెంతగానో ఆకలైతున్నట్లున్నదని భావించి అందరం ఉరుక్కుంటచ్చినం. అందులనుంచి ఒక లేగదుడ ముందుకచ్చి, పులిరాజా, మస్త ఆకలితోటున్నట్లున్నావు, నన్ను తింటావా, దీన్ని తింటావా, ఊళ్ళని తింటావు, లేదా ఒక్కరిని తింటావా, ఒక్కొక్కరిని తింటావా, నీ ఇష్టం. మా పెద్దమ్మ వచ్చేటోళ్లకు ఆలస్యం కావచ్చు, బిడ్డ నిడిచిపెట్టి పోతున్నానే బాధ కొద్దీ మెల్లగస్తున్నది. చెప్పుండ్రి పులిరాజా, ఊళ్ళని తింటారు? ఇప్పటిదాకా మాకు బతుకు మీద ఆశ ఉండే. మా నలుగురి అమ్మల్ని పొట్టన పెట్టుకున్నారు మీరందరూ. మీకు బిడ్డలు లేరా? మీకు అమ్మా నాన్నలు, అన్నదమ్ముళ్ళు లేరా? మాకు అమ్మలు లేరు, మమ్ముల్ని తినుండ్రి, మా అమ్మల దగ్గరికి పోతాం అని పులి దగ్గర దగ్గరికి వెళ్తుంటే ఆయాళ్ళనే భారతి, దాని దూడ అచ్చినే. పులిరాజా, నీ మాట ప్రకారం నేను అచ్చిన, నన్ను స్వీకరించు అనంగనే ఏం మాట్లాడాలనో అర్థమైతలేదు పులిరాజాకు. ఇంకా ఆలస్యమెందుకు? నలుగురు కాదు, ఇన్ని దూడలున్నాయి, మమ్మల్ని స్వీకరించు. ఆ పులికి దగ్గర దగ్గరగా అరుసుకుంటా పోయేటోళ్లకు మిగతా దూడలన్నీ అవిటితోటి జతగలిచినాయి. పులి చుట్టూ చేరినై, ఎటు చూసినా దూడలే. తినాల్నా వద్దా, చంపాల్నా వద్దా? బిడ్డల కోసం తల్లి, తల్లుల కోసం పిల్లలు పోటీ పడుతుంటే పులికి ఎటూ పాలుపోతలేదు. సాష్టాంగ ప్రణామాలు చేసినట్లు ఉన్నచోటనే కూలబడి కాలు జాపింది పులి. తమ ప్రాణాల్ని తల్లి కోసం త్యాగం చేయతందుకు సిద్ధపడ్డ దూడల్ని చూసి
1: ఇప్పటిదాకా కతిందాం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి ఒకరి కోసం కథ విన్నారు. రచన గరిపెల్లి అశోక్. ఈ కథ చెప్పినరు బి సంధ్యలీల. కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్నేహితులు కథల సంపుటి నుంచి చిలుక సైన్యం కథ విందాం. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథ చెప్తారు జీ జ్యోతి.
2: పండరిపురం అనే ఊళ్ళ పాండవదాసు అనే చిలుక జోష్యం చెప్పేటి ఒక జ్యోతిష్కుడు ఉండేటోడు. ప్రతిరోజు ఆ రాజ్యంలోని పౌరులు ఎంతోమంది అతని కాడికొచ్చి జ్యోస్యం చెప్పించుకుంటా ఉండేటోళ్ళు. అయితే పాండవదాసు ఉట్టి చిలుక జోష్యం చెప్పుడేగాక మధ్య మధ్యన అడవికి పోయి శిలుకల్ని పట్టి తెచ్చి అటిని అమ్మేస్తూ ఉండేటోడు. గట్లా అడవిలో ఉన్న ఎన్నో శిలుకలు పాండవదాసు వల్ల తమ తమ రక్త సంబంధీకుల్ని, ఆత్మీయుల్ని, బంధువుల్ని కోల్పోయినాయి. గందుకనే అతను అడవికస్తే చాలు, చెట్లమీద శిలుకలన్నీ భయంతోటి దూరంగా ఎగిరిపోయేటి. పాండవదాసు వల్ల తమ స్వేచ్ఛను కోల్పోయిన శిలుకలన్నీ భయం భయంగా బ్రతుకుతూ చిలుకరాజుకి మొరబెట్టుకున్నాయి. ఆటి భయం చూడలేని శిలుకరాజు ఆ అడవిలోని శిలుకలన్నింటినీ ఒక చెట్టుమీద సమావేశపరిచి అలందరికీ ఇట్లా చెప్పిండు. చిలుక జోస్యం అనేది ఎప్పటి సందో ఉన్నది, అది కొత్తగా వచ్చింది కాదు. మనమట్లా భవిష్యత్తు చెప్పడం వల్ల ఎంతోమంది సంతోషంగా కూడా ఉన్నారు. పైగా మన శిలుకలు ఎంతోమంది జోస్యం చెప్పే పేరుతోటి ఇనుప ఊచల వెనుక ఉన్నా వాటికి స్వేచ్ఛ ఒక్కటే లేదు తప్ప తిండికి, గౌరవంకి ఎసుంటి లోటు లేదు. పైగా మనతోటి మనుషుల్లో కొంతమంది ఫోటోలు కూడా తీయించుకుంటూ ఉంటారు. గట్లా మనలో కొంతమందైనా మనుషులు తినేతందుకు తిండిని సంపాదించి వెడుతున్నాయి అనే సంతృప్తి మనకున్నది. అంతేగాదు, ఆ దారిన ఓయేటోళ్ళంతా కూడా నిలబడి కొంత సమయాన్ని వెచ్చించి మరీ పచ్చగా అందంగా ఉన్న మనల్ని చూసి మురిసిపోతా ఉంటారు. గట్ల లోకంలో ఎగిరే పక్షులు ఎన్ని ఉన్నా ఎర్రెర్రని ముక్కు, సక్కటి లేత ఆకుపచ్చ రంగులో చూసేతందుకు అందంగా ఉంటామేమో మనమంటేనే అందరూ ఇష్టపడతారు కూడా. గందుకనే మనం ఆళ్ళ భాష నేర్చుకున్నాం. అంతేకాదు, చిలుకాకు పచ్చ రంగు అని ఆళ్ళు వాడే రంగుల్లో ప్రత్యేకంగా ఒక రంగుకి మన పేరు కూడా పెట్టిండ్రు. అంతదాకా బాగానే ఉన్నది, కానీ ఈ పాండవదాస్తోనే మస్తు సమస్యగా ఉన్నది. జోస్యం చెప్పుకొని బ్రతుకుతాను.

0: అంటే ఎగరలేకపోతుంది కదా, కదలకుండా ఒక సోట ఊసుంటే తిండి ఆలే వేస్తారు కదా అని అనుకొని ఒక ముసలి చిలుకను కూడా ఇచ్చిన పాండవదాసుకి. దాంతో ఇద్దరు సుఖంగా బ్రతుకుతున్నారు. అయినా అతడికి కృతజ్ఞత, సంతృప్తి రెండూ లేకపాయే. ఈ మధ్యలా మస్తుసార్లు అడవికి వచ్చి మన చిలుకల్లో కొంతమందిని పట్టి తీసుకెళ్ళిపోతున్నాడు. జోషం చెప్పేతందుకు ఒక్కటి చాలు గదా, మరి ఎత్తుకెళ్లిన మనోళ్ళందర్నీ ఏం చేస్తున్నాడా అని దాసుని గమనించమని అతనెనుకనే ఒక శిలుకను కూడా పంపినం. కొంత దూరం దాసుని వెంబడించిన శిలుక అట్ల తీసుకెళ్లిన శిలుకల్ని అమ్మేసుకుంటున్నాడని తెలిపింది. డబ్బు రుచి మరిగిన మనిషి అంతటితో వదలడు, మల్లా మల్లా వస్తడు, మరిన్ని శిలుకల్ని వట్కబోతడు. క్రమేణా మన శిలుకజాతి అంతరించిపోతుంది. కాబట్టి శిలుకమిత్రుల్లారా, మనమంతా ఒక్క మాట మీదనే ఉండి ఈసారి దాసు శిలుకల కోసం అడవిలోకి వస్తే ఓళ్ళం దొరకకుండా తప్పించుకోవాలా. అందుకు అందరం ఒకరికొకళ్ళం సహకరించుకుందాం. ఏ ఒక్కరూ దాసు అడవిలోకి వచ్చుడు చూసినా మిగతా వాళ్ళకి గ సమాచారాన్ని అందజేయండ్రి. లేదంటే ఈ దాసు వారిన వడి మన శిలుకజాతి అంతరించిపోయే ప్రమాదమున్నది అని అన్నయ్య. అవునవును అన్నాయి మిగతా శిలుకలన్నీ. మనం దొరకకుండా జాగ్రత్తవరుడే కాదు, అతను ఎత్తుకెళ్లిన మన శిలుకలంతా ఎక్కడెక్కడున్నాయో వెతికి పట్టుకొని మరీ అలని ఇడిపించుకోవాలా అని అన్నది కోపంగా ఒక శిలుక. ఈ మధ్యల్నే ఆ చిలుక సోదర చిలుకని కూడా దాసు ఎత్తుకెళ్లిపోయిండు. గ బాధ నుంచి ఇంకా తేరుకోలేదది. అవునవునని అరిషినై మిగతా శిలుకలన్నీ. ఆ కోపంతోనే ఎట్లయినా పాండవదాసు దగ్గరున్నటువంటి శిలుకలన్నింటినీ ఇడిపించాలని శిలుకలన్నీ ఒక చోట చేరి ఆలోచన చేసి ఒక ఉపాయాన్ని వన్నినై. చివరికి ఉపాయంతో అపాయాన్ని జయించాలననే నిశ్చయించి శిలుకలన్నీ మూడు సమూహాలుగా విడిపోయినాయి. అట్ల విడిపోయిన 15వ నాడు పోయిన శిలుకలన్నీ తిరిగి అడవికి చేరినాయి. అట్ల చేరిన శిలుకలతో అడవంతా పచ్చని కోకగట్టిన పంట పొలాలల్లే పచ్చ పచ్చగా అయిపోయింది. తమను చేరిన తమ కుటుంబీకులతో ఉల్లాసంగా ఉన్న శిలుకలన్నీ గిదెట్లా సాధ్యమైందని శిలుకరాజుని అడిగినాయి. దాంతో తాము పన్నిన ఉపాయాన్ని శిలుకలు వివరించినాయి. శిలుకరాజు సమావేశం పెట్టిన మరుసటి రోజు కొన్ని శిలుకలు వేరే చోట సమావేశమైపోయినాయి. అనేక ఆలోచనలు చేసిన మీదట్నే ఒక నిర్ణయానికి వచ్చినాయి. ఆ నిర్ణయం ప్రకారం అక్కడ కలుసుకున్న శిలుకలన్నీ మూడు సమూహాలుగా విడిపోయినాయి. ఒక సమూహం ఆ అడవిలో తపస్సు చేసుకుంటున్న ముని దగ్గరకు పోయి మానవ భాష నేర్చుకుని వచ్చినాయి. రెండవ సమూహం పాండవదాసు కొడుకు ధర్మదాస్ ఆడుకుంటున్న జాగకు పోయి అతని చుట్టూ చక్కర్లు కొడుతూ అతనికి కమ్మ కమ్మని శిలుక పలుకుల్ని ఇనిపిస్తూ తమని వట్టుకునేటట్టుగా ఆ పిల్లాన్ని అరుస్తూ అంతలోనే అందకుండా పరుగులు తీస్తూ శివరకు ధర్మదాసు ఎట్లయినా అడవికి వచ్చేటట్టు చేసినాయి. అప్పటికే మూడవ సమూహం ధర్మదాసు వస్తే బంధించేతందుకు చెట్ల కొమ్మల్ని ఆకుల్ని ఎర్రని మందార పూలం తెచ్చి అచ్చంగా పెద్ద రామచిలుక రూపంలో ఉన్న ఒక బోనుని తయారు చేసినాయి. ఆ అడవిలోకస్తూనే ధర్మదాసు బోనుని చూసి శిలుకేమో అని అనుకుని, అమ్మో ఇంత పెద్ద రామచిలుక, దీనిని తీసుకుపోయి రాజుగారికిస్తే ఎన్ని వరహాలిస్తాడో అని అనుకుంటా మెల్లగా దాని దగ్గరికెళ్ళి బోనులో చిక్కుకపోయిండు. నాలుగవ సమూహం ఊర్లోకి పోయి ఈ విషయాన్ని పంజరంలో ఉన్న శిలుకకు వివరించి దాంతోటి పాండవదాసుకి అతని కొడుకు సంగతిని తెలిపి తమ కోరికను తెలిపినే. దాంతోటి భయపడిపోయిన పాండవదాసు తనెక్కడెక్కడ శిలుకల్ని అమ్మింది యాద్ తెచ్చుకొని అక్కడికి పోయి ఆల సొమ్ము ఆలకు తిరిగిచ్చి శిలుకల్ని విడిపించిండు. విజయగర్వంతో బంధ విముక్తులైన చిలుకలతో కలిసి అడవిలోకి వచ్చిన నాలుగవ సమూహం శిలుకలు ఇచ్చిన మాట ప్రకారం బందీగా ఉన్న ధర్మదాసుని అదిలేసినాయి. అంతా విన్నా మిగిలిన శిలుకలు ఆనందంతో ఎగిరి గంతులేసినాయి. చూసిండ్రా చిలుకలు, కలిసి ఉంటే కలదు సుఖము అని పెద్దలన్నారు. గిందుకే ఇప్పటి సంధి ఎవ్వలు మనల్ని వట్టుకోవాలని ప్రయత్నించినా అంతా ఏకమై గా ప్రమాదం నుంచి బయటపడదాం అని అన్నాయి. అంతే అంతే అని ఆనందంతో అరిచినై మిగతా శిలుకలన్నీ స్వేచ్ఛగా తమ వాళ్లతో కలిసి అక్కడ్నుంచి ఎగిరిపోతు.
1: ఇప్పటిదాకా స్నేహితులు కథల సంపుటి నుంచి చిలుక సైన్యం కథ విన్నరు. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథను చెప్పినరు జీ జ్యోతి.

0: ఇంతటితో ఈ కతిందాం కార్యక్రమం సమాప్తం. రేపటి కతిందాం కార్యక్రమంలో మరో రెండు కథల్ని వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నింట.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ఇది 100.2 FM మనస్సు నిండ. రూపకం, ఇప్పటి రూపకం కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రక్షించే అడవి రక్షణ, సమర్పణ సుమనస్పతి రెడ్డి.
4: తెలంగాణ రాష్ట్రంలో నిజంగా మంచి అడవి ఉన్న ప్రాంతంగా పేరున్నది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల దాదాపు 2015 చదరపు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్న కవ్వాల్ పులుల అభయారణ్యం, లేక కవ్వాల్ టైగర్ రిజర్వ్. ఎక్కువ భాగం మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో ఉన్న ఈ అభయారణ్యం మంచి వృక్ష జంతు పక్షి సంపదలకు ఆలవాలమే కాకుండా ఎన్నో మనోహరమైన ప్రాకృతిక దృశ్యాలకు నెలవు కూడా. కవ్వాల అభయారణ్యంలో ఖానాపూర్ డివిజన్లో 2 రేంజులలో ఉన్న గంగాపూర్, కల్పకుంట ప్రదేశాలను ఆకాశవాణి ఆదిలాబాద్ బృందం గురువారం 7 జనవరి నాడు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ వారి సౌజన్యంతో దర్శించింది. ఎందుకు ఈ ప్రదేశాలే అంటే, అద్భుతమైన అటవీ దృశ్యాన్ని సముద్రంలా వ్యాపించి ఉన్న అడవే అనవచ్చు. దానిని అందించే ఒక వాచ్ టవర్ ఉన్నది గంగాపూర్ దగ్గర. ఇంకా అటవీ జంతుజాలాన్ని పెంపు చేయడానికి ప్రత్యేకమైన కృషి జరుగుతున్నది ఖానాపూర్ డివిజన్లో. గత 2-3 ఏళ్లలో ఇక్కడ వచ్చిన మార్పు చాలా చెప్పుకోదగింది. మంచిర్యాల నిర్మల్ రోడ్డుపైన ఇంధన్పల్లి క్రాస్ రోడ్ నుంచి పోతే గంగాపూర్ గ్రామం వైపు పోయే 14 కిలోమీటర్ల మట్టి రోడ్డు వస్తది. దట్టమైన టేకు అడవి, దుప్పిజాతి జంతువులు, అడవి దున్నలు, అడవి కోళ్లు విరివిగా కనిపించే మార్గం ఇది. 7 కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత గంగాపూర్ వాచ్ టవర్ వైపు పోయే కొండదారి వస్తది. కొద్దిగా కష్టపడి ఎత్తు మార్గం మీద అజర నడిచిపోతే సిమెంటు కాంక్రీటుతో అటవీ శాఖ వాళ్లు నిర్మించిన 3 అంతస్తుల వాచ్ టవర్ వస్తది. అప్పటికే నలువైపులా రంగురంగుల వృక్షాలతో దట్టమైన అడవిని నింపుకున్న కొండలు, లోయల దృశ్యాలు మనలను గొప్ప జీవనోత్సాహంతో నింపేస్తాయి. మేం పోయిన రోజు నాడు 2 వైపులల్లా క్షితిజం దాకా కూడా లోయలు, కొండల వరసలతో వ్యాపించి ఉన్న దృశ్యం ఒక పక్కనైతే, ఎత్తైన కొండలతో పరమ గంభీరంగా నిలిచి ఉన్న వనదృశ్యాలు మరో 2 వైపులా నిండుగా దర్శనమిచ్చినాయి. ఎన్ని గంటలైనా ఆ వాచ్ టవర్ పైనే అన్ని వైపుల చూపు తిప్పుకుంటా వేలాది పక్షుల కిలకిరా రావాలతో నిండిన వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తూ ఉండిపోవచ్చు.

0: 2 గంటల పాటు ఆ మనోహర దృశ్యాన్ని మా వెంట వచ్చిన ఫారెస్ట్ బీట్ అధికారి ఎస్ ముత్తన్న సహకారంతో ఆయన చెప్తున్న విశేషాలను వింటూ చూడగలిగినాం.
1: మనం ప్రస్తుతం కడెం రేంజ్ కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నాం. ఇక్కడ అన్ని రకాల జంతువులు ఉంటాయి సార్. చిరుతపులు, ఎలుగుబంట్లు, ఎస్పెషల్లీ బైసన్స్ ఉంటాయి సార్. అడవి బర్రెలు, నీలగాయలు, చుక్కల జుప్పులు, అడవి కోళ్ళు, అడవి గొర్రెలు, చాలా రకమైనటువంటి పక్షులు ఉన్నాయి సార్ మన ఫారెస్ట్లో. కడెం రేంజ్ ఫారెస్ట్ పరిధిలో మనం గంగాపూర్ ఇంటీరియర్ విలేజ్ ఉంటుంది సార్. ఆ రూట్లో వెళ్ళేటప్పుడు గంగాపూర్ వాచ్ టవర్ అని చెప్పి హై హిల్ పైన ఉన్నాం సార్ మనం ఇప్పుడు ప్రజెంట్. సార్ మనం ఒక కొండ పైన అంటే 100 మీటర్స్ హైట్లో ఉన్నాం సార్. కొండ పైన వాచ్ టవర్ కట్టాం సార్ 2015లో. ఇక్కడ నుండి చూస్తే అటు డ్యామ్ వాటర్ సైడ్ కానీ ప్లస్ ఇటు ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది సార్. ఇటు సరౌండింగ్ 10 కిలోమీటర్స్ వరకు కనిపిస్తుంది సార్. మిడిల్ ఫారెస్ట్లో ఉంది సార్ ఇక్కడ. సార్ మనకు శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ ఏ సీజన్లో ఆ సీజన్ ప్రతిరోజు అందంగా కనిపిస్తుంది సార్. ఉదయం పూట సూర్యోదయం కానీ సాయంత్రం పూట సూర్యాస్తమయ సమయంలో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సార్. చూసేవారికి చాలా ఆనందంగా ఉంటుంది సార్. సార్ ఇది టైగర్ రిజర్వ్ ఏరియా కాబట్టి కంపల్సరీ మా ఫారెస్ట్ అధికారుల నుండి అనుమతి తీసుకొని ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు సార్. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ను కూడా చూడవచ్చు సార్. కడెం రేంజి అటవీ పరిధిలో చాలా రకాలటువంటి చెట్లు ఉన్నాయి సార్. ఒక్కొక్క చెట్టు 100 సంవత్సరాల చెట్టు ఉంది, ఇంకెక్కువనే ఉంది సార్. దాంతోపాటు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు కూడా ఉన్నాయి సార్. ఎస్పెషల్లీ కడెం రేంజ్ పరిధిలో టీకు ప్లాంటేషన్ బాగుంటుంది సార్. టీకు ఎక్కువ ఉంటుంది సార్, టేకు మొక్కలు, టేకు చెట్లు. దాని తర్వాత వచ్చేసి నల్ల మద్ది, ఇప్ప, శనంగి ఇవన్నీ ఉంటాయి సార్.
0: సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలను గంగాపూర్ వాచ్ టవర్ నుండి చూడటం ఒక గొప్ప అనుభూతి. ఆ తర్వాత ఇంధన్పల్లి క్రాస్ రోడ్స్ నుండి ఉట్నూరు వైపు వచ్చే మార్గం పైన కల్పకుంట దగ్గర ఉన్న అటవీ విభాగం వారి బేస్ క్యాంపుకు పోయినాం. అక్కడ ఒక చక్కటి వాచ్ టవర్, 10 మంది కూర్చోవడానికి వీలుగా ఒక వెదురు టేకు కర్రతో నిర్మించిన కుటీరం ఉన్నాయి. వన్యప్రాణుల దాహార్తి తీర్చడానికి 2 పెద్ద కుంటలున్నాయి. అక్కడ శాకాహార అటవీ జంతువుల ఆహారం కోసం పెద్ద గడ్డి క్షేత్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేసిండ్రు. తమ సిబ్బందితో ఆకాశవాణి బృందాన్ని అక్కడ కలిసిండ్రు ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ శ్రీ కోటేశ్వరరావు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న కవ్వాల్ అటవీ ప్రాంత వైశిష్ట్యాన్ని పలు కోణాల నుంచి ఆయన తెలియజేసిండ్రు.
2: మనకి పర్టికులర్గా ఈ ఆదిలాబాద్ ఈ ఏరియాలో మనకి ఏరియా అంతా టేక్ బేరింగ్ ఫారెస్ట్ అండి. కంపారిటివ్లీ మిగతా తెలంగాణ ఏరియాతో పోల్చుకుంటే ఇక్కడ మంచి టేక్ ఫారెస్ట్ ఉంటుంది. సో దట్టు మనకి ఆదిలాబాద్ ఈ మొత్తం అంతాను గోదావరికి సరౌండింగ్స్లో ఉండడం వల్ల, గోదావరి పరివాహక ప్రాంతం అయి ఉండడం వల్ల ఫారెస్ట్ ఎప్పుడు మనకి పచ్చగా ఉంటుంది. నెక్స్ట్ అన్ని రకాల జీవజాతులు ఉంటాయి. మంచి దట్టమైన అడవి ఉందో మనకి అన్ని రకాల జంతువులకి ఉండడానికి అవసరమైన ఆవాస ప్రాంతం కూడా అయి ఉంటుంది కాబట్టి సో అన్ని రకాల జంతువులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కంపారిటివ్లీ అంటే మిగతా ఏరియాతో పోల్చుకుంటే. 2, ఇక్కడ వర్షపాతం కూడా బాగా అధికంగా ఉంటుంది. సో వర్షపాతం ఎక్కువగా ఉండి మనకి వాటర్ అవైలబిలిటీ బాగా ఉంటే, నేలలు కొంచెం సారవంతంగా ఉన్నప్పుడు అడవి దట్టంగా ఉంటుంది. నీరు అవైలబిలిటీ ఎక్కువగా జంతువులకి ఉంటే జంతువులు కూడా ఎక్కువగా సమ్మర్లో ఎటువైపు బయటకి ఊర్లోకి పోకుండా మనకి అడవిలోనే ఉండడానికి ఉంటుంది కాబట్టి రక్షణ ఎక్కువ ఉంటుంది వాటికి బయటకు పోకుండా. కాబట్టి ఇక్కడ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా ఏరియాలతో పోల్చుకుంటే. మనకి టేకుతో పాటు, టేకు ఎక్కువగా ఉంటుంది కానీ టేకుతో పాటు వేరు మద్ది, నల్ల మద్ది, జిట్రేగు, మిగతా సోమి, కొడిస, పాల, నారాయప, ఇప్ప, ఇంకా మారేడు ఇట్లాంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అట్లాగే మెడిసినల్ ప్లాంట్స్ కూడా, ఔషధ మొక్కలు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బయోడైవర్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల అంటే పెద్ద పెద్ద చెట్లు నీడలో ఔషధ మొక్కలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ మనకి వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల మిగతా ఏరియాలతో పోల్చుకుంటే మనకి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది.
0: మరి పక్షి సంపద, జంతు సంపద వాటి సంగతి చెప్పండి.
2: మనకి ముఖ్యంగా ఈ కవ్వాల్ అభయారణ్యంలో, కవ్వాల్ టైగర్ రిజర్వ్ అంటాం మనం, ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్లో మనకి చాలా రకాల పక్షులు ఉన్నాయి. మనకి ఇప్పుడు ఉండే కవ్వాల్ మన ఖానాపూర్ డివిజన్లో ఈ కల్పకుంట్ల, ఈ ఆకొండపేట, ఈ 2 ఏరియాలలోనే మొన్న బయోడైవర్సిటీ సర్వే మామూలుగా చేస్తే పక్షి జాతులు సుమారుగా 100కు పైగా పక్షి జాతులు ఉన్నాయి. అందులో మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత అరుదుగా కనిపించే నవరంగి అంటాం, ఇండియన్ పిట్టా అంటాం, అది మనకి కల్పకుంట ఏరియాలో ఉంది. నెక్స్ట్ బ్రౌన్ ఈగల్ అండ్ ఇంకా చాలా అరుదైన పక్షులు మనకి ఏరియాలో ఉన్నాయి. అండ్ దెన్ గ్రే వుల్ఫ్ చాలా అరుదుగా కనిపిస్తుంది మన తెలంగాణ ఏరియాలో, అది కూడా మన ఈ ఖానాపూర్ డివిజన్ ప్రాంతంలో ఉంది. గోధుమ రంగులో ఉండే ఒక రకమైన నక్క జాతి.
0: టైగర్ రిజర్వ్ అంటున్నాం కానీ ఒకప్పుడు ఇక్కడ పులులు ఉండేవేమో, మరి ఈ మధ్య కాలంలో చాలా కాలంగా లేవు, కానీ ఇటీవలే ఆసిఫాబాద్ ఆ ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి కొన్ని పులులు రావడం, నివాసం ఉండడం కూడా మొదలైందని వింటున్నాం. మరి ఈ ప్రాంతంలో కూడా ఆ పులులు వస్తూ ఉన్నాయా, ఇక్కడ కూడా అవి నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉందా, మళ్ళీ అడవికి కవ్వాల్ ఈ అభయారణ్యం నిజంగా పులుల స్థానం అవుతుందా?
2: అది తప్పకుండా అండి. ఎందుకు అంటే గత సంవత్సరం క్రితం కంప్లీట్గా ఒక 1 ఇయర్ మాఘవి అని మనకి ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లోనే ఇదే ప్రాంతంలోనే ఉండేది. ఇప్పుడు
3: ఇంతవరకు రూపకం కార్యక్రమంలో రక్షించే అడవి రక్షణ రూపకం విన్నారు. సమర్పణ సుమనస్పతి రెడ్డి. ఇంతటితో ఈ రూపకం కార్యక్రమం సమాప్తం. రేపు పొజామట్టు 5:45 లలిత సంగీతంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: आकाशवाणी समाचार के साथ मैं प्रियंका अरोड़ा। केंद्रीय मंत्रिमंडल ने विपणन सीजन 2026-27 के लिए 14 खरीफ फसलों के न्यूनतम समर्थन मूल्य में बढ़ोतरी को मंजूरी दे दी है। नई दिल्ली में मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा कि सरकार ने किसानों को उनके उपज का लाभकारी मूल्य सुनिश्चित करने के लिए खरीफ फसलों का न्यूनतम समर्थन मूल्य बढ़ा दिया है।
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 260,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से। और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT।
0: श्री वैष्णव ने बताया कि सूर्यमुखी बीजों के लिए न्यूनतम समर्थन मूल्य में 622 रुपए प्रति क्विंटल, कपास के लिए 557 रुपए प्रति क्विंटल और तिल के लिए 500 रुपए प्रति क्विंटल की वृद्धि की गई है। ग्रेड ए धान के लिए न्यूनतम समर्थन मूल्य 2,461 रुपए प्रति क्विंटल, हाइब्रिड ज्वार के लिए 4,023 रुपए प्रति क्विंटल, बाजरा के लिए 2,900 रुपए प्रति क्विंटल और अरहर दाल के लिए 8,400 रुपए प्रति क्विंटल होगा। मंत्रिमंडल ने कोयला और लिग्नाइट गैसीकरण परियोजनाओं के लिए संवर्धन योजना को भी मंजूरी दी है। श्री वैष्णव ने बताया कि ये योजना भारत के कोयला और लिग्नाइट गैसीकरण कार्यक्रम को बढ़ावा देने के लिए महत्वपूर्ण है।
1: कोल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इसे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो LNG इम्पोर्ट करनी पड़ती है वो कम हो जाएगी। 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3 लाख करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल, और 75 मिलियन टन कोल को इसमें गैसीफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे।
0: श्री वैष्णव ने कहा कि योजना से केवल खनन से प्रतिवर्ष 6,300 करोड़ रुपए का राजस्व और 5,000 रोजगार सृजित होगा। ये आत्मनिर्भर भारत और मेक इन इंडिया पहल को भी सशक्त करेगी। मंत्रिमंडल ने सार्वजनिक निजी भागीदारी के अंतर्गत नागपुर अंतर्राष्ट्रीय हवाई अड्डे के उन्नयन और आधुनिकीकरण को मंजूरी दे दी है। श्री वैष्णव ने कहा कि ये नागपुर हवाई अड्डे के लिए एक क्षेत्रीय विमानन केंद्र बनने की दिशा में महत्वपूर्ण निर्णय है। प्रधानमंत्री नरेंद्र मोदी शुक्रवार को संयुक्त अरब अमीरात, नीदरलैंड्स, स्वीडन, नॉर्वे और इटली के 6 दिन की यात्रा पर रवाना होंगे। विदेश मंत्रालय में सचिव CV जॉर्ज ने नई दिल्ली में बताया कि शुक्रवार को श्री मोदी संयुक्त अरब अमीरात में राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नाहयान से मुलाकात करेंगे। रूस के विदेश मंत्री सर्गेई लावरोफ ने आश्वासन दिया है कि बाहरी प्रतिस्पर्धा के बावजूद भारत के लिए ऊर्जा आपूर्ति संबंधी समझौतों का पालन किया जाएगा। श्री लावरोफ ने कहा कि रूस ये सुनिश्चित करने के लिए हर संभव प्रयास करेगा कि अनुचित प्रतिस्पर्धा द्विपक्षीय समझौतों को नुकसान न पहुंचाए। राष्ट्रीय अन्वेषण अभिकरण NIA ने वांछित नार्को आतंकवादी इकबाल सिंह उर्फ शेरा को गिरफ्तार कर लिया है। लंबे राजनयिक और कानूनी प्रयासों के बाद पुर्तगाल से उसके प्रत्यर्पण में सफलता हासिल की गई है। 2020 से फरार इस आतंकवादी को पाकिस्तान समर्थित नार्को आतंकी मामले में गिरफ्तार किया गया है। पश्चिम बंगाल सरकार ने आलू, प्याज, फल, सब्जियों, तिलहन, अनाज, पशु उत्पादों और अन्य आवश्यक उत्पादों के अंतर्राज्यीय आवागमन पर लगे सभी प्रतिबंध हटा दिए हैं। ये प्रतिबंध पूर्ववर्ती तृणमूल कांग्रेस सरकार ने लगाए थे। इन प्रतिबंधों से आलू किसानों और अन्य संस्थाओं को भारी नुकसान हुआ था। गुजरात के गांधीनगर में एशियाई भारत्तोलन प्रतियोगिता में ज्ञानेश्वरी यादव ने 53 किलो भार वर्ग में रजत और कांस्य पदक जीता है। उधर थाईलैंड ओपन बैडमिंटन में PV सिंधु, मालविका बंसोड़, देविका सिहाग, लक्ष्य सेन और किदाम्बी श्रीकांत सिंगल्स प्री क्वार्टर फाइनल में पहुंच गए हैं। IPL क्रिकेट में रायपुर में आज शाम 7:30 बजे रॉयल चैलेंजर्स बेंगलुरु का मुकाबला कोलकाता नाइट राइडर्स से होगा। अंक तालिका में 8वें स्थान पर मौजूद कोलकाता के लिए ये मुकाबला प्लेऑफ की दौड़ में बने रहने के लिए महत्वपूर्ण है। वहीं बेंगलुरु जीत दर्ज कर शीर्ष पर आना चाहेगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇయలటి రేపటి కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. ఈ పొజామట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు, ఇంకా భోత్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. రాత్రి 7:15 ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమంలో పుచ్చకాయ సాగులో మెళకువలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఆ తర్వాత పప్పు ధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు బి వనజ. ఇయల రాత్రి 9:30 నవలతో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 36వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతిరెడ్డి. చెవికింపు విక్రమ్ ఘోష్ స్వర రచనలు ఇలా రాత్రి 9:45 వింటారు. రాత్రి 10:00 మావ నేడుగొండ మండలం చించోలి గ్రామానికి చెందిన కాత్లే లక్ష్మణ్ బృందం వినిపించే పాండ్య భూపతి కథాగానం మొదటి భాగం ప్రసారమవుతుంది. రాత్రి 10:30 మధురిమలో మధురమైన పాటల్ని కూడా వినిపిస్తా. ఇవి ఇయల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. రేపు పొద్దుగల్లటి సంధి రాత్రి 11:00 దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు పొద్దుగల్ల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం కంటిచూపు లోపాలను ఎలా తగ్గించవచ్చు నేత్ర వైద్యురాలు డాక్టర్ వైశాలితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతిరెడ్డి. న్యాయం చట్టం శీర్షికన పనిచేసే స్థలాల్లో వేధింపుల నుండి మహిళలకు రక్షణ గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు సి ప్రియాంక. రేపొద్దుగల 8:30 నవలతో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 36వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతిరెడ్డి. రేపొద్దుగల 10:00 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రేపు పొజామట్టు 5:00-5:30 దాకా ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాట యూనిట్లో కోరిన పాటల్ని వినొచ్చు. రేపొజామట్టు 5:30 కతిందాం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు కథల సంపుటి నుండి హెచ్చరిక కథ వింటారు. రచన గరిపెల్లి అశోక్. ఈ కథ చెప్తారు జీ జ్యోతి. ఆ తర్వాత స్నేహితులు కథల సంపుటి నుంచి మంచి దొంగ కథ వింటారు. రచన కన్నెగంటి అనసూయ. ఈ కథ చెప్తారు బి సంధ్యలీల. పొజామట్టు 5:45 లలిత సంగీతంలో ఎంఎస్ రామారావు పడిన లలిత గీతాలు వింటారు. పల్లెపదాలు తాంసీ మండలం బండల్నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాషయ్య తత్వాలు 4వ భాగం, ఇంకా గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు వింటారు. రేపు పొజామట్టు 6:20 రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పూత పిందే దశలో మామిడిలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలినిన్. ఇదైనాక రైతు అంతరంగంలో సమీకృత వ్యవసాయం గురించి బజార్ హత్నూర్ మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన రైతు కాళే గణపతితో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. రేపు రాత్రి 9:30 బాసరుచులు ప్రముఖ రచయిత నందగిరి వెంకటరామారావు చారిత్రక కథానిక నుండి ఓ ఖండిక, ఇంకా ప్రముఖ కవి ఎలనాగ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్దన్. రాత్రి 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో దేవేంద్ర మురుదేశ్వర్ వేణుగానం వింటారు. రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు కూడా వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:10 మరికొంచెంసేపట్లో
3: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేలాగా మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యాభివృద్ది, భాష, వృత్తిపరమైన శిక్షణ ద్వారా యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలు కల్పించడం టామ్కామ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలాగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనను కలిసిన ఒక ప్రైవేట్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఆయన కోరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ రోజు ఒక వాహన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖుస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమాపేశమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలంగాణలో తమ సంస్థ వ్యాపార కార్యకలాపాలను దారా ఖుస్రోషాహి వివరించారు. హైదరాబాద్ లో తాము ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. నైపుణ్యాభివృద్ది, భాష, శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగావకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. జర్మనీలో ఉద్యోగావకాశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంపులో పాల్గొని మంత్రి మాట్లాడుతూ
3: బయట దేశంలో పోయినప్పుడు ఎక్స్పీరియన్స్ అవసరం, సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ లాంగ్వేజ్ తో కూడగట్టుకుంటే అందరికీ ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయి. అందరికి కూడా మందమరి ప్రజలు, చెన్నూరు ప్రజలు, ఇంకా మన రాష్ట్రంలో ఉన్న ఎవరైతే బయటికి పోవాలి, నేర్చుకోవాలని చెప్పి ఒక పట్టుదల ఉంటుందో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించడానికి మన టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను రాష్ట వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేలాగా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళల సాధికారత కోసం రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలాగా వారోత్సవాలు ఉండాలని సూచించారు. ప్రతిరోజు భిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను చాటి చెప్పే విధంగా షెడ్యూల్ రూపొందించాలన్నారు. కనీసం 4000 గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలాగా ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా ధర్మపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ
4: జగిత్యాల జిల్లాకు సంబంధించిన విద్యా వారోత్సవాల్లో గ్రామాల్లో ఉంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ నుంచి 10th వరకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయాలి. ఆ కుటుంబానికి ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఇబ్బంది జరగకుండా మన బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేయడం అనేది అది గొప్ప సంకల్పం. జూన్ లో అమలు చేస్తున్నారు వెల్కమ్ కిట్ అని చెప్పి ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రభుత్వమే వారికి అందించే విధంగా పథకాన్ని అమలు చేయడం.
2: నారాయణపేట జిల్లా నర్వ మండలంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియను మంత్రి స్వయంగా పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరత ఉన్న విషయాన్ని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీలతకు ఫోన్ చేసి అవసరమైన గన్ని బ్యాగులు తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట బృందం ఈరోజు రాజ్భవన్లో గవర్నర్ బీఎస్జీ చీఫ్ ప్యాట్రన్ శివప్రతాప్ శుక్లాను కలుసుకుంది. బీఎస్జీ రాష్ట ప్రధాన కమిషనర్ దానకిషోర్, రాష్ట కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తో కూడిన బృందం రాష్టంలో సంస్థ విస్తరణ, అభివృద్ది కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై గవర్నర్కు వివరించింది. బీఎస్జీ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు, గవర్నర్ ఫండ్ సహాయంతో చర్యలు చేపడుతున్నామని దానకిషోర్ తెలియజేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు పనిచేస్తుండగా 30,000 మందికి పైగా విద్యార్థులు స్కౌటింగ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని మోడల్ స్కూల్స్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కోర్సులకు పాఠశాల విద్యాశాఖ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ బైపీసీ ఏసీఈ సీఈసీ గ్రూపుల్లో ఉచితంగా చేరవచ్చు. ప్రతి గ్రూపులో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తులను ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం పల్లెపాటల పండుగ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆకాశవాణి తెలంగాణ రాష్ట రీజనల్ ఛానల్ మేనేజర్ భానోత్ హరిసింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆకాశవాణి ఆవిర్భావ 90 వసంతాల వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్బంలో గత సంవత్సరం జూన్ నుంచి అనేక సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమం రేపు సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరుగుతుందని పేర్కొన్నారు. డాక్టర్ గోరటి వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో గడ్డన్ రమేష్ బృందం వారి పల్లెపాటలు, ఏనుగుల నర్సయ్య బృందం వారి ఒగ్గు కథ ఆహూతులను అలరించనున్నాయని హరిసింగ్ వివరించారు. 2026-28 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశానికి టీజీడీఈఈ సెట్ 2026 పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షకు మొత్తం 32611 దరఖాస్తులు అందినట్లు డీసెట్ కన్వీనర్ కార్యాలయం తెలియజేసింది. వీటిలో తెలుగు మాధ్యమం నుంచి 12384, ఇంగ్లీష్ మాధ్యమం నుంచి 18993, ఉర్దూ మాధ్యమం నుంచి 1234 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. లారీలు గన్ని బ్యాగుల కొరతతో రాష్ట వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ నేత ఎమ్మెల్యే మహేశ్వరుడు ఆరోపించారు. నిర్మల్ నియోజకవర్గంలో మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
5: మరి ఇప్పటి వరకు ఇంకొక సైడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా మొక్కలు పూర్తిగా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నది. గన్ని బ్యాగ్స్ లేవు, లారీలు లేవు, అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది? కొనుగోలు కేంద్రాలు ఎందుకు దుర్భీర్యమైనటువంటి పరిస్థితి ఉన్నది? ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తున్నదని అడుగుతా ఉన్నాను.
2: పేదల సొంతంటికలను నిజం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఇందిరా మేళం ప్రారంభించిన అనంతరం లబ్దిదారులకు నూతన వస్త్రాలను అందజేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. వచ్చే 3 రోజుల పాటు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి నుంచి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వీల్చే అవకాశం ఉందని తెలియజేసింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో ఆధునిక ఇంగ్లీష్ మీడియం విద్యను ఉచితంగా పేద విద్యార్థులకు అందిస్తున్నామని, విద్యార్థుల బోధనా అవసరాలు తీర్చడానికి రాష్టంలో 11,000 మంది ఉపాధ్యాయులు నియమించామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక విద్యావారోత్సవాల్లో ఎంపీ పాల్గొన్నారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సివి ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఎస్పీ మహేష్ బి గీతే పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే సీఓఈ సెట్ 2026 ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. తమకు కేటాయించిన సీఓఈ ప్రిన్సిపల్ ను ఎంపికైన విద్యార్థులు సంప్రదించాలని సంస్థ కార్యదర్శి కె సీతాలక్ష్మి సూచించారు. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యను పరిష్కరించేలాగా మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. నైపుణ్యాభివృద్ది, భాష, వృత్తిపరమైన శిక్షణ ద్వారా యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం టామ్కామ్ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలియజేశారు. వచ్చే 3 రోజుల పాటు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: ఇయలటి గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు, ఇంకా బోత్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. ఈ కీర్తనలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబులో కామరా బురద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు గిరిపదం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసుల జానపద సంగీతాన్ని, వారి సాంప్రదాయ పాటలను శ్రోతలందరికీ వినిపిస్తున్న కార్యక్రమమే ఈ గిరిపదం. ఈ కార్యక్రమంలో గిరిజనుల పండగల పాటలు, వారికి తెలిసిన చరిత్రకారుల పాటలు, భక్తి పాటలు, భజనలు, కీర్తనలు మొదలైనవి ఉంటాయి. మరి ఈలటి గిరిపదం కార్యక్రమంలో ముందుగల విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమంలో. ఇప్పుడు విందాం బోధ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు.
5: ఇది భజన వయానా హరి భజన్. అంటే హరి అంటే దేవుడు, దేవుడు భజన దాంది స్వరూపము. ఎంతో తీయగా అంటే ఏదో అది హరి భజన అంటే మనకు ఎక్కడ దొరకది. దేవుంది స్వరూపము హరి భజన అంటే మన లోపల ఆత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇంకా భజన మేము

ఇది భజన మనుషు పాడితే మనుషుల చాలా ఆనందం రుచి వస్తుంది అనుకుని ఈ భజన లోపల ఆర్తం ఉన్నది.

ఇంతవరకు గిరిపదం కార్యక్రమంలో బోత్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ కీర్తనలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా వినాలనుకున్నా ఇవి మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాయి. అందుకోయినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మీరి నుండి మీ దోస్తులకు చుట్టాలకి వినిపించండి. మీరందరినాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుడు మరకుండ్రీ.

ఇంతటితో ఈ గిరిపదం కార్యక్రమం సమాప్తం. రేపు జమట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం బండల్ నాగ్పూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కాషాయ తత్వాలు 4వ భాగం, ఇంకా గుడి హత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. యువతకు అక్కరకొచ్చే సమాచారం. ముందుగా ఒక సమాచారం. ఉన్నత చదువుల్లో రాణించేలా అందించే ఉచిత కోచింగ్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత అన్నారు. మంగళవారం కళాశాలలో పీజీ కోర్సులకు సంబంధించి ఉచిత శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 15 రోజుల పాటు విద్యార్థులకు బాటనీ పీజీలో అర్హత సాధించేలా కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

0: ఇప్పుడు ఇంకో సమాచారం. బీసీ గురుకులాల్లో ఇంటర్ డిగ్రీ అడ్మిషన్లకు అప్లై చేసుకునేందుకు గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు ఎంజేపీ సెక్రటరీ సైదులు వెల్లడించారు. అచ్చే అకాడమిక్ ఇయర్కు ఆన్లైన్లో అప్లై చేసుకునేందుకు గడువు పెంచాలని తల్లిదండ్రుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్సైట్ https://mjptbcwreis.telangana.gov.in https://mjptbcacademyadmissions.org/mjpinter వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. కోర్సులకు కాలేజీలకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని అన్నారు. డిగ్రీ అడ్మిషన్లకు mjptbcwreis.telangana.gov.in లేదా https://mjpbcadmissions.org/mjpdegree లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇంతటితో విద్యా ఉద్యోగ సమాచారం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 7:05. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కి

0: నుంచి ఈరోజు మహారాష్ట్రలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారు వెండి ధరలు ఈరోజు పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్ లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో రాయ్పూర్ లో తలపడుతుంది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కు గాను 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు చేసేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమాపేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని చెప్పారు.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 260,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులకు సుమారు 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2004-05 నుండి 2013-14 వరకు జరిగిన 4,75,000 కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో 14 ఖరీఫ్ పంటలు పండించే రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18,99,000 కోట్ల రూపాయలని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుండి 7,63,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇది ఆత్మ నిర్బర్ భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఉత్తమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఈ నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది అన్నదాతలకు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు లాభదాయకమైన ధరలు లభిస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ నిర్ణయం దేశంలోని రైతుల జీవితాల్లోకి మరింత శ్రేయస్సు తీసుకువస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో ఈ పర్యటన వివరాలను మీడియాకు వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి సివి జార్జ్, 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ప్రధానమంత్రి శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారని, అక్కడ ఆ దేశ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలియజేశారు.
2: The visit to the 4 European countries comes in the backdrop of the India-EU FTA that we finalized earlier this year. During the visit, the 3rd India-Nordic summit will also take place. India considers these countries as important partners in our Make in India initiative aimed at transforming India into a manufacturing hub. These visits will focus on our 3 T's, trade and investment, technology, particularly green technology, innovation, startups, and of course, again,
0: పర్యటనలో 2 దశగా ప్రధానమంత్రి అదే రోజు నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్ తో చర్చలు జరుపుతారని సిబి జార్జ్ తెలియజేశారు. తన పర్యటనలో 3వ దశలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం స్వీడన్ లోని గోథెన్బర్గ్ కు వెళ్లి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టసన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇద్దరు నాయకులు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్ తో కలిసి ఇద్దరు ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో 4వ భాగంగా 3వ భారత నార్టిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీ నార్వేలో పర్యటించడం ఇది తొలిసారి కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటిస్తున్నారు. మంగళవారం 3వ భారత నార్టిక్ సమ్మిట్ జరుగుతుందని సిబి జార్జ్ తెలియజేశారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియో మట్టరెల్లాను కలుసుకుని ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కూడా చర్చలు జరుపుతారు. అలాగే యునైటెడ్ నేషన్స్ ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారతీయ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మహారాష్టలోని అహల్యానగర్ జిల్లాలోని రాహోరి తెహసీల్ కు చెందిన ఒక వ్యక్తిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి సిబిఐ ఈ అరెస్ట్ జరిపింది. ధనంజయ్ లోఖండే అనే ఈ వ్యక్తిని అహల్యానగర్ పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించి అక్కడ సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ప్రత్యేక సిబిఐ బృందం అహల్యానగర్ కు చేరుకుని స్థానిక పోలీసుల సహాయంతో నీట్ పేపర్ లీకేజ్ నిందితుడిని అరెస్ట్ చేసింది. అసం ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన రాష్ట శాసనసభలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెడుతుంది. కొత్త పదవీ కాలంలో జరిగిన మొదటి కేబినెట్ సమాపేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం ప్రకటించారు. డాక్టర్ విశ్వశర్మ నిన్ననే వరుసగా రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి శ్రోతలకు తెలుసు. May 21 నుంచి 26వ తేదీ వరకు అస్సాం అసెంబ్లీ ప్రత్యేక సమాపేశాలు జరుగుతాయని, ఆ సమయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ముఖ్యమంత్రి తెలియజేశారు. సమాపేశాల చివరి రోజున ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా కొన్ని విదేశీ మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. గగనతల ఆంక్షలు, విమాన ఇంధనం ధరలు భారీగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ సేవల హేతుబద్దీకరణ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలియజేసింది. ఢిల్లీ షికాగో, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై, చెన్నై సింగపూర్ మరో రెండు మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. బంగారం, వెండి ధరలు ఈరోజు 6% వరకు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఫ్యూచర్స్ మార్కెట్లో తాజా నివేదికల ప్రకారం జూన్ లో అమ్మకానికి ఉద్దేశించిన బంగారం ధర దాదాపు 6% పెరిగి 10 గ్రాములకు 162,597 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా జులై కాంట్రాక్ట్ వెండి ధర సుమారు 6.4% పెరిగి కిలోకు 2,96,821 రూపాయల వద్ద కొనసాగుతోంది. ప్రభుత్వం బంగారం, వెండి పైన సెస్తో కలిపి దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచింది. ప్లాటినం పై కూడా దిగుమతి సుంకాన్ని 6.4% నుంచి 15.4% పెంచారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పళ్లు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, జంతు ఉత్పత్తులు, ఇతర నిత్యావసర వస్తువుల అంతరాష్ట రవాణాపై ఉన్న అన్ని ఆంక్షలను తొలగించింది. గతంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల బంగాళాదుంప రైతులు, ఇతర వర్గాలు భారీ నష్టాలు చవిచూసినట్లు తెలుస్తోంది. అధికారంలోకి రావడానికి ముందే ఈ ఆంక్షలు తొలగిస్తామని భారతీయ జనతా పార్టీ రైతులకు హామీ ఇచ్చింది. ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లను యథావిధిగా కొనసాగిస్తూనే స్వదేశీ పర్యటన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కాన్వాయ్ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రధానమంత్రి ఇటీవల గుజరాత్ అసోం రాష్టంలో పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించే నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం రాయ్పూర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. ఇంకొద్దిసేపట్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ను 82 పరుగుల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 2026-27 ఖరీఫ్ సీజన్ కి 14 పంటలకు గాను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ సంఘం కనీస మద్దతు ధరను ఆమోదించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కి సంబంధించి ఈరోజు మహారాష్టలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. బంగారం, వెండి ధరలు ఈరోజు గణనీయంగా పెరిగాయి. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. రాయ్పూర్లో 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

Eu, Samu. Eu sou Darula Karikramam.

0: రైతులు దుక్కి దున్నిన కాన్నుంచైతే పంట చేతికొచ్చేదాకా పంటలో పాటించవలసిన మెళకువలు జాగ్రత్తలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు సలహాలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం ఇది. ఇయలటి కార్యక్రమంలో పుచ్చకాయ సాగులో మెళకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట వేడతారు పి అశోక్. అనంతరం పప్పుధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట వెడతారు బి వనజ. వాతావరణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం ప్రధానంగా ఎండగా ఉన్నది. అట్లనే అక్కడక్కడ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే గాలిలో తేమ 41%గాను గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీచింది. గడిచిన 24 గంటలల్లా నమోదైన ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయి? గరిష్టంగా 43 డిగ్రీల సెల్సియస్ గాను కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన అది. మీరు ట్యూన్ చేసింది 100.2 FM. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసం, వ్యవసాయదారుల కార్యక్రమం. ఎండాకాలంలో ఎక్కువగా తీసుకునే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఈ పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉన్నందువల్ల మన దాహార్తిని తీర్చుకునేందుకు ఈ పుచ్చకాయను ఎక్కువగా తింటూ ఉంటాం. మరి ఈ ఎండాకాలంలో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి ఈ పుచ్చకాయని ఎసుంటి నేలల్లో పండించాలా, మరి ఎసుంటి వాతావరణంలో పండిస్తున్నారు అన్న ముచ్చట్లను ఇప్పుడు విందాం. పుచ్చకాయ సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్.
1: నమస్కారం డాక్టర్ సునీల్ కుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ఎండాకాలంలో అందరూ ఇష్టంగా తినే పండు, ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి పండు వాటర్ మిలాన్, అదేవిధంగా కొంతమంది పుచ్చకాయ అంటారు, అదేవిధంగా మన ఆదిలాబాద్ పట్టిలో మాత్రం దీన్ని తర్బూజ్ పండు అని కూడా అంటుంటారు. అయితే మరి ఈ పండును పండించాలంటే ఎసుంటి వాతావరణం ఉండాలి, ఎసుంటి నేలలు ఉండాలి, అదేవిధంగా మన ఆదిలాబాద్ పట్టిలో దీన్ని సాగు చేసుకోవచ్చా?
2: అయితే ఇప్పుడు మనం పుచ్చ ఏదైతే మనం ఆదిలాబాద్ లో తర్బూజ్ అంటున్నామో, ఇది ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో సాగు చేసుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి పంట. మన ఆదిలాబాద్ లో ఏంటంటే ఈ పంట ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు. మన ఆదిలాబాద్ పట్టులో ఇప్పుడు ఏంటంటే ఇప్పటి నుంచి ఇంకా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, ఫిబ్రవరి నుంచి కూడా ఇప్పుడు విత్తుకోవచ్చు రైతులు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీరు అన్నట్లు మంచి పోషకాలు ఎక్కువ ఉంటాయి, క్యాలరీలు తక్కువ ఉంటాయి, డైటింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడతారు దీన్ని. దీంట్లో ముఖ్యంగా విటమిన్లు చూసినప్పుడు విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది, విటమిన్ సి కూడా ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు మనకు ఎండాకాలంలో అయితే దాహాన్ని తీరుస్తుంది. అదేవిధంగా పోషక విలువలు కూడా కలిగి ఉండడం వల్ల చాలా మంది పుచ్చని ఇష్టపడతా ఉంటారు. పుచ్చ సాగు చేసిన రైతులకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే మన నేలలు చూసినప్పుడు ఇది దాదాపుగా ముఖ్యంగా ఏంటంటే ఇసుక నేలలు, అదేవిధంగా ఎర్ర నేలలు, చెలక భూములు, నల్లరేగడి నేలలు కూడా సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఉదయన సూచిక అనేది 6 నుంచి 6.7 ఉన్నటువంటి నేలలు, మురుగు నీళ్లు బయటకు పోయేటటువంటి సౌకర్యం ఉన్న నేలల్లో, సేంద్రియ పదార్థం ఎక్కువ ఉన్నటువంటి నేలల్లో దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మన నల్లరేగడి భూముల్లో కూడా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంచి దిగుబడులు వస్తాయి, కాకపోతే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దీంతోపాటు వాతావరణ పరిస్థితులు అయితే మన వాతావరణ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే మార్కెట్ ని అనుగుణంగా చేసుకుని మనం మార్కెట్ ని బేరేజ్ వేసుకుని ఈ యొక్క పంట కాల పరిమితిని బట్టి రకాలని ఎంపిక చేసుకోవచ్చు మనం. అయితే ముఖ్యంగా ఏంటంటే మన వాతావరణ పరిస్థితులు చూసినప్పుడు 23 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మంచి ఎదుగుదల ఉంటుంది.
1: అయితే మరి ఈ పుచ్చకాయలు ఏమేం రకాలు అందుబాటులో ఉన్నాయి, మరి ఏ రకాలైతే అనుకూలంగా ఉంటాయి, అదేవిధంగా ఏ రకాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది అంటారు?
2: ఇప్పుడు పుచ్చలో మామూలుగా కూరగాయ పంటల్లో ఎక్కువగా దేశవాళీ రకాలు ఉన్నా కూడా ప్రైవేట్ సంకర రకాలని ఎక్కువ సాగు చేస్తున్నారు రైతులు. పుచ్చలో ఇప్పటికి కూడా దేశవాళీ రకాలను సాగు చేస్తున్న రైతులు కూడా ఉన్నారు. వీటిలో కొన్ని చూసినప్పుడు మంచి రకాలు అసహి ఎమాటో అనేటటువంటి రకము, అసహి ఎమాటో అంటారు. ఇది మనకి ఏంటంటే కాయ బరువు బాగానే మంచి బరువుతో ఉంటుంది, 6 నుంచి 8 కిలోల వరకు వస్తుంది. దీంట్లో ఏంటంటే కండ అంటాం కదా, లోపల గులాబీ రంగులో ఉంటుంది కండ, దీనిలో చక్కెర శాతం కూడా 11-13% ఉంటుంది. ఇది కొంచెం ఏంటంటే హైబ్రిడ్లతో పోల్చినప్పుడు కొంచెం ఆలస్యంగా వస్తుంది. 95 రోజులకు మనకు కోతకు వస్తుంది. దిగుబడి చూసినప్పుడు మన ఎకరానికి 90 క్వింటల్ దిగుబడి వస్తుంది. అదేవిధంగా షుగర్ బేబీ అనేటటువంటి రకం, ఇది ఏంటంటే కొంచెం మనకు త్వరగానే కోతకు వస్తుంది, 80 రోజుల్లో కోతకు వస్తుంది. దీంట్లో ఏంటంటే కాయలు కొంచెం చిన్నగా ఉంటాయి, కాయ బరువు చూసినప్పుడు 2-3 కిలోలు ఉండి కొంచెం గుండ్రంగా ఉంటాయి. దీంట్లో దిగుబడి 60 క్వింటల్ వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే 80 రోజుల్లో మనకు పంట అనేది ముగిసిపోతుంది. తర్వాత అర్కా జ్యోతి అర్కామానిక్ అనేటటువంటి బెంగళూరు పరిశ్రమ స్థానం వాళ్ళు విడుదల చేసినటువంటి రకాలు, వీటిలో కూడా పండ్లు గుండ్రంగా ఉండడము, అదేవిధంగా పండు బరువు 6-8 కిలోలు పెద్ద సైజులోనే వస్తాయి. దిగుబడి కూడా 85 రోజుల్లో 80 క్వింటల్ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు దుర్గాపూర్ కేసరు, దుర్గాపూర్ మీటా అనే రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకా మన ప్రైవేట్ రకాలు అయితే చాలా వరకు రకరకాల కంపెనీల నుంచి చాలా ఉన్నాయి. సాగర్ కింగ్ అని, షుగర్ క్వీన్ అని చాలా ఉన్నాయి. ఇట్లాంటి మధురిమా, మాధురి అట్లాంటి రకాలు చాలా అందుబాటులో ఉన్నాయి. అయితే రైతులు ఏంటంటే మన ప్రాంతంలో డిమాండ్ ఎటువంటి రకాలకు ఉంటుంది వాటిని ఎంపిక చేసుకుని సాగు చేసుకుంటే బాగుంటుంది.
1: అయితే మరి మనం ఈ పుచ్చకాయను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు విత్తనం మనకు ఎంత అవసరం పడుతుంది ఒక ఎకరానికి? మరి విత్తుకునే సమయం ఏదంటారు? ఏ పద్ధతిలో విత్తుకోవాలంటారు?
2: ఇప్పుడు మామూలుగా అయితే ఒక ఎకరంలో మనం తర్బూజా లేదా పుచ్చ సాగు చేయాలంటే దాదాపు 500-600 గ్రాముల విత్తనం అనేది అవసరం పడుతుంది. అయితే ఇప్పుడు మనకు దీంట్లో మనం విత్తేటప్పుడు జనరల్ ఎక్కువ మొత్తంలో రైతులు చేసేటటువంటి పద్ధతి, సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి ఏంటంటే 2-2.5 మీటర్ల దూరంలో, అంటే 8-9 ఫీట్ల దూరంతో కాల్వలు చేసుకుంటాం. 8-9 ఫీట్లకు కాల్వలు చేసుకుంటాం అన్నట్టు. ఈ కాల్వ వీడల్పు ఎంత ఉంటాయంటే 60 సెంటీమీటర్లు ఉంటాయి, అంటే 2 ఫీట్లు. ఈ కాల్వలు చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కాల్వల పైన మనం ఏంటంటే మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు ఉండేటట్లుగా విత్తనాలు విత్తుకోవడం జరుగుతుంది. ఈ కాలువల్లో మనం నీళ్లు పారించడము, తర్వాత మొక్కలు మొలకెత్తడము, ఆ తర్వాత ఆ కాలువల పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రాంతంలో ఇదంతా కూడా మొక్కలు పాకి పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం విత్తనాలని దీంట్లో విత్తుకోవచ్చు నేరుగా, లేదా అంటే మనకు ఇప్పుడు చలి ఎక్కువ ఉన్నది అనుకోండి, ఒకవేళ చలి ఎక్కువ ఉంటే విత్తనం మొలకెత్తడానికి ఆలస్యం అవుతుంది, కొన్ని మొలక రాకపోవచ్చు కొన్ని చలి ఎక్కువ ఉన్నప్పుడు. అటువంటిప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు టమాటాల వంకాయ నారు పెంచినట్టు ఈ పుచ్చనారు కూడా పెంచుకోవచ్చు మనం. అంటే ఇట్లా పెంచుకోవాలన్నప్పుడు కొంచెం పెద్ద సైజులో ప్లాస్టిక్ పాలీ బ్యాగ్స్ అంటాం కదా, నల్లటి కవర్లు, అవి 6 ఇంచులు బై 4 ఇంచుల సైజు గల సంచులలో మనం విత్తనాలు పెట్టుకోవాలి. విత్తనాలు పెట్టిన తర్వాత మనం 2-3 ఆకుల దశలో, దాదాపు 25-30 రోజుల దశలో మనం మన చేనులో నాటుకోవచ్చు. ఇది ఏంటంటే మనం సంప్రదాయంగా చేస్తున్న పద్ధతి. అయితే ఇప్పుడు చాలా మంది ఆదర్శ రైతులు చేస్తున్న పద్ధతి ఏంటంటే పుచ్చను మనం ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎత్తుమడులు చేసే పద్ధతిలో చూసినప్పుడు 1 మీటరు వెడల్పుతోని, అదేవిధంగా పొడవుగా మన చేనులో అనుకూలమైన పొడవు చేసుకుని ఎత్తు 20-25 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటటువంటి మడులను తయారు చేసుకుంటారు. ఈ మడులను తయారు చేసుకుని మడుల పైన ఏంటంటే మనం డ్రిప్ పైపులను పరుచుకుంటారు. డ్రిప్ పైపులను పరుచుకొని ఇక డ్రిప్ మనకి ఎక్కడైతే డ్రిప్ నుంచి వాటర్ వస్తాయో వాటిని ఎమిటర్స్ అంటాం మనం, డ్రిప్పర్స్ లేదా ఎమిటర్స్ అంటాం. ఆ ఎమిటర్స్ కు దగ్గర ప్రాంతంలో మనం విత్తనాలనేవి విత్తుకోవడం జరుగుతుంది. 45-50 సెంటీమీటర్ల దూరంలో మనము ఈ ఎత్తుమడి పైన జంట వరుసల్లో విత్తనాలు విత్తుకోవడం జరుగుతుంది. ఇట్లా విత్తిన తర్వాత మనం క్రమేపీ నీళ్ళు ఇస్తూ ఉండడం. అదేవిధంగా అంటే కొంతమంది దీంట్లోనే డ్రిప్ పరిచిన వెంటనే మల్చింగ్ కూడా చేసుకుంటారు. అంటే మల్చింగ్ తో చేసుకోవచ్చు, మల్చింగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. కాదు మల్చింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకు కలుపు సమస్య తగ్గుతుంది, అదేవిధంగా తేమ కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇట్లా మల్చింగ్ ప్లస్ మనం ఈ డ్రిప్ తో కనుక చేసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది, కాయ నాణ్యత కూడా బాగుంటుంది.
1: అదేవిధంగా ఈ పుచ్చకాయలు చూసుకున్నట్లయితే

0: ఎరువులు అంటే ఎరువులు ఏమేమి ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది?
1: ఇప్పుడు మనకు పుచ్చలో మంచి నాణ్యత రావాలా, మంచి రుచిగా ఉండాలా. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది తినేవాళ్ళు చెప్పేది ఏంటంటే పుచ్చ మార్కెట్ లో బాగానే కనబడుతుంది కానీ చప్ప వస్తున్నది, లోపల కండ తెల్లగా ఉంటున్నది అంటారు. అట్లా ఎందుకు వస్తుంది అంటే మనకు నీళ్ళ లోపల మంచి సేంద్రియ కార్బనం ఉండాలి. సేంద్రియ కార్బనము అందించాలంటే మనం బాగా పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ అందించాలి. ముఖ్యంగా ఇట్లా అందించినప్పుడు మంచి నాణ్యత వస్తుంది, మంచి ధర కూడా పలుకుతుంది. ఈ రోజులు ఏంటంటే ప్రతి ఒక్క కన్స్యూమర్ కూడా నాణ్యత వైపే చూస్తున్నారు, డబ్బుల గురించి ఆలోచించట్లేదు ఎవరు కూడా. ధర ఎక్కువైనా పర్వాలేదు కానీ మంచి నాణ్యత ఉండాలని చూస్తున్నారు. అట్లాంటి మనకు నాణ్యత రావాలన్నప్పుడు తప్పకుండా ఎకరానికి ఒక 5 టన్నుల వరకు పశువుల ఎరువు లేదా 2 టన్నుల వరకు వర్మి కంపోస్ట్ వేసుకోవాలి. అదే విధంగా మనము చివరి దిక్కులు ఏంటంటే 40 కిలోల వరకు భాస్వరము, 24 కిలోల వరకు పొటాషు, అదే విధంగా 40 కిలోల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని మనం ముఖ్యంగా ఏంటంటే విత్తేటప్పుడు ఒకసారి మళ్ళొకటి 25 నుంచి 30 రోజుల తర్వాత నత్రజనిని అందించుకోవాలి. ఇట్లా అందించినప్పుడు ఏంటంటే మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు సరైన దశలో అంది మంచి ఎదుగుదల ఉండి పూత కూడా సరైన సమయంలో వచ్చి మంచి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
0: నీటి తడులు
1: ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఫస్ట్ మనం విత్తనాలు విత్తినప్పుడు తప్పకుండా కూడా మొలకెత్తే వరకు కూడా క్రమం తప్పకుండా నీటి తడులు ఇస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలో చేసినప్పుడు రైతులు ఏంటంటే తడి పొడిగా ఉండేటట్లు చూసుకోవాలి, మరీ బురదలా కాకూడదు, మరీ ఎండిపోయినట్లుగా కూడా ఉండకూడదు. మనం ఏంటంటే 1 ఇంచు లోపల మట్టిని తవ్వి చూస్తే తేమ ఉండేటట్లుగా చూసుకోవాలి. అదే మనం డ్రిప్ పద్ధతిలో అనుకోండి, ప్రతిరోజు కూడా మనం 1 గంట సేపు నీళ్ళు ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఎట్లా చేసి మనం ఏంటంటే కాయ ఎదిగే దశలో ఏంటంటే నీటి ఎద్దడికి గురి కావద్దు, అదేవిధంగా కాయ ఎదిగే దశలో నీళ్లు ఎక్కువ ఇవ్వడం కూడా మంచిది కాదు. నీళ్లు ఎక్కువ ఇచ్చినా కాయలు పగిలిపోతాయి, నీళ్లు తక్కువ ఇచ్చినా కూడా కాయ సైజు చిన్నగా ఉండి కాయలు పగిలిపోతాయి. కాబట్టి ఆ సమయంలో ఏంటంటే మనం అవసరానికి అనుగుణంగా నీళ్ళలో తేమను చూసుకొని నీటి తడులు చేపడితే కనుక మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
0: కలుపు వస్తుందా? మరి వస్తే కలుపుని ఏ విధంగా నివారించుకోవాలి?
1: కలుపు అనేది మనకు తప్పకుండా కలుపు సమస్య ఉంటూనే ఉంటుంది. మనం ఏ పంట విత్తినా కూడా కలుపు సమస్య ఉంటుంది,
0: యాసంగి అయినా
1: అంటే మనము ఈ సీజన్ తో సంబంధం లేకుండా ఎటువంటి సీజన్ లో అయినా కూడా సమస్య ఎక్కువగానే ఉంటుంది. అయితే దీంట్లో ఏంటంటే మనము విత్తనము నాటినటువంటి 24 గంటల లోపల మన అందరికి తెలిసినటువంటి మందే పెండిమితలిన్ అయితే గనక 200 లీటర్ల నీటిలో 1.25 లీటర్ల చొప్పున కలిపి పిచికారీ వేసుకోవాలి. అదేవిధంగా మనకు మళ్ళా మొక్క మొలిచిన తర్వాత రెండు నుంచి 4 ఆకుల దశలో కూడా డైసోడియం ఆక్టాబోరేట్ అనేటువంటి అంటే నీళ్ళ కలిపితే దీని ద్వారా ఏంటంటే దిగుబడి పెరుగుతుంది. అంటే ఇది కలుపు మందు కాదు, మామూలుగా ఏంటంటే మనం మొక్క ఎదిగిన తర్వాత మొక్కలో మంచి ఆడపూల సంఖ్య ఎక్కువ రావాలి అంటే మనం కొన్ని రసాయనాలను పిచికారీ చేయాలి. అంటే డైసోడియం ఆక్టాబోరేట్ దీంట్లో ముఖ్యంగా బోరాన్ ఎక్కువ ఉంటుంది, ఆ బోరాన్కి సంబంధించినటువంటి రసాయనాన్ని పిచికారీ చేస్తే కనుక ఆడపూల సంఖ్య పెరిగి దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
0: మరి ఈ పుచ్చకాయలో ఏమైనా పురుగులు గాని రోగాలు గాని వస్తాయా? మరి వాటిని ఏ విధంగా నివారించుకోవాలి?
1: ముఖ్యంగా పుచ్చలో మనం పుచ్చ విత్తనం విత్తిన వెంటనే కూడా మొక్క చిన్న దశలో ఉన్నప్పుడే ఆకులు దగ్గరికి అయిపోయినట్లుగా ముడుచుకుపోయినట్లుగా కనబడుతూ ఉంటుంది, మొక్క ఆరోగ్యంగా కనిపించదు. అదేంటంటే రసం పీల్చే పురుగుల సమస్య అనేది ఉన్నట్లు గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ తామర పురుగుల వలన ఇట్లా అవుతూ ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా తామర పురుగుల సమస్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి తామర పురుగులు నివారించడానికి మనం ఫిప్రోనిల్ అనేటటువంటి మందుని అయితే కనుక 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే విధంగా కొంతవరకు ఎండు తెగులు కూడా ఫిజేరియం ఎండు తెగులు కూడా వస్తూ ఉంటుంది, దాన్ని నివారించుకోవడానికి మనము మొక్క మొదళ్ళ చుట్టూ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 1 లీటర్ నీటిలో 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదలు చుట్టూ వేరు భాగం తడిచేటట్లు మనం పిచికారీ చేసుకోవాలి. ఇట్లా చేసినట్లయితే ఈ యొక్క తెగులను నివారించవచ్చు.
0: చాలా మంచిదండి డాక్టర్ సునీల్ కుమార్ గారు, మరి ఈ పుచ్చ సాగు గురించి చాలా చక్కగా ఇన్ని మెలకువలు తెలియజేశారు. మరి వ్యవసాయదారులు ఈ యాసంగిలో ఈ పంటను సాగు చేసుకుని మీరు చెప్పినటువంటి సలహాలు సూచనలు పాటించి పుచ్చకాయ పంటలు మంచి దిగుబడిని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఈ పుచ్చకాయ సాగు గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.
2: ఇప్పటిదాకా పుచ్చకాయ సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో పి అశోక్ పెట్టిన ముచ్చట విన్నారు. అయితే ఎంతో మంది రైతులు ఎన్నో రకాల పప్పుధాన్యాలను పండిస్తూ ఉంటారు. మరి ఎక్కువగా పండించుకున్నప్పుడు పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పుడు మనం ఇంటి కోసం కూడా కొంత ధాన్యాన్ని నిల్వ

0: ఉంచుకుంటుంటాం. అదేవిధంగా అమ్మినటువంటి పంటను కూడా, అంటే పప్పుధాన్యాలను కూడా గోదాములలో నిల్వ ఉంచుతారు. మరి ఈ విధంగా నిల్వ ఉంచినటువంటి పప్పుధాన్యాలను ఏ విధంగా జాగ్రత్తగా ఉంచుకోవాలా పురుగు పట్టకుండా, మరి వీటి కోత సమయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలా అన్న అంశాలను ఇప్పుడు విందాం. పప్పుధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో బీవనజ పెట్టిన ముచ్చట్లో.
1: నమస్కారం శ్రీజ.
2: నమస్కారం అండి.
1: ఈరోజు పప్పుధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా శ్రోతలకు అందించండి. అయితే ముందుగా ఇతర పంటలతో పోలిస్తే పప్పుధాన్యాల్లో ఎక్కువ జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి?
2: సాధారణంగా మనకి చూసుకున్నట్లయితే పప్పుధాన్యాలలో వివిధ దశలలో వివిధ రకాలుగా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందులో మనకి సుమారుగా 20-25% వరకు కోత మరియు నిల్వలో జరుగుతుందని మనం అంచనా వేసుకోవచ్చు. సో ఈ వచ్చిన దిగుబడిని సరైన జాగ్రత్తలు తీసుకుని నిల్వ చేసినట్లయితే నిల్వలో జరిగే నష్టాన్ని మనం కొంతవరకు అరికట్టడమే కాకుండా రైతులకు మంచి మార్కెట్ ధర రావడానికి మంచి అవకాశం అనేది ఉంటుందండి.
1: అందుకనే ఈ పప్పు ధాన్యాలను ఎక్కువ జాగ్రత్తగా
2: నిల్వ ఉంచుకోవాలి. జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి దిగుబడి అండ్ మంచి మార్కెట్ డిమాండ్ కూడా ఉన్నప్పుడు అమ్మినట్లయితే మనకి చాలా లాభదాయకమైన పంట.
1: అయితే సాధారణంగా పూత దశ నుంచి ఎన్ని రోజుల్లో పంట పరిపక్వతకు చేరుకుంటుంది?
2: మనము ఈ పప్పు ధాన్యాలలో చూసుకున్నట్లయితే మనకి జనరల్ గా పూత దశ నుండి కంది ఏమో 45-60 రోజులలో, పెసరలో చూసుకున్నట్లయితే మనకి 30-40 రోజుల్లో, మరియు మినుములో చూసుకున్నట్లయితే 40-50 రోజులలో పక్వతకు అనేది చేరుకుంటుందండి. కాయలు మొదటగా మనకి గమనించినట్లయితే పసుపు రంగుకు మారి నిదానంగా పండిపోతాయి. ఈ సమయంలో మనము కోసిన తర్వాత అత్యధిక గింజ నాణ్యత అనేది కలిగి ఉంటుంది కాబట్టి మనము డిఫరెంట్ పప్పు ధాన్యాలలో చూసుకున్నట్లయితే డిఫరెంట్ అంటే 40-50 మధ్యలో జనరల్ గా చూసుకున్నట్లయితే ఈ సమయం అనేది ఉంటుందండి.
1: పంట కోత మరియు నూర్పిడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
2: కోత మరియు నూర్పిడి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో మనకి చూసుకున్నట్లయితే పంటను మనుషుల ద్వారా కాయలు కోయట లేదా కొడలి ఉపయోగించి మనం మొక్కలు కోయట, అదే కాకుండా మళ్ళీ యంత్రాల సహాయంతో కూడా కోసుకోవచ్చు పంటను. తక్కువ సమయంలో ఎక్కువ సామర్థ్యం కొరకు మనం యంత్రాలు అనేది వాడుకోవడానికి అవసరం అవుతుంది. సో వాడే ముందు యంత్రాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే కల్తీ అనేది మనం తగ్గించుకోవచ్చు విత్తనాలలో. సో పంట కోత తర్వాత పంటను కాండం ఆకులు ఎండే వరకు చిన్న కుప్పలుగా వేసి 2 వారం రోజులు ఎండిన తర్వాత నూర్పిడి అనేది చేసుకోవాలండి. నూర్పిడి మనుషులతో లేదా కర్రలతో కొట్టి లేదా నూర్పిడి యంత్రం యూజ్ చేసి, యంత్రం అంటే ఆల్ క్రాప్ థ్రెషర్ అనేది ఉంటుందండి, దాన్ని ఉపయోగించి మనం చేసుకోవాలి. ఈ విధంగా నూర్పిడి చేసిన గింజలను మనం బాగా శుభ్రపరిచి చెత్త మట్టి ఇలాంటివి చాలా ఉంటాయి కదా, అవన్నీ రాళ్ళు మరియు తాళ్ళు గింజలు విత్తనాలను తొలగించి మనం శుభ్రపరిచి బాగా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి నూర్పిడి సమయంలో గింజలు అనేవి బాగా ఉండే అవకాశం ఉంటుంది.
1: అయితే పంట నిల్వ చేసుకోవడానికి అనువైన తేమ శాతం సరిగ్గా పాటించకపోతే ఈ పప్పు ధాన్యాల్లో కలిగే నష్టాలేంటి?
2: మనం జనరల్ గా ఏ పంటను చూసుకున్నా కూడా మనం తేమ శాతం అనేది మెయింటైన్ చేయకపోతే వాటికి బూజు వచ్చి విత్తనాలన్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నూర్పిడి చేసినప్పుడు మనకి సాధారణంగా 13-14% తేమ అనేది కలిగి ఉంటుంది. సో ఆ స్థాయిలో నిల్వ చేసినప్పుడు లేదా నిల్వ సమయంలో చెమ్మగిల్లిన లేదా కీటకాలు మరియు ఎలుకలు ఉన్న వివిధ శిలీంధ్రాలను ఆశిస్తాయి. సో పప్పు ధాన్యాలలో ఆస్పరిల్లస్ పెన్సిలియం అనే శిలీంధ్రాలు ఆశించి గింజలపై తెల్లటి పచ్చటి లేదా నల్లటి బూజుగా ఏర్పడతాయి. సో దీని వలన మనకు గింజల నాణ్యత రంగు మరియు రుచిని అనేవి కోల్పోతాయి. సో ఈ శిలీంధ్రాలు మైకోటాక్సిన్ అనే విషపూరిత రసాయనాలను గింజల్లో విడుదల చేస్తాయి. ఆ గింజలు మనుషులు లేదా పశువులకు హానికరమైన క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులనే కలుగజేస్తాయి. సో రైతులు ఇలాంటివి పాటించి మంచి తేమ శాతం అనేది మెయింటైన్ చేసుకుంటూ సరైన సమయంలో కోతను చేసుకుని తేమ శాతంని మెయింటైన్ చేసుకుంటూ ఆ శుభ్రపరిచిన గింజలను మినిమం మనము 9% తేమ ఉండేలా ఆరబెట్టుకొని నిల్వ చేసుకుంటే బాగుంటుంది.
1: అయితే నిల్వ సమయంలో ఆశించే ముఖ్యమైన కీటకాలు మరియు వాటికి పాటించాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి?
2: ఈ నిల్వ సమయంలో మనం గమనించినట్లయితే పప్పు ధాన్యాల నిల్వలో పెంకు పురుగు అనేది అత్యధికంగా ఉంటుందండి. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. సో సాధారణంగా కాయ పరిపక్వత దశలోనే పంట పొలంలో పెంకు పురుగు అనేది ఆశించి గింజల ద్వారా నిల్వ చేసే గోదాంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలా ప్రవేశించి చాలా నష్టం కలుగజేస్తుంది. సో పెంకు పురుగు గింజలపై తెల్లని గుడ్లను పెడతాయి. సో ఆ గుడ్ల నుండి వచ్చిన గోధుమ రంగు గ్రబ్స్ లాగా గింజల లోపల భాగాన్ని తినేసి రంధ్రాలను చేస్తాయి. సో ఆ పాటంతా విత్తనాల పాటంతా తినేస్తుంది కాబట్టి మనకి తినడానికి ఆ పప్పు ధాన్యాలలో ఉండే పోషకాలు అనేటివి ఏముండవు. సో ఇందులోనే గ్రబ్స్ కోశస్థ దశలోకి మారి అందులో నుండి పెంకు పురుగులుగా బయటకు వస్తాయి. సో కావున మనం కోతకు 3 నుంచి 4 రోజుల ముందు పంటపై క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి నిల్వ చేసే సమయంలో. ఇలా చేసినట్లయితే పెంకు పురుగు అనేది మనము ఆశించకుండా పంటను కాపాడుకోవచ్చు. సో గృహ అవసరానికి నిల్వ చేసుకునేటప్పుడు మనము 5 గ్రాములు వేప పొడి లేదా 5 మిల్లీలీటర్లు వేప నూనె లేదా వంట నూనె ప్రతి కిలో విత్తనానికి కలిపి మనం నిల్వ చేసుకోవాలి. పెంకు పురుగు గుడ్లను పొదగకుండా నివారించడానికి ఈ గ్రబ్స్ గింజల్లోకి చొరబడకుండా చనిపోయే అవకాశం ఉంటుంది ఇలా చేసుకున్నట్లయితే. సో ఈ విధంగా మనం నిల్వ చేసే సమయంలో కీటకాలను నివారించుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
1: తర్వాత గోదాముల్లో తీసుకోవాల్సిన అంటే పప్పు ధాన్యాలు నిల్వ ఉంచే గోదాముల్లో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు.
2: ఈ గింజలను నిల్వ చేసే గోదాములలో మనము శుభ్రంగా ఉంచేలాగా చూసుకోవాలి. అంతేగాక విత్తన నిల్వ చేసే గదుల్లో పగుళ్ళు గాని రంధ్రాలు గాని ఉన్నట్లయితే వాటిని పూడ్చి సున్నం అనేది వేసుకోవాలి. లేదా గది గోడలపై కింద 20 మిల్లీలీటర్లు మాలథియన్ ద్రావణం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా పిచికారీ చేసుకున్నట్లయితే వాటిలో దాగి ఉన్న చిన్న చిన్న పురుగులు ఏవైనా కీటకాలు అనేవి చనిపోతాయి. సో నిల్వ చేసే బస్తాలను మనం నేలపైన కాకుండా కొంచెం ఎత్తైన చెక్క బల్లపై పేర్చి గోడలకు తగలకుండా జాగ్రత్తగా వాడాలి. ఇన్కేస్ గోడలకు తగిలించి మనము ఆ బస్తాలు అనేవి అమర్చుకున్నట్లయితే గోడలలో ఉన్న కొంచెం తేమ కూడా వాటికి వచ్చి పాడయ్యే అవకాశం ఉంటుంది. సో పాత సంచులను నిల్వకు వాడేటప్పుడు మనము 100 మిల్లీలీటర్లు వేప ద్రవణం లేదా 50 మిల్లీలీటర్లు వేప కషాయం లేదా 10 మిల్లీలీటర్లు మాలథియన్ ఇలాంటివి వాడుకున్నట్లయితే లీటర్ నీటికి కలిపి సంచులపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ పురుగుల నుండి శుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో రైతులు ఉత్పత్తి నిల్వ చేసేటప్పుడు గింజలలోని తేమ ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మధ్యలో ఆరబెట్టుకుంటూ గింజలను నిల్వ చేసినట్లయితే మార్కెట్ కి అనువైన నాణ్యత ప్రమాణాలు పాటించడం వలన రైతులకు మంచి అధిక ధర వచ్చి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
1: పప్పు ధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా పూత దశ నుంచి కోత దశ వరకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపడితే రైతన్నలకు లాభదాయకంగా ఉంటుందో, చాలా విషయాలను మా రైతన్నలకు అందించారు. ధన్యవాదాలు శ్రీజ.
2: థ్యాంక్ యూ.
0: ఇంతవరకు పప్పు ధాన్యాల కోత మరియు నిల్వలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజతో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టిండ్రు బి వనజ. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా మళ్ళా వినాలనుకున్నా శ్రోతల సౌలభ్యం కోసం అన్ని కార్యక్రమాలను ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నది. ఆ కార్యక్రమాలను వినాలంటే మీరు సంప్రదించాల్సిన యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మీరు ఇనుడే కాదు, మీ దోస్తులు చుట్టాలకు ఇనిపించి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరకుండ్రి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వ్యవసాయం పాట విందాము.

0: మళ్ళా ఈ ఇల్లు వ్యవసాయం కార్యక్రమం ప్రతి సోమ బుధ శుక్ర ఆదివారాలల్లా రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పూత పిండే దశలో మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్
1: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు.
2: శ్రోతలకు నమస్కారం. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది సహయోజన పథకం గురించి మనతో మాట్లాడటానికి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరి సాధు గారు మన ఆకాశవాణి స్టూడియోస్ లో మనతో ఉన్నారు. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి హరి సాధు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్.
3: నమస్కారం సార్.
2: హరి సాధు గారు, ముఖ్యంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య సంపద విషయంలో అగ్రస్థానంలో ఉంది.
3: అవును సార్.
2: ఇంకో విషయం ఏమిటంటే మత్స్య సంపదలో మన నెల్లూరుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమిటండి?

0: ఒక ప్రత్యేకమైన స్థానానికి, నెల్లూరు జిల్లా రైతాంగానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది సార్. రిస్క్ ని తీసుకోగలగడం, ఎంటర్ప్రీనర్షిప్ అనేది నెల్లూరు జిల్లా రైతులకి కొండంతుంది. అదే దీనికి ప్రధాన కారణం. తర్వాత తదనుగుణంగా మనకు వనరులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. వనరుల్లో భాగంగా మంచినీటి వనరులు. ఇక్కడ మంచినీటి వనరులు అంటే సెలినిటీ అంటే లవణీయత 0.5 PPT పార్ట్స్ పర్ 1000 ఉండేటటువంటి నీటి వనరులను మనం మంచినీటి వనరులుగా పరిగణిస్తాం. అయితే 0.5 PPT నుండి 30 PPT లవణీయత ఉండేటటువంటి నీటిని బ్రాకిష్ వాటర్ గా పరిగణిస్తాం. 30 PPTకి మించి ఉండేటటువంటి నీటి లవణీయత ఉండే వాటిని సముద్రం నీటిగా పరిగణిస్తాం. నెల్లూరు జిల్లా ప్రత్యేకత ఏంటంటే ఈ 3 రకాల నీటి వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి సార్.
1: ఈ 3 రకాల నీటి వనరుల లభ్యత మనకు నెల్లూరుకు ఉండటం వల్ల ఇక్కడ ఆక్వారంగం గణనీయమైన ప్రగతి సాధించింది కదండి.
0: అవును సార్.
1: ఇక ఈ ఆక్వారంగాన్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది కదండి.
0: అవును సార్.
1: ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటండి?
0: సార్, మన భారతదేశంలో ఆక్వా రంగానికి అత్యున్నతంగా బలోపేతం చేసే నిమిత్తం ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన అనేది కేంద్ర కేబినెట్ 8 ఫిబ్రవరి 2024 ఆమోదించింది సార్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆక్వా రంగంలో ఉండేటటువంటి అసంఘటితమైనటువంటి వర్గాన్ని క్రమంగా సంఘటితంగా రంగంగా మార్చుకోవడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అంటే మనందరికీ తెలుసు, అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్, అంటే ఒక నియమం, ఒక నిబద్ధత, ఒక ప్రణాళిక, ఒక గవర్నమెంట్ సపోర్టు అలాంటి అంశాలు, ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఏం లేకుండా జరిగేటటువంటి ఒక రంగం. అదే సంఘటితం అంటే ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఇక్కడ ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక మేరకు, ఒక నిబద్ధత మేరకు, గవర్నమెంట్ సపోర్టు వీటన్నిటితో ముడిపడి ఉండి ముందుకు పోయేటటువంటి అవకాశంగా మారేటటువంటి రంగం అంటే సంఘటిత రంగం కింద చెప్పుకోవచ్చు.
1: జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ప్రస్తుతం చేపలు రొయ్యల పెంపకం జరుగుతుందండి?
0: చేపల పరంగా మాట్లాడితే జిల్లా వ్యాప్తంగా 20,000 నుంచి 25,000 ఎకరాల్లో సాగు జరుగుతుంది సార్. అదే రొయ్యల విషయం దాదాపు 50,000 నుంచి 60,000 ఎకరాల వరకు
1: సాగు జరుగుతుంది.
0: 60,000 ఎకరాల వరకు ఉంది సార్. 50,000 నుంచి 60,000 ఎకరాలు ఉంది.
1: ముఖ్యంగా ఈ చేపల విషయం తీసుకుంటే గనక ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత లాభం ప్రస్తుతం వస్తుందండి?
0: చేపల సాగులో సార్ ప్రస్తుత పరిస్థితుల్లో మనం నెల్లూరు జిల్లాలో గమనించినట్లయితే 3 టన్నులు పండించే పరిస్థితుల్లో ఎకరా మీద సుమారు 1 లక్ష రూపాయలు, 4 టన్నులు పండించే పరిస్థితుల్లో 1,20,000 రూపాయలు 1,20,000 వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఇక రొయ్యల సాగులో అయితే అండి,
0: అంటే 4 టన్నులు మనం పండించే పరిస్థితుల్లో మనకు ఎకరా మీద 4 లక్షల వరకు కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది సార్.
1: ఈ ఆక్వా రంగం ప్రస్తుతం చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటూ ఉంది.
0: వాస్తవం సార్.
1: సరే, లాభం ఒకటైతే నష్టాలు వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందండి దీంట్లో?
0: ఆదాయం తక్కువ రావడం, నష్టాలు మెండుగా ఉండడం అనేది సర్వసాధారణం సార్. వెన్నామీ రొయ్యల్లో అయితే, అదే చేపల్లో అయితే స్టేబుల్ గా ఉంటుంది సార్. నష్టాలేం ఉండదు, ఆదాయం అనేది ఒక స్టేబుల్ గా వస్తుంది. ఈ రొయ్యల పరంగా మాట్లాడితే ఇది ఖచ్చితంగా రిస్క్ తో కూడింది, ఆదాయం కూడా ఒడిదడుగులు ఉండేది.
1: వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవును సార్.
1: ఈ పథకం ముఖ్య ఉద్దేశం మీరు ఇందాకే చెప్పారు, అసంఘటిత రంగాన్ని సంఘటిత రంగంగా మార్చే ఉద్దేశం మొదటిదని. అంటే వీటిలో ఉన్న ప్రధాన అంశాలేమిటి, వాటిని కొంచెం మాకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో ప్రధానంగా 4 కాంపోనెంట్స్ ఉన్నాయి సార్. ఆ మొదటి కాంపోనెంట్ లో 2 సబ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. అందులో మొదటి సబ్ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఈ ఒక ఫార్మలైజేషన్ అండ్ క్రెడిట్ యాక్సెస్, అంటే ఈ అసంఘటిత రంగంలో ఉండేటటువంటి ఈ స్టేక్ హోల్డర్స్ కు ఒక డిజిటల్ ఐడి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ ఇచ్చి ఫార్మలైజేషన్ చేస్తుంది. ఇది మొదటి సబ్ కాంపోనెంట్. 2వ కాంపోనెంట్ ఏంటంటే వీరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కావాల్సినటువంటి ప్రోత్సాహం అనేది ఇస్తుంది. తర్వాత 2వ కాంపోనెంట్కు వచ్చినట్లయితే ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆక్వా రంగంలో ప్రొడక్షన్, ప్రాసెసింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, మార్కెటింగ్ వీటన్నిటిలో కూడా ఈ వాల్యూ చైన్ ఎఫిషియన్సీని ఎస్టాబ్లిష్ చేసి దీన్ని సస్టైనబుల్గా అంటే 10 కాలాల పాటు ఈ యొక్క రంగం ముందుకు పోయే విధంగా చూడడం అనేది దీని ఉద్దేశం. తర్వాత 3వ అంశం ఏంటంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. అంటే ఇక్కడ మనం ఎంత పండించామనేది ముఖ్యం కాదు, మనం ఈ సేఫ్టీ క్వాలిటీ సిస్టమ్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒక మానిటర్ చేయాల్సిన అంశం ఉంది. కాబట్టి అది ఈ చేపలు మరియు చేపల ఉత్పత్తిలో భద్రత మరియు నాణ్యత హామీ వ్యవస్థను స్టాండర్డైజ్ చేయడం, వాటికి సర్టిఫికేషన్ ఇవ్వడం, ట్రేసబిలిటీ ఏర్పాటు చేయడం. ట్రేసబిలిటీ అంటే రైతు విత్తనం చెరువులో వదిలింది మొదలుకొని పంట బయటకు తీసి అది మళ్ళా ట్రాన్స్పోర్ట్ అయ్యి మళ్ళా స్టోరేజీ మళ్ళీ ఎక్స్పోర్టు అన్ని అంశాలలో ఏ రోజు ఏ విధంగా జరిగింది అనేటటువంటి ఒక సర్టిఫికేషన్ అన్నమాట. ఇది కూడా ఈ యొక్క 3వ కాంపోనెంట్ చూస్తుంది. తర్వాత చివరి కాంపోనెంట్ ఏం చేస్తుందంటే ఏది చేయాలన్నా ఒక ప్రాజెక్ట్ నిర్వహణ కావాలి, మానిటరింగ్ కావాలి, వీటికి సంబంధించినటువంటి సపోర్ట్స్ని అలానే వాటికి కావాల్సిన ఎఫిషియన్సీని ఈ యొక్క అసంఘటిత రంగంలో ఉండి పనిచేసే వారందరికి కూడా అందజేస్తుంది సార్.
1: సార్ ఇక ఈ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP పోర్టల్ ఉంది, అది కూడా కాకుండా మొబైల్ యాప్ కూడా రూపొందించారు కదా. ఈ యాప్ లో కానీ పోర్టల్ లో కానీ రిజిస్టర్ చేసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయండి?
0: నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఒక గవర్నమెంట్ ప్లాట్ఫామ్ సార్ ఇది. దీంట్లో రైతులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి డేటా అనేది పొందుపరచబడుతుంది, వాళ్ళు ఆక్వా రైతులుగా అక్కడ నిర్దేశితం అవుతారు.
1: సార్ ఈ ఆక్వా రంగాన్ని తీసుకుంటే గనక ముందు చేపలు పండించేవాళ్ళు కానీ చేపలు పట్టేవాళ్ళు కానీ అట్లా ఏ స్థాయిల్లో ప్రజలు పనిచేస్తూ ఉంటారండి?
0: ఆక్వా రంగంలో సార్ రెండు విధాలుగా మనం చెప్పాలి సార్ ఈ అంశాన్ని. ఒకటి క్యాప్చర్ ఫిషరీస్, రెండోది కల్చర్ ఫిషరీస్. అంటే వలలు బోట్ల సహాయంతో మనం ఆ చేపలు నదీ జలాలు కానీ సముద్ర జలాల్లో కానీ ఉండేటటువంటి చేపలను మనం పట్టుకునేదాన్ని క్యాప్చర్ ఫిషరీస్గా భావిస్తాం. తర్వాత మనకు కల్చర్ ఫిషరీస్కి వస్తే ఇది చాలా భారీ అంశం. ఈ కల్చర్ ఫిషరీస్లో మనకు హ్యాచరీస్ అనేవి ఉంటాయి, ప్రధానంగా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ హ్యాచరీస్లో చాలామంది సిబ్బంది పనిచేస్తారు. ఈ కల్చర్ పాండ్స్లో అది చేపలు కానివ్వండి రొయ్యలు కానివ్వండి, ఇక్కడ ఈ కల్చర్ పాండ్స్లో చాలామంది సిబ్బంది పనిచేయడం జరుగుతుంది. అలానే వీటిని హార్వెస్ట్ చేసేదానికి కూడా కొంత సిబ్బంది కావాలి. తర్వాత వాటిని ఐసింగ్ చేయడం, తర్వాత స్టోరేజ్ చేయడం, ప్రాసెసింగ్ చేయడం, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడం. సో ఈ అన్ని యొక్క దశలలో కూడా దానికి తగ్గ వ్యక్తులు పనిచేస్తూనే ఉంటారు సార్.
1: ప్రజలతో పాటు టెక్నాలజీ కూడా, అంటే కోల్డ్ స్టోరేజీలు కానీ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ, దీనికున్న టెక్నాలజీకున్న ప్రత్యేకత ఏంటండి దీంట్లో?
0: ఇక్కడ టెక్నాలజీ పరంగా సార్ ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి వస్తే చాలా వేగంతో కోటాను కోటుతో కూడింది. అలానే దీంట్లో సిబ్బంది కూడా టెక్నికల్లీ ఎక్స్పర్టైజ్ పీపుల్ మాత్రమే పనిచేస్తారు సార్. అంటే ఫిషరీస్ ప్రొఫెషనల్స్ పనిచేస్తారు ప్రధానంగా. అంటే క్వాలిటీ స్టాండర్డ్స్, మైక్రోబయాలజీ ల్యాబ్స్ అయితేనేమి, అలానే ఆ గ్రేడింగ్ అయితేనేమి, గ్రేడింగ్లో కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ పనిచేయాలి, స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే విధంగా తీసుకుంటారు. అలానే హ్యాచరీస్ కూడా అలానే ఉంటుంది సార్. హ్యాచరీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఆ బ్రూడర్ తల్లి రొయ్యను మనం తీసుకొచ్చి దాన్ని బ్రీడింగ్ చేయడం, తర్వాత వాటిని మనం ఆ లారవల్ స్టేజెస్ని హ్యాచరీలో వివిధ దశల్లో డెవలప్ చేసే నిమిత్తం టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది చాలా అవసరం సార్. అలా చేయగలిగితేనే దానికి తగ్గ ఫీడ్స్ విషయం అయితేనేమి అన్ని విషయాల్లో ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు ఆ బ్రోడర్ యొక్క క్వాలిటీ ఇవన్నీ ఉంటేనే కూడా ఆ హ్యాచరీలో ఉండే పిల్ల అనేది నాణ్యమైంది వస్తుంది. ఎప్పుడైతే హ్యాచరీ పిల్ల నాణ్యమైంది వస్తుందో కల్చర్ అనేది ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది సార్.
1: ఇంత చేయాలి కాబట్టి చాలా ఖర్చుతో కూడిన విషయం.
0: అవును
1: ఇవన్నీ.
0: అవునండి.
1: ఈ మధ్య ముఖ్యంగా ఆక్వా రంగం ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందండి?
0: ఈ ఆక్వా రంగంలో ఒడిదుడుకులు చెప్పాలంటే మనం ముందుగా అనుకున్న విధంగా రైతుకి గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రధానంగా ఎంతో వ్యయ ప్రయాసాలతో రైతు సాగు చేస్తున్నాడు. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే లోపల రేట్ అనేది పడిపోవడం,
1: ఇలాంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించే ఉద్దేశంతోనే ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకాన్ని ప్రవేశపెట్టారు కదా.
0: అవునండి.
1: వీరందరికీ ఈ రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి? మరో విషయం ఏమిటంటే ఈ ఆక్వా పరిశ్రమలో ఇన్సూరెన్స్

0: కూడా చాలా కీలకమైనది కదా.
1: అవునండి,
0: దీనికి సంబంధించి ఈ పథకంలో ఏమన్నా అవకాశం ఉందండి?
1: సార్, దీని ప్రధాన ఉద్దేశమే అసంఘటిత రంగంలో ఉండే వారందరికీ రుణాలు ఏర్పరచడం, సబ్సిడీలు ఏర్పరచడం, ఇన్సూరెన్స్ ఇవ్వడం.
0: ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ కి ఏమన్నా సహాయం అందిస్తున్నారా ఆక్వా రైతుల కోసం?
1: ఆక్వా రైతుల కోసం వారికి ఇన్సూరెన్స్ ని కట్టేదానికి వాళ్ళకి ఎంకరేజ్ చేసే నిమిత్తం వారు కట్టవలసిన ప్రీమియంలో దాదాపు సుమారు 40% వరకు లేదా గరిష్టంగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంటే భరిస్తుంది సార్. కనీసం 100,000 హెక్టార్లకి ఈ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతే కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలకు కూడా ఈ 40% గాక మరొక 10% కూడా ఇన్సూరెన్స్ ను ప్రోత్సాహంగా అందజేస్తున్నారు సార్.
0: మిగతా రైతుల్లాగానే ఈ ఆక్వా రైతుల్లో కూడా చాలా తక్కువ ప్రాంతంలో చేపలు గాని రొయ్యల పెంపకం చేసే రైతులు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిన్న రైతులకి ఈ పథకం ద్వారా ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయండి?
1: వాళ్ళు కోఆపరేటివ్స్ గా మారితే ఈ పథకం కింద సుమారు 5,500 ఫిషరీస్ కోఆపరేటివ్స్ కి, అలానే ఎఫ్పిఓస్ కి, అలానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా బలోపేతం చేయడానికి వీరి యొక్క అజెండాలో ఒక భాగం ఉంది సార్. తర్వాత సహకార సంఘాలు ఏర్పడి వారికి భారీ పెట్టుబడుల్లో భాగంగా ప్రాసెసింగ్ అయితేనేమి, కోల్డ్ స్టోరేజ్ అయితేనేమి, వాల్యూ అడిషన్ అయితేనేమి, వీటన్నిటికి కూడా చేయడానికి కావాల్సినటువంటి ఈ స్కీమ్స్ ను కూడా వారికి అందజేస్తుంది సార్. అంతే కూడా కాకుండా ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇవ్వడం అయితేనేమి, మార్కెట్ లింకేజెస్ వారికి అందజేయడం అయితేనేమి, వాటన్నిటితో పాటు ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ లో భాగంగా ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ వారి కూడా కల్పించి వారికి ఒక ప్రత్యేకత అనేది గవర్నమెంట్ ఇస్తుంది సార్, బాగా ఎంకరేజ్ చేస్తుంది.
0: ఇక ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజనలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి రుణ సదుపాయం ఏమన్నా కల్పిస్తుందండి?
1: ఈ మైక్రో మరియు అంటే చిరు చిన్న యూనిట్లకి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇవ్వడం, క్రెడిట్ లింక్డ్ సపోర్ట్ ఇవ్వడం, తర్వాత ఈ ఫెసిలిటేషన్ సర్వీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ముందు మాట్లాడుకున్నటువంటి కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2 ద్వారా అందిస్తున్నారు సార్. నెక్స్ట్ రెండవ అంశానికి వస్తే వివిధ బ్యాంకులు, సహకార సంస్థలు, ఎన్బిఎఫ్సిల ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం, టర్మ్ లోన్ ఇవ్వడం వంటి అనుకూలతలు కూడా బాగా అందజేస్తున్నారు సార్.
0: హరిసాధు గారు ఇవాళ మా ఆకాశవాణి స్టూడియోస్ కు వచ్చి ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథకం గురించి చాలా విలువైన సమాచారాన్ని మా రైతులకు అందించారు. ధన్యవాదాలు సార్.
1: థాంక్ యూ సో మచ్ సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన గురించి నెల్లూరు కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య విభాగం శాస్త్రవేత్త శ్రీ హరిసాధు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

మరి శ్రోతలు, మీరు కూడా గీ జోరులో హోరైన పాటల్ని వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే 0878 3 2 కోను జత చేసి 2 9 5 0 8 1 లేక 2 3 0 0 8 1 నంబర్లకు ఫోన్ చేసి మాతో మంచిగా ముచ్చట పెట్టి మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా సుక మా శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. అయితే ఫోన్ నంబర్లు మీకోసం ఇంకోసారి చెప్తున్నా, 2 9 5 0

8300081 ఈ నంబర్లకు 08732 కోడ్ను జత చేసి ఫోన్లు చేయండి. మరి కార్యక్రమంలో ముందుగానైతే గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి ఈ పాట విందాం.

0: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో
1: మేడం.
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: ఎట్లున్నావు? మంచిగున్నావా? మరి నీ పేరేమి?
1: నా పేరు సువర్ణ మేడం.
0: సువర్ణ, మంచిగున్నావా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఆదిలాబాద్, శాంతినగర్. మరి ఎందుకో బాగా ఏమంటారు దీనంగా మెల్లగా ఏదో బాధలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు, ఏమైంది? ఎక్కడ ఆపరేషన్ అయింది? అయితే అవునా? ఓకే ఓకే. ఎన్ని రోజులైంది మరి?
1: రెండు నెలలు
0: అయిందా? మరి ఇప్పుడు నడవస్తున్నదా? నడంగా వస్తుంది. ఇంకా మంచిగా నడుస్తలేదంటావు? మెల్లగా మెల్లగా నడవాలా, లేకపోతే నడిస్తేనే అలవాటు అవుతుంది కదా కొంచెం నడక, లేకపోతే
1: మళ్ళా.
0: మరి ఎట్లా ఇట్లా వాకర్ పట్టుకొని నడుస్తావా? మరి నీకు కొంచెం దగ్గరికి అట్లా పనులు చేయడానికి ఎవరైనా ఉన్నారా మరి ఇంట్లో?
1: ఉన్నాడు డాడీ
0: చేస్తాడా? మీ డాడీ పిల్లల డాడీ?
1: పిల్లల డాడీ
0: మీకు కూడా డాడీ కదా, అంతేనా? అవునా? ఓహో ఓహో. అయితే మీరిద్దరు మస్తు మంచిగా ఉంటారన్నట్టు ప్రేమగా. ఓహో, అది భార్య భర్తల బంధం అంటే అది కదా సువర్ణ? ఓహో, చూసినవా మీ ఆయనకి ఎంత ప్రేమ నీ మీద, చూసినవా సువర్ణ? అవునా? బాధపడుతున్నాడా? మరి ఏం చేస్తాం ఇక, కష్టం వచ్చినప్పుడు బాధపడద్ది. హలో, నమస్తే అండి. మీ పేరు?
2: నగేష్.
0: అదే అదే, మీ సువర్ణ మీ గురించి చెప్తుంది బాగా, పాపం మంచిగా చూసుకుంటుంటట కదా. అంతే అంతే చేసుకోవాలి ఇక, ఒకరికొకరు అంతే కదా. అది మరి తిన్నారా? వంట చేసిందా మరి సువర్ణ? మీరే చేసిండ్రా? చేసిందా? ఇంట్లో మీరిద్దరే ఉంటారా మరి పిల్లలు? పెళ్లి అయిపోయినాయి అన్నట్టు. మరి తిన్నారా లేదు ఇంకా మీరిద్దరు? కరెక్టే. అంత బాగానే. సరే మరి సువర్ణ ఏదో పాట వింటా అని చెప్పింది, మరి ఏ పాట? అదే మరి హనుమాన్ సినిమా నుంచి పూలమ్మే పిల్ల అనే పాట వింటా అన్నది. మరి సువర్ణ కోసం మీకోసం పాట వస్తుంది, విందాం మరి.

ఇది తెలంగాణ యాసాభాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. అయితే మార్కెట్లో లభించే పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒకటి. ఇవి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కూడా దొరుకుతున్నాయి. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండ్లు బాగా పండినప్పుడు పసుపు రంగులోకి మారి తీయగా ఉంటాయి, పచ్చికాయగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి. ఈ స్టార్ ఫ్రూట్లో యాంటీ యాక్సిడెంట్లు, పీచు పదార్థం, విటమిన్ సి పుష్కలంగా దొరుకుతాయి. ఇవి తినడం వల్ల ముఖ్యంగా శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అంటే ఇప్పుడు జరిగేది, ఇప్పుడు నడిచేది ఎండాకాలం కాబట్టి ఇప్పుడు తెచ్చుకొని తిన్నట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి వేడిని కూడా ఈ స్టార్ ఫ్రూట్ తగ్గిస్తుంది. తర్వాత పాలిచ్చే తల్లులు ఈ స్టార్ ఫ్రూట్లను తీసుకున్నట్లయితే పాలు కూడా బాగా పడతాయి. ఇంకా ఈ స్టార్ ఫ్రూట్ల ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాల్షియం వంటి ఎన్నో రకాల ఉపయోగాలను మన శరీరానికి అందిస్తాయి ఈ స్టార్ ఫ్రూట్లు.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. అయితే శ్రోతలు, ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. గీ నడుమల మీరు ఫోన్లు వేయొచ్చు, పాటల్ని కోరొచ్చు, ఇంకా ముచ్చట పెట్టచ్చు, ఇంకా మీకు తెలిసిన కొత్త విషయాలను శ్రోతలతో పంచుకోవచ్చు ఈ పాటల నడుమ. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్. దీన్ని జత చేసి 29501, ఇంకొక నంబర్ 2300081. ఈ నంబర్లకు ఫోన్

చేయుండ్రి, పాటల్ని కోరుండ్రి. కార్యక్రమంలో ఇప్పుడైతే శ్రీవారి ముచ్చట్లు చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం విందాం. సంగీతం కె చక్రవర్తి, సాహిత్యం దాసరి నారాయణరావు.

0: బతికింతలు
1: మొదటిసారి చూసుకుంటే ఊరింతలు
0: ఆపై కలుసుకుంటే ఉడికింతలు
1: కలిసి తిరుగుతుంటే గిలికింతలు
0: పెళ్లి దాకా వస్తే అప్పగింతలు
1: మనసు విప్పి కప్పుకుంటే అసలైన

ఇది 4 జిల్లాలు ఆదిలాబాద్, మంచిర్యాల్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్. ఈ 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. అయితే శ్రోతలు, ఈ కార్యక్రమం 8:45 దాకా ఉంటుంది. గీ నడుమల మీరు కూడా ఫోన్లు వేయచ్చు.

మాటల్ని కోరొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 08732 జత చేసి 29508 ఇంకొక నంబర్ 2300081. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ముద్దుల ప్రియుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: ఎట్లున్నారు? మంచిగున్నారా?
1: బాగున్నా. మీరు బాగున్నారా?
0: నేను బాగున్నా. మీ పేరు?
1: ఉమారాణి.
0: ఉమారాణి ఎక్కడి నుంచి?
1: సాయిలింగి.
0: సాయిలింగి నుంచి. చెప్పండి, ఏం చేస్తారు మీరు?
1: వ్యవసాయం.
0: వ్యవసాయం చేస్తావా? ఓకే. ఇప్పుడు ఏమున్నాయి? మరి చేయండి. ఏమన్నా ఉన్నాయా పంటలు?
1: ఏం లేదు, ఇప్పుడు ఖాళీ, ఇంటి ఖాళీ.
0: అంతే, ఇక మనము ఖాళీ, భూమి కూడా ఖాళీ ఇప్పుడు కదా.
1: ట్రాక్టర్లు నడుస్తున్నాయి అక్కడ.
0: అదే, ఇక పని నడుస్తుంది అంటే దున్నుడు అదంతా ఉంటది కదా. ఇక మళ్ళా నెక్స్ట్ పంట కోసం భూమిని సిద్ధం చేస్తుంది అన్నట్టు.
1: అవును
0: మేడం. ఎన్ని ఎకరాలు ఉన్నది? ఏంటి
1: మాకు 6 ఎకరాలు ఉంటది.
0: ఓహో, అయితే పెళ్ళైందా మరి?
1: అయింది మేడం.
0: ఓకే, మీ ఆయన ఇంకా నువ్వు ఇద్దరు వెళ్తారు ఇక చేన్లకు?
1: ఇద్దరం వెళ్తాం.
0: పిల్లలు?
1: పిల్లలు ఇద్దరు బాబులే.
0: ఓకే, ఇద్దరు బాబులే. ఇక స్కూల్కి వెళ్తారా?
1: ఒక అతను స్కూల్కి వెళ్తాడు, ఒకతను ఇంటికాడు.
0: చిన్న ఉన్నాడేమో.
1: 3 ఇయర్స్ ఉంటాయి.
0: 3 ఇయర్స్. మరి ఆ బాబుని ఎవరు చూసుకుంటారు?
1: అత్తమ్మ.
0: మీ అత్తమ్మ చూసుకుంటది. ఓకే, వెరీ గుడ్. చెప్పాలా ఉమారాణి, ఇంకా శ్రోతలకు ఏమన్నా చెప్తావా? మరి
1: టెన్త్ ఫ్రెండ్స్ కి హాయ్ చెప్పండి చాలు.
0: మీ 10th ఫ్రెండ్స్ కా?
1: అవును.
0: ఎంతవరకు చదువుకున్నావు ఉమా నువ్వు?
1: 10th
0: వరకు చదువుకున్నావు. మరి కొందరు పేర్లు చెప్పు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పు. నువ్వే చెప్పు వాళ్ళకు కూడా హాయ్.
1: సంజన, ప్రీతి, శారద, ఆకాంక్ష, వాళ్ళందరికీ హాయ్.
0: ఉమారాణి తరపున వాళ్ళందరికీ హాయ్. ఓకేనా? సరే, మరి ఏ పాట వింటావు మరి వల్ల?
1: నిన్నే ప్రేమిస్తా సినిమా నుంచి ఏ సాంగ్ అయినా సరే.
0: సరే, మరి తప్పకుండా వినిపిస్తా. పాట వస్తుంది మరి విందాము. మా ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో మధు గారు, హలో. తోషం నుంచి మధు అయితే ఫోన్ చేసిండ్రు, వీరి ఫోన్ లైన్ మరి కట్ అయినట్టుంది. వీరికి నువ్వే కావాలి చిత్రం నుంచి అనగనగా ఆకాశం ఉంది అనే పాటనైతే కోరిండ్రు. మరి మధు గారు, మీ ఫోన్ లైన్ కట్ అయింది మధ్యలోనే, మీరు కోరిన పాట వస్తుంది, విందాం. మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఇంతటితో ఇలాంటి హుషారు కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారులో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఇయ్యల రాత్రి 10:30 మధురిమలో హాయైన పాటల్ని కూడా వినిపిస్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 8:45 వస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9, 9:30 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 9:30 నవలతో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి
3: ఆకాశవాణి సే సమాచార సంధ్య కే సాథ్ మే ప్రియాంక అరుడా. मुख्य समाचार. केंद्रीय मंत्रिमंडल ने विपणन सत्र 2026-27 के लिए 14 खरीफ फसलों के न्यूनतम समर्थन मूल्य में बढ़ोतरी को मंजूरी दी. मंत्रिमंडल ने 37,500 करोड़ रुपए की कोयला और लिग्नाइट गैसीकरण परियोजनाओं के संवर्धन को भी स्वीकृति दी. सीबीआई ने नीट यूजी 2026 पेपर लीक मामले में 5 लोगों को गिरफ्तार किया. देश भर में कई स्थानों पर छापेमारी. प्रधानमंत्री नरेंद्र मोदी ने अपने काफिले का आकार कम किया. भाजपा शासित राज्यों के कई मुख्यमंत्रियों और अन्य नेताओं ने भी मितव्ययिता के उपाय शुरू किए. पश्चिम बंगाल सरकार का भर्ती घोटालों की जांच सीबीआई को सौंपने का फैसला. आवश्यक वस्तुओं की आवाजाही पर सभी अंतर्राज्यीय प्रतिबंध हटाए. और गुजरात के गांधीनगर में एशियाई सीनियर भारत्तोलन चैंपियनशिप में ज्ञानेश्वरी यादव ने 2 पदक जीते. अब समाचार विस्तार से. केंद्रीय मंत्रिमंडल ने विपणन सत्र 2026-27 के लिए 14 खरीफ फसलों के न्यूनतम समर्थन मूल्य में बढ़ोतरी को मंजूरी दे दी है. नई दिल्ली में मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा कि सरकार ने किसानों को उनके उपज का लाभ

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട നവലതോ ചക്കട്ടി തെലുഗു സാഹിത്യാന്ని వినిపించే కార్యక్రమం ఇలటి నవలతో కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావైక పఠనం 36వ భాగం విందాం రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి
1: రాత్రి నుంచి మండుతున్న నెగళ్లు శాంతిస్తున్నాయి. అడవి జంతువుల నుంచి రక్షణకు వేస్తారవి. రోడ్డు పనికొచ్చిన వాళ్లంతా అక్కడే గూళ్లు కట్టుకుని ఉన్నారు. ఎప్పుడో పోడు కోసం చదును చేసిన స్థలం. నెగళ్లు చల్లారాక ఆ గూళ్ల పక్కనే చిన్న చిన్న రాళ్లతో పేర్చిన పొయ్యిలు రాజుకోవడం మొదలవుతుంది. చిరు జ్వాలలతో కోడిజాము వేళ కనిపించే దృశ్యం అదే. అక్కడ నెగడు నుంచి ఒక కొరకంచె తీసుకుని చితుకులు వేసి ఉన్న ఆ పొయ్యిలో పెట్టి ఊదడం మొదలుపెట్టింది సన్యాసమ్మ. పొయ్యి రాజుకున్నాక లేచి వెళ్లి తన గూడులో ఉన్న కుండను తీసుకువచ్చి పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసింది. దానిమీద చట్టి పెట్టింది. బుగ్గి మంచుతో చల్లగా ఉంది వాతావరణం. ఆమె నడుస్తుంటే ఒక రాజసం ఉంటుంది. అందుకు ఆమె పొడవు కూడా ఒక కారణం. మహారాణి నడుస్తున్నట్టే ఉంటుంది. మగవాడితో సమంగా పనిచేయగలదని పేరుంది. కొద్దిసేపట్లోనే ప్రతి గూడుకు పక్కన పొయ్యిలు మండడం మొదలయ్యింది. మగవాళ్లలో కొందరు లేచి కూర్చున్నారు. ఇంకొందరు ఇంకా పడుకునే ఉన్నారు గొంగళ్ల కింద. నీళ్లు మరుగుతున్న శబ్దం వస్తే గూడు లోపలనుంచి బియ్యం పోసి ఉంచిన చాట తెచ్చి అందులో ఉంపింది. కొంచెం దూరంగా నిలబడి వేప్పుళ్ళ నములుతున్నాడు ఆమె భర్త లచ్చన్నదొర. చూస్తా ఉండు అని చెప్పి గూడు లోపల కూర్చొని ఆముదం తలకు రాసుకుని కొప్పు చుట్టుకుంది. అన్నం వార్చి తర్వాత మూకుడు పెట్టి సొరకాయ బుర్రలో ఉంచుకున్న నూనె పోసి పనసగింజలు వేయించింది. మధ్యాహ్నం పిల్లలు తినడానికి ఇంకొన్ని గింజలు కూడా వేయించింది. వెలుగు వస్తుండగా అంతా బయలుదేరారు పనికి. 5 రోజులు గడిచాయి. అప్పటికే లంబసింగి ఊరి శివార్లకు వచ్చేసింది రోడ్డు. 6వ రోజు పని మొదలు పెడుతున్నారు. చెట్టు కొట్టేసిన ఆ నేలమీద గొలుసులతో కొలతలు వేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో కరణాలు ఉపయోగించే కొలత గొలుసే అది. ఒక కొస కిష్టయ్య, రెండో కొస పిళ్ళై పట్టుకొని నేలమీద గుర్తులు పెడుతున్నారు. 10 గొలుసుల దూరం అంటే 1 ఫర్లాంగు.
2: ఇదిదా కట్లాయి అంటే అదేమబ్బా? కొలత 10 గొలుసుల దూరం, సమయం 4 దినములు,
1: గట్టిగా అరిచి చెప్పాడు పిళ్ళై. రోలర్ నడుపుతున్నానన్న మాటేగాని విలియం దృష్టంతా సన్యాసమ్మ మీదే ఉంది. అది గమనించాడు బాస్టియన్. పక్కనే నిలబడి ఉన్న కిష్టయ్యతో అన్నాడు బాస్టియన్,
2: ఏంట్రా కిష్టయ్య, ఆ డ్రైవర్ గాడు ఇందాకట్నుంచి అలా చొంగ కార్చేసుకుంటున్నాడేంటి? దాన్ని చూసి
3: సన్యాసమంటే ఆడికి మహామోజు, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడు
1: అన్నాడు కిష్టయ్య. కొంచెం దూరంగా కనిపిస్తోంది సన్యాసమ్మ.
2: ఏంట్రా బంతిపువుల మెరిసిపోతాంది,
1: చాలా ఆత్రంగా అన్నాడు బాస్టియన్.
2: రాత్రే ఎన్నెల్లో నిలబడి శుభ్రంగా తానం అది చేసింది దొరా
1: అన్నాడు కొంటెగా కిష్టయ్య.
2: అమ్మయ్యదవా, చూసావేంట్రా, ఎరా ఇది పడుకోదంటావా
1: అన్నాడు బాస్టియన్ ఆపగా.
2: కష్టం దొరా
1: అన్నాడు కిష్టయ్య. అప్పుడే వేసిన రోడ్డును చదును చేసి విలియం రోలర్ దిగి ముఖం తుడుచుకుంటూ వెనక్కి చూశాడు. అప్పటికే ఆపిన పనిని మొదలుపెట్టారు. ఆ వేగం ముచ్చటేస్తోంది అతడికి. కాని వాళ్ల భయం సంగతి అతడికి తెలియడం లేదు. చాలా ఆనందంగా పనిచేస్తున్నారు. అలసట అంతా మరచి అప్పుడు అనిపించింది, బాస్టియన్ లేకపోతేనే పని బాగా జరుగుతోందని. ఎవరి గొంతులో నుంచో హఠాత్తుగా పాట మొదలయ్యింది.
2: ఒడ్డు ఒడ్డు కొండల కాడ,
3: అదో స్ఫుటమైన గొంతు.
2: జంబై జో జోదు లంగరు,
3: అనేక గొంతులు కలిశాయి వెంటనే.
2: లోపలి లంకల నట్టా నడుమ,
3: మళ్ళీ మొదటి గొంతు.
2: జంబై జో జోదు లంగరు,
3: ఆ గొంతులే ఒకేసారి లేస్తున్నాయి, ఒకేసారి ఆగిపోతున్నాయి. దగ్గరకు పోయే కొద్దీ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అది ఆవు పులి కథ. పాటగా పాడుతున్నారు.
2: పాలు పట్టి వత్తునయ్యా, జంబై జో జోదు లంగరు, నా నిలబడి అగి బాసలు, జంబై జో జోదు లంగరు, నీటిని నిలబడి నీటి బాసలు, జంబై జో జోదు లంగరు, ఇందే ఉండవో వాయు ముఖము, జంబై జో జోదు లంగరు, తల్లి లేని బాలవు కొడక, జంబై జో జోదు లంగరు, గంగా ఒడ్డున గడ్డే మేయు, తల్లి లేని బాలవు కొడక, జంబై జో జోదు లంగరు, కొండ కింద కొనలే మేయు, తల్లి లేని బాలవు కొడక, జంబై జో జోదు లంగరు.
3: పల్లంగా ఉంది ఆ ప్రాంతం, అరఫర్లాంగ్ దూరం. అక్కడ జరుగుతోంది రోడ్డు పని. ఇంకా అడుగులు పడుతుండగానే ఒక్క ఉరుకుతో గుర్రం దిగి గప్పీదొర బంగ్లా మెట్ల వైపు పరుగులాంటి నడకతో వెళ్లాడు బాస్టియన్. 10 మెట్లెక్కితే ముందు ప్యూన్ల క్వార్టర్లు కనిపిస్తాయి. కుడిపక్క దాంట్లోనే ద్వారం కిష్టయ్య ఉంటున్నాడు. ఎడంపక్క క్వార్టర్స్లో ఓవర్సియర్ సంతానం పిళ్ళై ఉన్నాడు. కిష్టయ్య ఉన్న క్వార్టర్స్లోకి దూరాడు బాస్టియన్. సాయంత్రం 5 గంటలవుతోంది. చల్లగా ఉంది వాతావరణం. తీరా లోపల ఎవరూ లేరు. కొద్దిగా చీకటిగా ఉంది. హతాశుడైపోయాడు.
4: ఈ కిష్టిగాడు అది వచ్చేసిందని చెప్పాడు,
3: ఏమైంది అనుకున్నాడు బాస్టియన్ తనలో. గదిలో ఒక నులక మంచం, ఒక మూలగా ఒక నీళ్ల కుండ. ఆ మంచం మీదే కూర్చున్నాడు బాస్టియన్. అసలు పెద్ద కుట్ర పన్ని ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప దానితో పొందు సాధ్యం కాలేదు. ఆ పేరు తలుచుకోగానే ఒళ్లంతా తిమ్మిరెక్కిపోతోంది బాస్టియన్కి. అదో నల్ల కలువల గుట్ట. కొండసంత గ్రామంలోనే ఆమెను చూశాడు బాస్టియన్. పేరు డోలా లక్ష్మమ్మ. ఆ ఊరుదే. మొగుణ్ణు వదిలేసి ఒంటరిగా ఉంటోందన్న విషయం బాస్టియన్ను మరీ తొందర చేసింది. మొదట ఒక ఘాట్ రోడ్డు పనికి ఆమె వచ్చేటట్టు చేశాడు బాస్టియన్. అక్కడ మేస్త్రి రామమూర్తికి సంగతి చెప్పి ఉచ్చులోకి దించే బాధ్యత అప్పగించాడు. ఇవేమీ తెలియని లక్ష్మమ్మ ఓ రోజున వచ్చి,
5: మేస్త్రి 2 రూపాయలు కావాలి, ఇంకోసారి రోడ్డు పనికి వచ్చి తీర్చుకుంటాను అని మొరపెట్టుకుంది.
3: బాస్టియన్ అనుమతి తీసుకోమని చెప్పి పంపాడు. 10 పైసలు కూడా వదలని బాస్టియన్ 2 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడు. అదే ఆమె పాలిట శాపమైంది. ఆ 2 రూపాయలు అడ్డం పెట్టుకుని ఆమెను లొంగదీసుకున్నాడు. కొంతకాలంగా ఆమె బాస్టియన్ ఇలా కాక ప్రసిద్ధి. గుమ్మంలో వెండి కడియాల చప్పుడయ్యింది. లోపలికి వచ్చి తలుపులు వేస్తోంది లక్ష్మమ్మ. అమాంతం వెళ్లి కౌగిలించుకోబోయాడు బాస్టియన్.
5: ఏంటి ఎలుగొడ్లా పడిపోతున్నారు, ఒక పాల ఆగండి
3: అంది చనువుగా చిరాకు పడుతూ.
4: ఆగలేనే, నన్ను ఆపకే నీ కాళ్ళు పట్టుకుంటాను
3: అన్నాడు వంగుతూ.
5: ఒకసారి ఆగండి.
3: ఎందుకు అన్నాడు బాస్టియన్.
5: కిష్టయ్య వస్తాడు, ఆడు చూస్తాడని
3: అంది నవ్వుతూ.
4: ఇప్పుడు ఆడెందుకు
3: అన్నాడు చురచల చూస్తూ. కౌజు పిట్ట కూర, చేపల పులుసు అట్టుకుని రమ్మన్నాను కిష్టయ్యని అంది మంచం మీద దభీమని కూర్చుంటూ. ఆ ఏర్పాటుకు కరిగిపోయిన బాస్టియన్ ఒక్క ముద్దు అంటూ మోటుగా దగ్గరగా తీసుకుని చుంబించాడామెను. అప్పుడే బంగ్లా బయట వినిపించింది కిష్టయ్య గొంతు. ఎవరిమీదో అరుస్తున్నాడు. ఓ 4-5 నిమిషాల తర్వాత తలుపు తోసుకొని వచ్చాడు కిష్టయ్య. అన్నం క్యారియర్, ఆకులతో మూతులు కట్టిన కూర పులుసు గిన్నెలు అక్కడ పెట్టి వేగంగా వెళ్లిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు కిష్టయ్య. కాని ఓ మాట గుర్తుకొచ్చి ఆగాడు.
5: ఇదిగో లచ్చి ఆ మూలంది చూడు గొంగడి, అది మంచం మీదేసుకొని వండం తినండి. కింద ఎలగొద్దుల కంపు, మంచం మీదే అలాగే కంచాలు పెట్టీకు, ఎలకలు కొట్టిగలవు అనేసి వెళ్ళిపోయాడు.
3: ఆ గొంగడి అలా ఉపయోగపడుతున్న సంగతి ఇప్పుడే కిష్టయ్యతో తిట్లు తిని వెళ్ళిపోయిన మనిషికి తెలియదు. అతడు మూగయ్య. ఇంకా మంచు పడుతూనే ఉంది, చలి తగ్గలేదు. చిన్నా పెద్ద అంతా ఏదో ఒకటి శరీరం మీద కప్పుకొని ఉన్నారు. మూగయ్య ఒంటి మీద మాత్రం చిన్న చీర పేలిక. ఇంకో 2 రోజులే పని. కానీ ఈ చలి సంగతేమిటి? ఈ 2 రోజులే కాదు, శీతాకాలం ఇంకో 1.5 నెలలు ఉంటుంది. వచ్చే సంవత్సరం మళ్లీ చలికాలం వస్తుంది. గొంగడి లేకుండా ఎలా? ముక్కు కారిపోతుంది, తలంతా భారం, గెడ్డం పెరిగిపోయి కొద్దిగా జ్వరంతో ఉన్నాడు మూగయ్య. అప్పుడే వచ్చాడు పనిలోకి. ఓ చెట్టు కింద రోడ్డు రోలర్ ఫైర్ మ్యాన్తో మాట్లాడుతున్నాడు కిష్టయ్య.
5: కిష్టయ్య,
3: భయం భయంగా పిలిచాడు మూగయ్య దగ్గరగా వెళ్ళి.
2: ఏంట్రా?
3: గట్టిగా అరిచాడు కిష్టయ్య. 2 చేతులు జోడించి దాదాపు కళ్లల్లో నీళ్లతో సైగ చేశాడు మూగయ్య తన గొంగడి ఇమ్మంటూ.
2: గొంగడి, ఛీ, మాపటేలరా, పట్టుకుపో, శనోదిలిపోద్ది,
3: పెద్ద బూతు మాటతో అన్నాడు కిష్టయ్య. ఇంకొక్క రోజు

0: పైగా ఇద్దరు మగ మనుషులకి సమానం, నువ్వే చేసేయి అని సన్యాసమ్మకు పురమాయించాడు. దానితోనే 2 గంటల నుంచి పోరాడుతోందామె. పిళ్ళై చూపించిన గుర్తు దగ్గరకు రావడానికి ఇంకో 1/2 గంట పడుతుంది. ఒకసారి వచ్చి బాస్టియన్ చూసెళ్లాడు. ఆమె సుత్తితో బలంగా మోదుతున్నప్పుడు కదిలే ఆ గుండెల్ని చూస్తూ కాలక్షేపం చేశాడు. ఏదో రకంగా ఆమెను తాకాలి, అదే అతడి దుర్బుద్ధి. ఏమైందో తెలియదు, ఆ దెబ్బ చాలా గట్టిగా వేసింది సన్యాసమ్మ. అరచేయంత రాతిపెచ్చు ఊడిపడింది. దానితోపాటు శానం కొస కూడా అంగుళం మేర విరిగింది. ఒళ్ళు తెలియడం లేదే, ఒక్క అరుపు అరిచాడు బాస్టియన్. ఇటు తిరిగేలోపునే వీపు మీద బలంగా తన్నాడు ఆమెను, ఒళ్ళు తెలియని కోపంతో. ముఖం వెళ్లి ఆ పెద్ద రాయికి తగిలింది బలంగా. తరువాత అప్పటిదాకా కొట్టిన రాళ్లమీద బొక్కబోర్లా పడిపోయి కెవ్వుమంది సన్యాసమ్మ. ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు బాస్టియన్, ఆ క్రోబార్లని మొన్న మొన్నే బాగు చేయించాం, మళ్ళీ ఇదా, బుద్ధి లేదా? అప్పటికీ ఆమె గెడ్డం 2 పెదవులు పగిలి పళ్ళు కూడా కదిలి నోటి నుంచి ధారగా స్రవిస్తోంది రక్తం. పాకుతున్న బిడ్డలాగా మోకాళ్ల మీద అరచేతుల మీద ఆనుకొని నేలమీద ఉందామె. నోట్లో నిండుతున్న ఉప్పటి వెచ్చటి రక్తాన్ని ఖాండ్రించి ఉమ్మేస్తోంది. ఏడుస్తూ దగ్గుతూ పొలమారుతున్న గొంతుతో పక్కనే నీళ్లు చల్లుతున్న కొండమ్మ చటుక్కున వచ్చి, ఏంటి బాబు ఇది, సచ్చిపోతాది, ఏంటిది, చాలండి అంది గట్టిగా. తన శరీరం పెడుతున్న బాధతోనా, లేకపోతే తన శరీరాన్ని ఇంతగా గాయపరిచిన అవతల మనిషి మీద కసితోనా, అర్థం కాలేదు బాస్టియన్కు. సన్యాసమ్మ కుడిచేతి వేళ్లు సుత్తి పిడి చుట్టూ బిగుసుకుంటూ ఉంటే అతడు 2 అడుగులు వెనక్కి వేశాడు. సన్యాసమ్మ అక్కడే గొంతు కూర్చుని నోట్లో రక్తాన్ని ఖాండ్రించి ఉమ్ముతూనే ఉంది. దూరంగా ఆమె భర్త లచ్చన్న నిస్సహాయంగా చూస్తూ.
1: ఇప్పటిదాకా నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలాధారవాహిక పఠనం 36వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిన్రు సుమనస్పతి రెడ్డి.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఇంతటితో నవలతో కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:30 బాసరుచులు ప్రముఖ రచయిత నందగిరి వెంకటరామారావు చారిత్రక కథానిక నుండి ఓ ఖండిక, ఇంకా ప్రముఖ కవి ఇలనాగ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా చెవికింపు. ఇప్పటి చెవికింపు కార్యక్రమంలో బిక్రమ్ ఘోష్ స్వర రచనలు ఇప్పుడు విందాం. బిక్రమ్ ఘోష్ భారతీయ శాస్త్రీయ తబలా సంగీతకారుడు. ఈయన తన స్వరకల్పనలో వందే మాతరం కోసం ఉత్తమ పాప్ రాక్ సింగిల్ విభాగంలో 2012 గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డుని అందుకున్నాడు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని శిల్పకళా వేదిక ఆడిటోరియంలో ఘోష్ వన్ వరల్డ్ పూజన్ ఎక్స్ట్రావనింజా అనే కచోరిని ప్రదర్శించాడు. ఇప్పుడు విందాం బిక్రమ్ ఘోష్ స్వర రచనలు.

ఇప్పటిదాకా చెవికింపు కార్యక్రమంలో విక్రమ్ ఘోష్ స్వర రచనలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఇక రేపు రాత్రి 9:40 ఫిల్మే గానేలో హిందీ పాటల్ని వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

ఇప్పటి మావా కార్యక్రమంలో ఇప్పుడు విందాం. నేరడిగొండ మండలం చించోలి గ్రామానికి చెందిన కాత్లే లక్ష్మణ్ బృందం వినిపించే పాండ్య భూపతిరాజు కథాగానం మొదటి భాగం.

ఆస్కే పదనా గోర్లా గంతని బజ్విచాద్రుపు పాండ్య దేశముడుపు బజ్విచార్త పాండ్య భూపతి రాజాలు అని దేగురు దౌలాత్ బంది రాజాలు మంతుని తిన్న కమ్మి చెల్లె ఉండ కమ్మి చెల్లే బాబోన్ వేర్తాం బారా టాకా సోనే మంతా దాదోన్ వేర్తాం బారా టాకా సోనే బారా నా బారా చోవీస్ టాకా సోనే నీ బజ్విచా తిందా కమి చెల్లె ఉండ కమి చెల్లె బతి ఇచ్చోర్ దనా మంజి దౌలాత్ మంజి బతాల కామనా నాకున్ పీత హాలి వేలి చెలే అని రీతుండి వెచ్చలేని ఖరితుండేని చెలే ఇచ్చోర్ దనా మంజి బతాల కామిన్ బతి చాతే దొడో కటో దొడో గోర్మీ దొడో ప్రముడ పాండ్య భూపతి రాజలని బతి చాత అస్కాద్ ఘడ్ కతరపో రాణి వాత అని రాజా భారీ చోర నీకు చింత లోడ కటో దొడక భారీ మీతి రాణి ఇతరు ధనమంతా దౌలత్మంతా మాకు తింద కమ్మి చెల్లి ఉండ కమ్మి చెల్లి బతి మాకు పీటే హాలి వేలి చెల్లె కారితుండే నెచ్చలే రీటుండి వెచ్చలే మరట్ హీన్ మంజి బతాల్ కామనా బతాల్ మరట్ మా బాప్ మా బతాల్ పరోల్దాయ మా బతాల్ విచారాయ బతాల్ భాన్ లోడ కటోక దొడక మిడుతోని బతాల్ ఇంతరుల చూడ రాణి నాన్ మాత్రం సాటి దత్రా దాకా సాటి తీర్థకు వెళ్ళిక సాటి యాత్ర వెళ్ళిక నాకు మాత్రం చది బతం తయారు కిమి

0: ఇంతవరకు మావా నేరడిగొండ మండలం చించోళ్లి గ్రామానికి చెందిన కాట్లి లక్ష్మణ్ బృందం వినిపించిన పాండ్య భూపతి రాజు కథాగానం మొదటి భాగం విన్నారు.
1: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
2: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
2: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
2: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
2: ఆకాశవాణి,
1: శుభవాణి,
2: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

ఇంతటితో ఈ మావా కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం శనివారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో దేవేంద్ర మురుగదేశ్వర్ వేణుగానం వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട മധുരിമ മനസ്സുക്കു ഹായിനി പ്രശാന്തതനു കലിഗിഞ്ചേ മധുരമൈന പാട്ടൽനി വിൻപിഞ്ചേ കാര്യക്രമം. ఇలాంటి పాత కొత్త పాటల్ని వినిపించే మధురమైన కార్యక్రమంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం చూసినప్పుడు అది మన కళ్ళ ముందు కొన్ని గంటలు అలా కదలాడుతూనే ఉంటుంది. దీనికి కారణం మన మనసుకు అది బాగా నచ్చిందని అర్థం. అలాగే ఏదైనా ఒక అందమైన రూపాన్ని చూసినప్పుడు కూడా మన కళ్ళు అంత సులువుగా మర్చిపోవు. ఆ అందం కూడా మన కళ్ళలో మెదులుతూ ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నిన్నే పిల్లాడతా చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన ఈ పాట విందాము.

ఇది తెలంగాణ యాసాబాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో మధురమైన పాత కొత్త పాటల్ని. తెలుగు భాష అందం, భావ వ్యక్తీకరణ సుందరం, చిత్రీకరణ బంధం అన్నీ కలగలిసిన అనిర్వచనీయమైన ఈ పాటల్లోని తీయదనం ఇప్పుడు విందాం. గులాబీ చిత్రం నుంచి సునీత పాడిన ఈ పాట

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో మధురమైన పాత కొత్త పాటల్ని. 1986లో బాలు మహేంద్ర రచించగా భానుచందర్ అర్చన నటించిన చిత్రం నిరీక్షణ. ఒక విహారయాత్రకు వెళ్తున్న బస్సును హీరో ఆపడం, అతని కథను వినిపించడం, భావోద్వేగాలను చూపించడం ఇందులోని ప్రధానాంశం. ఈ నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన ఈ పాట విందాం. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: చింతించకండి. అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.

ఇంతటితో ఈలటి మధురిమ కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమల మరిన్ని హాయిన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణం. ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం దినంలా ప్రధానంగా ఎండగా ఉండే, తర్వాత ఆకాశం అక్కడక్కడ పాక్షికంగా మేఘావృతమై చిరుజల్లులు అక్కడక్కడ కురిసినాయి. గాలిలో తేమ 27%గాను గాలి గంటకు 9 కిలోమీటర్ల వేగంతో వీచింది. గడిచిన 24 గంటలల్లా గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇక రానున్న 24 గంటలల్లా ఎక్క ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గా, తక్క ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉన్నది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన అది. ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

రేపటి కొన్ని ముఖ్యాంశాలు. రేపొదుగల్ల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన కంటిచూపు లోపాలను ఎలా తగ్గించవచ్చు, నేత్ర వైద్యురాలు డాక్టర్ వైశాలితో ముచ్చట, వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతిరెడ్డి. న్యాయం చట్టం శీర్షికన పనిచేసే స్థలాల్లో వేధింపుల నుండి మహిళలకు రక్షణ గురించి ఆదిలాబాద్కు చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట ఉంటుంది, వీరితో ముచ్చట పెడతారు సి ప్రియాంక. రేపొద్దుగల 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 36వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతిరెడ్డి. రేపొద్దుగల 8:45 సింగిడి కార్యక్రమంలో కోరిన సినీ గీతాలను వింటారు. ఇంకా 10 గంటలకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రేపొజామట్టు 5:00 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యే మాట చెప్పుని పాట ఇన్నింటిలో కోరిన పాటల్ని వింటారు. రేపొజామట్టు 5:30 కతిందాం కార్యక్రమంలో సరికొత్త ఆవు పులి కథలు, కథల సంపుటి నుండి హెచ్చరిక కథ వింటారు. రచన గరిపెల్లి అశోక్, ఈ కథ చెప్తారు జి జ్యోతి. ఆ తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి మంచి దొంగ కథ వింటారు. రచన కన్నెగంటి అనసూయ, ఈ కథ చెప్తారు బి సంధ్యలీల. లలిత సంగీతంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలు వింటారు. రేపొజామట్టు 6:00 5:45 ఇక పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం బండల్నాగపూర్ గ్రామానికి చెందిన గుడికందుల గంగాధర్ బృందం పాడిన జక్కుల కషాయ తత్వాలు 4వ భాగం, ఇంకా గుడియత్నూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సిరికొండ దేవుబాయి బృందం పాడిన గురుబోధ పాటలు వింటారు. రేపు పొజామట్టు 6:20 రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పూత పిందే దశలో మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చట ఉంటుంది, వీరితో ముచ్చట పెడతారు కె లెనిన్. ఆ తర్వాత రైతు అంతరంగంలో సమీకృత వ్యవసాయం గురించి బజార్ హత్నూర్ మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన రైతు కాలే గణపతితో ముచ్చట ప్రసారమవుతుంది, వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. రాత్రి 9:30 బాస రుచులు ప్రముఖ రచయిత నందగిరి వెంకటరామారావు చారిత్రక కథానిక నుండి ఓ ఖండిక, ఇంకా ప్రముఖ కవి ఎలనాగ కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్.

రేపు రాత్రి 9:40 ఫిల్మీ గానేలో హిందీ సినీ గీతాలను వింటారు. రాత్రి 10 గంటలకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో దేవేంద్ర మురుదేశ్వర్ వేణుగానం వింటారు. ఇక రాత్రి 10:30కు మధురిమల మధురమైన పాత కొత్త పాటల్ని వినిపిస్తారు. మా రేడియో నేస్తం. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు.

ఆకాశవాణి సమయం 11 గంటలు దాటి 1:30. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల్లా 5:55 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.